ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శక సంవత్సరం 1948 వైశాఖ మాసం 30వ రోజు క్రీస్తు శకం 2026వ సంవత్సరం మే నెల 20వ తారీఖు బుధవారం శుభోదయం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 6:05 దాటి 28 సెకండ్లు. ఇప్పుడు అర్చన కార్యక్రమంలో క్షేత్రదర్శిని వింటారు.

భాద్రపద శుద్ధ చతుర్థి, శుభంకరుడైన వినాయకుడికి జన్మతిథి. ఆ రోజున ఊరువాడ ఒకటే సందడి, చిన్న పెద్ద అందరిలో ఉత్సాహం వెల్లివిరుస్తూ ఉంటుంది. బొజ్జగణపయ్య విగ్రహాన్ని స్వయంగా చేసుకుని పాలవెల్లి కింద ప్రతిష్ఠించి ప్రతి పుష్పాలతో కొలిచి కుడుములు ఉండ్రాలు నివేదించి సంతుష్టపరుస్తూ ఉంటాం. పలు పేర్లు భిన్న రూపాలతో కొలిచే ఆ గణనాథుడికి దేశవ్యాప్తంగా లెక్కకు మెక్కిలి ఆలయాలుంటాయి. వాటిల్లో భక్తుల నీరాజనాలు అందుకుంటూ అధిక ప్రాచుర్యం పొందిన కొన్ని గణపతి క్షేత్రాల గురించి ఇవాల్టి క్షేత్రదర్శిని కార్యక్రమంలో మాట్లాడుకుందాం. మాట్లాడుకునే ముందు ఈ పాట విందాం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 6:11 దాటి 47 సెకండ్లు. క్షేత్రదర్శిని కార్యక్రమంలో ఇవాళ భక్తుల నీరాజనాలు అందుకుంటూ అధిక ప్రాచుర్యం పొందిన కొన్ని గణపతి క్షేత్రాల గురించి మాట్లాడుకుందామని చెప్పాను కదా. ముందుగా అబద్ధాన్ని సహించని సత్యదేవుడిగా ప్రసిద్ధి చెందిన కాణిపాకం వినాయక ఆలయం గురించి మాట్లాడుకుందాం. చిత్తూరు జిల్లా బహుదా నదీ తీరంలో ఉన్న కాణిపాకంలో స్వయంభూగా వెలిసిన బొజ్జ గణపయ్యకి ఎంతో విశిష్టత ఉంది. పూర్వం విహారపురిగా పిలిచే ఈ గ్రామంలో ముగ్గురు అన్నదమ్ములుండేవారట. ఒకరు అంధత్వం, మరొకరు మూగ, ఇంకొకరికి చెవిడితనంతో బాధపడే ఈ ముగ్గురు తమకున్న కొద్దిపాటి పొలంలో వ్యవసాయం చేసుకుని జీవించేవారట. ఓసారి వచ్చిన కరువులో నీళ్లన్నీ అడుగంటడంతో బావిని ఇంకాస్త లోతుకి తవ్వుతుండగా గడ్డ పలువుకి ఒక రాయి తగిలిందట. చిత్రంగా ఆ రాతి నుంచి రక్తం చిమ్మి అది ఆ ముగ్గురి మీద పడ్డంతో వాళ్ళకి చూపు, మాట, వినికిటి ఈ మూడు వచ్చాయట. ఆ విషయాన్ని ఊళ్ళోకి వెళ్ళి అందరికీ చెప్పడంతో వాళ్ళంతా వచ్చి ఆ రాతిని వినాయకుడిగా భావించి పూజించారట. ఆ విషయం చుట్టుపక్కల గ్రామాలకు తెలిసి జనం తండోపతండాలుగా వచ్చి కొబ్బరికాయలు కొట్టడంతో ఆ నీరు నూతిలో నుంచి పొంగి 1.5 ఎకరం నీరులో ప్రవహించిందంట. ఇంకా అప్పట్లో ఆ 1.5 ఎకరాన్ని కాణి అని పిలిచేవారు. అలా ఆ ప్రాంతం కాస్త కాణిపాకం అయిందట. ఆనాటి నుంచి అక్కడ వెలిసిన స్వామి కోరికలు తీర్చే వినాయకుడిగాను, సత్య ప్రమాణాల దేవుడిగాను పేరు పొందాడు. తప్పులు చేసిన వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి కోనేరులో స్నానం చేస్తే తప్పును ఒప్పుకుంటారట. అప్పటికీ చెప్పని వాళ్ళని ఆ గణపయ్యే శిక్షిస్తాడు అనే నమ్మకం భక్తుల్లో బలపడిందట. దాంతో ఎవరూ ఈయన ముందు అబద్ధం ఆడడానికి సాహసించరు. నిజమే చెబుతున్నాం అని నొక్కి చెప్పాలంటే కాణిపాకం వినాయకుడి మీద ఒట్టు అనేస్తూ ఉంటారు. రోజు రోజుకి ఈ గణపతి విగ్రహం ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఆయన పెరుగుతూ ఉంటారట. అందుకు సాక్ష్యంగా 50 ఏళ్ల క్రితం లక్ష్మమ్మ అనే భక్తురాలు చేయించిన వెండి కవచం నేటికి ఆయనకి సరిపోవడం లేదట. ప్రస్తుత కాణిపాక ఆలయాన్ని 11వ శతాబ్దంలో చోళరాజులు నిర్మించినట్టుగా చెబుతారు. వినాయక చవితి సమయంలో 21 రోజుల పాటు నిర్వహించే బ్రహ్మోత్సవాలకి వేల మంది భక్తులు తరలివస్తూ ఉంటారు ఆ కాణిపాకం విఘ్న వినాయకుడిని దర్శించుకోవటానికి. సత్యదేవుడు అని కాణిపాకం విఘ్నేశ్వరుడికి ప్రతీతి. మరికొన్ని గణపతి ఆలయాల గురించి మాట్లాడుకునే ముందు ఇంకొక పాట విందాం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 6:25 దాటి 15 సెకండ్లు. భక్తుల నీరాజనాలు అందుకున్న కొన్ని గణపతి ఆలయాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. క్షేత్రదర్శిని కార్యక్రమంలో ఇంతకుముందు మనం కాణిపాకం ఆలయం గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు గుహలో వెలిసిన వినాయకుడి ఆలయం, పిల్లయ్యార్పట్టి వినాయకం అని పిలుస్తూ ఉంటారు ఆయన్ని. తమిళనాడులో శివగంగ జిల్లాలో పిల్లయ్యార్పట్టి అనే గ్రామంలో ఉంది ఆలయం. తమిళనాడులో వినాయకుణ్ణి పిల్లయ్యార్ అని పిలుస్తూ ఉంటారు. 7వ శతాబ్దంలో కొండను తొలిచి మరీ నిర్మించిన ఈ మందిరంలోని విఘ్నేశ్వరుడి విగ్రహం 6 అడుగుల ఎత్తులో బంగారు ఆభరణాలతో అలంకరించి అద్భుతంగా సుందరంగా కనిపిస్తూ ఉంటుంది భక్తులకి. పాండ్య చక్రవర్తులు కట్టించిన ఈ ఆలయంలో మూల విరాట్టు విగ్రహం రాతిని తొలిచినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. అందుకే విగ్రహం చుట్టూ ప్రదక్షిణ చేయటం కుదరదట ఈ ఆలయంలో. ఇతర ఆలయాల్లోని వినాయక రూపానికి భిన్నంగా ద్విభుజుడిగాను కుడి చేతిలో మిఠాయిల్ని పట్టుకుని కుడివైపునకు తొండం వంపు తిరిగినట్టుగా దర్శనమిస్తూ ఉంటాడు ఇక్కడ విఘ్నేశ్వరుడు. రంగుల్లో నిర్మించిన గోపురం, మండపాలను కుడ్య చిత్రాలతో అలంకరించిన తీరు భక్తుల్ని ఆకట్టుకుంటూ ఉంటుంది. అలాగే నూనె దీపాలు నిత్యం వెలుగుతూ గర్భగుడిలోకి కాంతి వెదజల్లుతూ ఉంటుందన్నమాట. గోడ మీద చెక్కిన వినాయకుడి విగ్రహం ఎటు నుంచి చూసినా మన వైపు చూస్తున్నట్టుగానే ఉండటం ఈ ఆలయం

విస్తృతంగా చెప్పుకోవచ్చు. స్వామి పాదాల దగ్గర కాకుండా గుడిలో ఓ పక్కగా ఉన్న మూషికం ఎలుక, మూషిక అంటే మూషికం అంటే వినాయకుడి వాహనంగా చెప్తూ ఉంటాం కదా, మూషికం చెవిలో భక్తులు తమ కోరికలు చెబితే దాన్ని వినాయకుడికి చెప్పి తీరేలా చేస్తూ ఉంటుంది అని ఇక్కడ ఆలయం ప్రతీతి అనమాట. సో మరిన్ని ఆలయాలు, గణపతి ఆలయాల గురించి మాట్లాడుకునే ముందు ఇంకొక పాట విందాం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 6:33 దాటి 15 సెకండ్లు. క్షేత్రదర్శిని కార్యక్రమం వింటున్నారు. ఇవాళ మనం ప్రసిద్ధి చెందిన గణపతి ఆలయాల గురించి మాట్లాడుకుంటున్నాం. సంతానంనిచ్చే సిద్ధి వినాయక ఆలయం గురించి మాట్లాడుకుందాం. ముంబై ప్రభావతి గణేష్గా పేరొందిన ఆలయం సంతానం ఇచ్చే సిద్ధి వినాయక ఆలయంగా భక్తులు దర్శిస్తూ ఉంటారు. పాశాంకుశ ధనందేవం ధ్యాయేత సిద్ధి వినాయకం అంటూ కొలిచినంతనే కోరికలు తీరుస్తాడు అనే కాబోలు. ముంబైలోని ప్రభావతి ప్రాంతంలో కొలువైన గణేశుడు వరసిద్ధి వినాయకుడిగా పేరు పొందాడు. ఈ ఆలయాన్ని తొలిగా లక్ష్మణ్ వేతుల్ పాటిల్ అనే వ్యక్తి కట్టించారట. చిన్న కోవెలుగా ఉన్న ఈ మందిరాన్ని ఆ తర్వాత దేవుబాయ్ పాటిల్ అనే మహిళ ఒకసారి దర్శించుకుని మొక్కుకున్నారట. అప్పుడు ఆమెకు ఆలోచన వచ్చిందట, తనలాగే సంతాన భాగ్యం లేని వాళ్ళంతా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకున్నంతనే పిల్లలను ఇవ్వమని మొక్కుంటూ ఒక పెద్ద గుడిని కట్టిస్తానని మొక్కున్నారట ఆవిడ. దాని ఫలితమే 1801 6 అంతస్తులతో వెలిసిన ఈ ప్రభావతి సిద్ధి వినాయక ఆలయం. సిద్ధి బుద్ధి సమేతుడై చతుర్భుజుడిగా ఉన్న ఇక్కడి వినాయకుడి విగ్రహం ఎత్తు 2.5 అడుగులు. 2 అడుగుల పొడవు ఉన్న స్వామి తొండం కుడివైపు తిరిగి ఉండటం ఇక్కడ స్వామివారి విగ్రహ విశిష్టత. పైవైపు కుడి చేతిలో కమలం, ఎడమ చేతిలో గొడ్డలి కనిపిస్తూ ఉంటాయి. కింది వైపు ఎడమ చేతిలో తావలం, కుడి చేతిలో కుడుములతో నిండిన పాత్ర మనకు ఇక్కడ దర్శనమిస్తూ ఉంటుంది. స్వామివారి చలవ వల్ల అక్కడికి దర్శించిన భక్తుల కోరికలు అనేవి నెరవేరడంతో ఈ ఆలయం చాలా ప్రసిద్ధి చెందిందనమాట. ముంబై వెళ్తే మీరు ఒకసారి దర్శించుకోండి ప్రభావతి గణేష్ సిద్ధి వినాయక ఆలయాన్ని. మరిన్ని గణేష్ టెంపుల్స్ గురించి మాట్లాడుకునే ముందు ఇంకొక పాట మనం విందాం.

క్షేత్ర దర్శిని కార్యక్రమం వింటున్నారు. ఈరోజు మనం దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన కొన్ని గణపతి ఆలయాల గురించి మాట్లాడుకుంటున్నాం కదా, ఇంకొక గణపతి ఆలయం గురించి మాట్లాడుకుందాం. పెళ్లిళ్లు చేసే విఘ్న వినాయకుడిగా పేరుగాంచిన ఆలయం అది కర్ణాటక ఇదగుంజి వినాయక ఆలయం. ఉత్తర కన్నడ జిల్లాలోని శరావతి నదీ తీరాన కుంజవనంలోని ఇదగుంజి ప్రాచీన వినాయక క్షేత్రాల్లో ఒకటి. 1500 ఏళ్ల నాటిదైన ఈ ఆలయంలో స్వామి నిలుచున్న భంగిమలో రెండు చేతులతో దర్శనమిస్తూ ఉంటాడు భక్తులకి. ఇక్కడి వినాయకుణ్ణి కలియుగ కల్పతరువుగా కొలుస్తూ ఉంటారు. అయితే స్థానికులు ఈ గణపతి అనుమతి లేనిదే పెళ్లి ప్రయత్నాలు తలపెట్టారట. ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే, భక్తులు ఎవరైతే పెళ్లి సంబంధం కుదుర్చుకోగానే రెండు కుటుంబాలు ఆలయానికి చేరుకొని స్వామివారి పాదాల చెంతన రెండు చీటీలను ఉంచుతూ ఉంటారట. ఉంచి కుడికాలు దగ్గర పెట్టిన చీటీ కింద పడితే శుభ సూచకంగా భావించి పెళ్లి ఏర్పాట్లు మొదలు పెడుతూ ఉంటారట. అదే ఎడమ కాలు దగ్గర ఉన్న చీటీ జారి పడితే అశుభంగా భావించి మరో సంబంధం వెతుక్కుంటూ ఉంటారట. ఇది చిన్న ఉదాహరణ మాత్రమే. అయితే ఇక్కడ వినాయక స్వామికి కిరీటం ఉండదు, మూషిక వాహనంగా కూడా కనిపించరట. పంచకజ్జాయం అంటే ఆకుల్లో వండిన ఇడ్లీని నైవేద్యంగా పెడుతూ ఉంటారు. ఇది ఇక్కడి ప్రత్యేకం. పౌరాణిక కథనం ప్రకారం ద్వాపర యుగాంతంలో బద్రికాశ్రమంలోని మునులంతా కలిసి కలియుగంలో రాబోయే అరిష్టాలను అరికట్టే నిమిత్తం కుంజవనంలో యజ్ఞ యాగాదులు ప్రారంభిస్తారు. అయితే ఏదో ఒక అడ్డంకితో యాగం ముందుకు సాగటం లేదట. అప్పుడు నారదుడు విఘ్న వినాయకుని ప్రార్థించమని చెప్పడంతో ముందుగా గణపతిని, ఆ తర్వాత త్రిమూర్తుల్ని ఆహ్వానిస్తారు మునులంతా. అప్పుడు యాగం నిర్విఘ్నంగా సాగిందట. త్రిమూర్తులు కోరిన వరాలను ఇచ్చి తిరిగి వెళ్ళిపోగా గణనాథుడు మాత్రం ఈ కుంజవనంలోనే కొలువయ్యాడట. ఏటా 10 లక్షల మంది సందర్శించి ఈ ఆలయం త్రేతాయుగం నాటిదని, నల్లని ఏకరాతిశిలతో ఉన్న ఈ విగ్రహాన్ని దేవశిల్పి చెక్కాడని చెబుతుంటారు. స్వామివారిని గరికతో పూజించినా చాలు సంతోషపడతాడు అని చెబుతుంటారు ఇక్కడి వినాయకుని దర్శించిన భక్తులు. మరిన్ని గణపతి ఆలయాల గురించి మాట్లాడుకునే ముందు ఈ పాట విందాం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. సమయం 6:49 దాటి 5 సెకండ్లు. క్షేత్రదర్శిని వింటున్నారు. మనం దేశవ్యాప్తంగా ఉన్న గణపతి ఆలయాల్లో కొన్ని ఆలయాల గురించి ఈరోజు మాట్లాడుకుంటున్నాము. చింతలను తీర్చే ఉజ్జయిని చింతమన్ గణేష్ ఆలయం గురించి మాట్లాడుకుందాం. హిందూ పురాణాల ప్రకారం విశ్వరక్షకుడైన విష్ణుమూర్తికి ఉన్న మరో పేరే చింతామణి. అలాగే విశ్వాన్ని రక్షించేవాడు విఘ్నేశ్వరుడు అన్న అర్థము ఉంది. అందుకే ఇక్కడి స్వామిని చింతామణి లేదా చింతాహరణ్ గణేష్ అని పిలుస్తూ ఉంటారు. ఉజ్జయినిలోని షిప్రా నదీ తీరంలో ఫతేహాబాద్ రైల్వే లైన్ సమీపంలో ఉన్న ఆలయ గర్భగుడిలో చింతామన్, ఇచ్చమన్, సిద్ధి వినాయక అనే 3 విగ్రహాలు కూర్చున్నట్లుగా కనిపిస్తూ ఉంటాయి. ఈ రకమైన విగ్రహాలు మరెక్కడా కనిపించవు. అయితే గుడిలో ఒక బావి దర్శనమిస్తూ ఉంటుంది. గుడిలోని బావికి ఒక విశిష్టత కూడా ఉంటుంది. వనవాసంలో సీతాదేవికి దాహం వేసినప్పుడు లక్ష్మణుడు బాణం వేసి భూమిలో నుంచి గంగను తెప్పించిన ప్రదేశం ఇదేనని, అదే కాలక్రమంలో మెట్ల బావిగా రూపొందిందని చెబుతూ ఉంటారు. ఆ తర్వాత రాముడు చింతామణిగాను లక్ష్మణుడు ఇచ్చామన్ రూపాలుగా దాల్చి సిద్ధి వినాయకుని పూజించారని, అందుకే ఇక్కడ 3 విగ్రహాలు కనిపిస్తాయి అని చెబుతూ ఉంటారు. దుఃఖం నుంచి విముక్తిని కలిగిస్తాడనే కారణంతో నిత్యం వేలాది మంది భక్తులు ఇక్కడి వినాయకుని దర్శిస్తూ ఉంటారు. 11వ-12వ శతాబ్దంలో మాల్వాను పాలించిన పర్మార వంశీయులు నిర్మించగా ఈ ఆలయాన్ని, ప్రస్తుత ఆలయాన్ని మాత్రం 250 ఏళ్ల క్రితం అహల్యాబాయి పునర్నిర్మించారట. పెళ్లైన వెంటనే ఇక్కడి వినాయకుని దర్శించుకుని వెళ్ళటం మాల్వా వాసులకి ఆనవాయితీగా వస్తుందట. మీరు ఒకసారి దర్శించండి ఈ ఆలయాన్ని. అటువైపుగా వెళ్తే మరొక ఆలయం, మరొక గణేష్ ఆలయం గురించి మనం మాట్లాడుకునే ముందు ఈ పాట వినేసిద్దాం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 6:55 దాటి 49 సెకండ్లు. క్షేత్రదర్శిని కార్యక్రమం వింటున్నారు. ఇవాళ మనం దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన కొన్ని వినాయక ఆలయాల గురించి మాట్లాడుకుంటున్నాం. అందులో చివరిగా మనం మాట్లాడుకుందాం తిరుచిరాపల్లి బాలగణేష్ ఆలయం గురించి. తిరుచిరాపల్లిలో ఒక రాతి కొండ కొన మీద ఉంటుంది ఉచ్చి పిల్లయ్యార్ ఆలయం. పిల్లయ్యార్ అంటే గణేశుడు. సో దీనికి రాక్ ఫోర్ట్ ఆలయంగా కూడా ఒక పేరుందనమాట. ఈ ఆలయాన్ని 7వ శతాబ్దంలోనే పల్లవులు కట్టించినప్పటికీ దీనికి మెట్లుగా ఇతర వసతుల్ని విజయనగర సామ్రాజ్య కాలంలో మదురై నాయక రాజులు నిర్మించారట. రావణ సంహారానంతరం రాముడు విభీషణుడికి విష్ణుమూర్తి విగ్రహాన్ని ఇచ్చి లంకకు చేరే వరకు ఎక్కడా కింద పెట్టకూడదని చెబుతాడు. అది రాక్షస భూమికి చేరటం ఇష్టం లేని దేవతలు గణపతిని ప్రార్థిస్తారు. సంధ్యావందనం చేసుకునేందుకై విగ్రహాన్ని ఎక్కడుంచాలో వెతుక్కున్న విభీషణునికి అక్కడే తచ్చాడుతున్న బాలుడి రూపంలో ఉన్న గణేశుడు కనిపించగా అతన్ని పిలిచి విగ్రహాన్ని ఇచ్చి తాను వచ్చే వరకు పట్టుకునే ఉండవని చెబుతాడు. ఆ బాలుడు సరేనని చెప్పి విభీషణుడు నీళ్లలో మునగగానే విగ్రహాన్ని కావేరీ నది తీరంలోని ఇసుకలో ప్రతిష్ఠించాడట. అది చూసిన రాక్షసరాజు కోపంతో ఆ బాలుని పట్టుకునేందుకు వెంటపడగా దగ్గరలోని రాతి కొండ మీదకి బరుగులు తీశాడట. చివరకు విభీషణుడు ఆ బాలుని పట్టుకుని నుదుటి మీద కొట్టాడట. అప్పుడు వినాయకుడు నిజ రూపంలో సాక్షాత్కరించగా విభీషణుడు మన్నించమని కోరాడు అని. అందుకే ఆలయంలోని ఆ

విగ్రహానికి వినాయకుడి నుదుటి మీద చిన్న మచ్చ కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది ఈ ఆలయంలో. ఇది ఒక పురాణ కథ. సో ఇక్కడ స్వామిని కొండకి దిగువనే ఉన్న మణి గణేష్ని దర్శించుకుని వెళ్ళాలి అని చెప్తూ ఉంటారు భక్తులు. ఇది తిరుచిరాపల్లి బాల గణేష్ ఆలయం గురించి. ఇది వాళ్ళ క్షేత్రదర్శిని కార్యక్రమంలో కొన్ని గణపతి క్షేత్రాల గురించి విశేషాలు.

సహాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. ఇటలీలో పర్యటన కోసం నిన్న రాత్రి రోమ్ చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీతో చర్చలు జరుపుతారు. భారత్ ప్రపంచంలోనే అల్పసంఖ్యాక వర్గాలకు అత్యంత సురక్షితమైన సమానత్వంతో కూడుకున్న ప్రదేశమని కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. దేశంలో 185,000 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల ఏర్పాటు ద్వారా కమ్యూనిటీ స్థాయిలో ప్రాథమిక ఆరోగ్య సేవలను బలోపేతం చేశామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా జెనీవాలో చెప్పారు. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ లక్నో సూపర్ జయంట్స్ ను 7 వికెట్ల తేడాతో ఓడించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న రాత్రి ఇటలీ రాజధాని రోమ్కు చేరుకున్నారు. విమానాశ్రయంలో ఇటలీ ఉప ప్రధానమంత్రి, విదేశాంగ అంతర్జాతీయ సహకార శాఖ మంత్రి అంటోనియో తజానీ ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ పర్యటన భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీ, అధ్యకుడు సెర్గియో మటరెల్లాలతో చర్చలు జరపనున్నారు. భారత్ ఇటలీ దేశాల మధ్య సహకారాన్ని, ముఖ్యంగా భారత్ మిడిల్ ఈస్ట్ యూరప్ ఆర్థిక కారిడార్ను ఎలా బలోపేతం చేయాలనే అంశంపై ఈ పర్యటనలో ప్రధానంగా దృష్టి సారిస్తారు. అలాగే 2025-29 సంవత్సరాల జాయింట్ స్ట్రాటజిక్ యాక్షన్ ప్లాన్ పురోగతిని కూడా ఇరు దేశాల నేతలు సమీక్షిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యునైటెడ్ నేషన్స్కు చెందిన ఆహార వ్యవసాయ సంస్థ ఎఫ్ఏఓ ప్రధాన కార్యాలయాన్ని కూడా సందర్శిస్తారు. దీని ద్వారా బహుళపక్ష ప్రపంచ ఆహార భద్రత పట్ల భారత్కున్న నిబద్దతను ఆయన చాటి చెప్తారు. భారత్ ఇటలీల మధ్య చిరకాలంగా బహుముఖ భాగస్వామ్యం కొనసాగుతోందని, ఈ పర్యటన ఇరు దేశాల సంబంధాలకు మరింత నూతన ఉత్తేజాన్నిస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. అంతకుముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2024

0: జూన్లో G7 సదస్సులో పాల్గొనేందుకు ఇటలీ సందర్శించారు. రోమ్కి చేరుకోవడానికి ముందు ప్రధానమంత్రి నార్వే రాజధాని ఓస్లోలో పర్యటించారు. అక్కడ ఆయన 3వ భారత నార్డిక్ సదస్సులో పాల్గొన్నారు. ప్రధానమంత్రి చేపట్టిన 5 దేశాల పర్యటనలో ఇటలీది చివరి విడత. నిన్న అంతకుముందు జరిగిన సమావేశంలో భారత్ నార్డిక్ దేశాలు అంటే నార్వే, స్వీడన్, డెన్మార్క్, ఫిన్లాండ్, ఐస్లాండ్ తమ ద్వైపాక్షిక సంబంధాలను గ్రీన్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ స్థాయికి పెంచాయి. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధానమంత్రి,
1: आज हमने भारत और नॉर्डिक संबंधों को ग्रीन टेक्नोलॉजी एंड इनोवेशन स्ट्रेटेजिक पार्टनरशिप का स्वरूप देने का निर्णय लिया है. इस ग्रीन टेक्नोलॉजी पार्टनरशिप से हम आइसलैंड की जियोथर्मल और फिशरीज, नॉर्वे की ब्लू इकोनॉमी और आर्कटिक और सभी नॉर्डिक देशों की मैरिटाइम और सेंसिटिविटी में एक्सपर्टीज को, सस्टेनेबिलिटी की एक्सपर्टीज को भारत के स्केल के साथ जोड़कर पूरे विश्व के लिए एक बेहतर भविष्य सुनिश्चित करेंगे.
0: ఓస్లోలో సదస్సు ముగిసిన అనంతరం నార్డిక్ దేశాల నేతలతో కలిసి నిర్వహించిన సంయుక్త విలేకరుల సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ మాటలు చెప్పారు. గత దశాబ్ద కాలంలో నార్డిక్ దేశాల నుండి భారతదేశంలో పెట్టుబడులు 200% పెరిగాయని కూడా ప్రధానమంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు.
1: 10 వర్షో మే హమారా బైలేటరల్ ట్రేడ్ లగ్భగ్ 4 గుణా బఢా హై. నార్డిక్ దేశో కే ఇన్వెస్ట్మెంట్ ఫండ్ భీ భారత్ కీ రాపిడ్ గ్రోత్ మే అహమ్ సాజేదార్ బన్ రహే హై. पिछले 1 दशक नॉर्डिक देशों से भारत में निवेश में लगभग 200% की बढ़ोतरी हुई है. तेजी से बढ़ते ट्रेड एंड इन्वेस्टमेंट ने भारत की ग्रोथ स्टोरी में तो योगदान दिया ही है, साथ ही नॉर्डिक देशों की अर्थव्यवस्थाओं में भी बहुत सकारात्मक भूमिका निभाई है और हजारों नए जॉब्स क्रिएट किए हैं.
0: ప్రపంచంలో వివిధ అంశాల గురించి స్పందిస్తూ నార్డిక్ నేతలు నిబంధనలతో కూడిన ప్రపంచ వ్యవస్థ, సంస్కరించిన సమర్థవంతమైన బహుళ పక్ష వ్యవస్థలు ఉండాలని ఏకగళంతో వివరించారు. ఘర్షణ వాతావరణం ఉన్న ప్రాంతాల్లో ఉద్రిక్తతలు తగ్గించవలసింది ఒక ప్రాధాన్యతగా చేపట్టాలని కూడా వారు చెప్పారు. పెహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడితో సహా అన్ని రకాల ఉగ్రవాదాన్ని నార్డిక్ దేశాల ప్రధానమంత్రులు ముక్తకంఠంతో తీవ్రంగా ఖండించారు. భారత్ నార్డిక్ సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు తాము కట్టుబడి ఉన్న విషయాన్ని కూడా వారు పునరుద్ఘాటించారు. తదుపరి భారత నార్డిక్ సదస్సు ఫిన్లాండ్లోని హెల్సింకిలో జరుగుతుంది. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈ నెల 23వ తేదీ నుంచి 4 రోజుల పాటు మన దేశంలో పర్యటిస్తారు. భారత్లో పర్యటించడం ఇది తొలిసారి కాగా రూబియో కోల్కతా, ఆగ్రా, జైపూర్, న్యూఢిల్లీ నగరాలు సందర్శించనున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ ప్రకటించింది. భారత ఉన్నతాధికారులతో జరిగే సమావేశాల్లో మార్కో రూబియో ఇంధనం, భద్రత, వాణిజ్యం, రక్షణ సహకారంపై చర్చిస్తారని స్టేట్ డిపార్ట్మెంట్ ప్రతినిధి టామీ పీగో తెలియజేశారు. న్యూఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం అందించిన వివరాల ప్రకారం ఆస్ట్రేలియా, జపాన్, అమెరికాతో కూడిన క్వాడ్ కూటమి సమావేశానికి మన దేశం వేదిక కానున్నదని, ఈ సమావేశానికి అమెరికా విదేశాంగ మంత్రి హాజరవుతారని తెలియజేసింది. పశ్చిమాసియా సంక్షోభం వంటి తీవ్రమైన ప్రపంచ సవాళ్లతో పాటు ఇతర కీలక అంశాలపై చర్చించేందుకు వచ్చే వారం క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశాన్ని భారత్ నిర్వహిస్తోంది. మన విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ 26వ తేదీన న్యూఢిల్లీలో జరిగే ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అల్పసంఖ్యాక వర్గాలకు భారత్ అత్యంత సురక్షితమైన, సమ్మిళితమైన దేశాల్లో ఒకటిగా నిలిచిందని కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. నిన్న న్యూఢిల్లీలో నిర్వహించిన రాష్ట మైనారిటీ కమిషన్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ మాటలన్నారు. భారత ఉపఖండంలోని పొరుగు దేశాలను పరిశీలిస్తే అక్కడ మైనారిటీ వర్గాలు తమ మనుగడకే ముప్పువాటిల్లే సవాళ్లను ఎదుర్కొంటూ మన దేశంలో ఆశ్రయం పొందుతున్న సందర్భాలను తరచూ చూస్తుంటామని రిజిజు చెప్పారు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి శ్రీలంక వరకు ఈ ప్రాంతంలోని మైనారిటీలు భారతదేశాన్ని తమకు ఆశ్రయం, భద్రత, గౌరవం ఇచ్చే స్థానంగా చూశారని ఆయన పేర్కొన్నారు. మైనారిటీ వర్గాల సమస్యలు, ఫిర్యాదులు పరిష్కరించడంలో రాష్ట మైనారిటీ కమిషన్లు మరింత చురుకైన పాత్ర పోషించాలని కూడా మంత్రి పిలుపునిచ్చారు. మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వారా ప్రధాన మంత్రి జన్ వికాస్ కార్యక్రమం, ప్రధాన మంత్రి విరాసత్ కా సంవర్ధన్ వంటి పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నారని, మైనారిటీల సంక్షేమం కోసం పనిచేసే విషయంలో రాష్ట మైనారిటీ కమిషన్లకు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా మద్దతు

0: ఇస్తుందని కూడా కిరణ్ రిజిజు తెలియజేశారు. కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జార్జ్ కురియన్ ఈ సదస్సులో మాట్లాడుతూ మైనారిటీ వర్గాల అభివృద్ది, ఉపాధి కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలను ప్రస్తావించారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా జెనీవాలో జరిగిన 79వ ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీలో సార్వత్రిక ఆరోగ్య సేవలు, డిజిటల్ ఆరోగ్య ఆవిష్కరణలు, ప్రపంచ ఆరోగ్య సంఘీభావం పట్ల మన దేశానికున్న నిబద్దతను పునరుద్ఘాటించారు. ప్రపంచ ఆరోగ్య వ్యవస్థను పునర్నిర్మించడం ఒక ఉమ్మడి బాధ్యత అనే ఇతివృత్తంతో జరిగిన సభలో నడ్డా మాట్లాడుతూ ప్రభుత్వం మొత్తం, సమాజం మొత్తం అనే సమగ్ర విధానంతో సార్వత్రిక ఆరోగ్య సేవల దిశగా భారత్ సాధిస్తున్న ప్రగతి గురించి వివరించారు. దేశవ్యాప్తంగా 185,000 పైగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలను అందుబాటులోకి తెచ్చి సమాజంలో క్షేత్రస్థాయిలోనే సమగ్ర ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ సేవలు అందిస్తున్నామని ఆయన ఈ సదస్సులో పాల్గొన్న అంతర్జాతీయ ప్రతినిధులకు తెలియజేశారు. దీంతో పాటు ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ద్వారా 840 మిలియన్లకు పైగా విశిష్ట డిజిటల్ ఆరోగ్య గుర్తింపు కార్డులను సృష్టించడం ద్వారా దేశంలో జాతీయ డిజిటల్ ఆరోగ్య పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేశామని నడ్డా చెప్పారు.
1: India is accelerating towards universal health coverage by expanding access to quality and affordable health care. For this, we have established 185,000 health and wellness centers, namely Ayushman Arogya Mandirs. In addition, we are committed to developing a robust and resilient public health infrastructure for pandemic preparedness and emergency responses.
0: టెలిమెడిసిన్తో సహా డిజిటల్ హెల్త్లో భారత్ సాధించిన ఉత్తమ పద్ధతులను పంచుకోవడానికి సిద్దంగా ఉన్నట్లు ఆయన తెలియజేశారు. కార్పొరేట్ చట్టాల సవరణ బిల్లు 2026పై ఉమ్మడి పార్లమెంటరీ కమిటీని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఏర్పాటు చేశారు. ఈ కమిటీ చైర్పర్సన్గా లోక్సభ ఎంపీ సుధీర్ గుప్తా నియమితులయ్యారు. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ 7 వికెట్ల తేడాతో లక్నో సూపర్ జాయింట్స్పై విజయం సాధించి తన ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు ఇప్పటికే ప్లే ఆఫ్స్ అర్హత సాధించగా ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జాయింట్స్ ఈ రేసు నుంచి తప్పుకున్నాయి. ఈ రోజు జరిగే మ్యాచ్లో కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో కోల్కతా నైట్ రైడర్స్ ముంబై ఇండియన్స్తో రాత్రి 7:30కి తలపడుతుంది. విశేషాలు మరొకసారి. ఇటలీలో పర్యటన కోసం నిన్న రాత్రి రోమ్ చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలాన్తో చర్చలు జరుపుతారు. భారత్ ప్రపంచంలోనే అల్పసంఖ్యాక వర్గాలకు అత్యంత సురక్షితమైన ప్రదేశమని కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. దేశంలో క్షేత్రస్థాయిలో ప్రాథమిక ఆరోగ్య సేవలను బలోపేతం చేశామని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా చెప్పారు. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాజస్థాన్ రాయల్స్ లక్నో సూపర్ జాయింట్స్ను ఓడించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 7:15 దాటి 25 సెకండ్లు. ఇప్పుడు ఆరోగ్య జీవనం శీర్షికన పక్షవాతానికి ఫిజియోథెరపీ చికిత్స. ఈ అంశం గురించి డాక్టర్ సిహెచ్ జగదీశ్వర్ ఆచార్య గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఈనాటి ఆరోగ్య జీవనం శీర్షికన పక్షవాతంలో ఫిజియోథెరపీ చికిత్స. ఈ అంశం గురించి ప్రముఖ ఫిజియోథెరపిస్ట్ చేపూరి జగదీశ్వరాచారి గారు మన స్టూడియోస్కి వచ్చేశారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి జగదీశ్వరాచారి గారు.
1: నమస్కారం సార్.
0: మామూలుగా పక్షవాతం వచ్చిన వెంటనే అంతవరకు సజావుగా సాగుతున్న జీవితము ఒక్కసారిగా స్తంభించిపోయి నిత్య జీవితంలో తను చేసుకోవలసిన నిత్య కృత్యాలు కూడా అతి కష్టం మీద చేసుకోవాల్సిన పరిస్థితికి మనిషికి ఏర్పడుతుంది. పక్షవాతం వచ్చినప్పుడు శరీరంలోని ఏ ఏ భాగాలు ఎఫెక్ట్ అవుతాయంటారు? అసలు ఎందుకు రావచ్చు ఈ పక్షవాతం?
1: ప్రస్తుత ఈ పరిస్థితుల్లో ఈ జనరేషన్లో టెన్షన్ అనేది ఒకటి తెలియకుండా ఒక ఫ్యాక్టర్గా పనిచేస్తుంది ప్రతి వాళ్ళలో. తర్వాత వీళ్ళ లైఫ్ స్టైల్,

0: ఫుడ్ కానివ్వండి, ఈ ఎక్సైజ్ చేయకపోవడం కానీ, లేదంటే ఈ తొందర తొందరలో తిరగడం, వెళ్ళడం, రావడం, తర్వాత ఈ ఈ ట్రాఫిక్లో, ఇవన్నీ కూడా ఒక తెలియని ఒక ఒక టెన్షన్ని క్రియేట్ చేస్తున్నాయి. ఈ ఒత్తిడి వల్ల వీళ్ళకి అది బ్రెయిన్ మీద పడి ఈ క్లాటింగ్ లాగా జరిగి ఈ క్లాట్స్ వల్ల వీళ్ళకి పక్షవాతం అనేది రావడం జరుగుతుందండి. దీనికి తోడు బీపీలు, షుగర్లు, వీళ్ళు తీసుకునే ఈ ఫుడ్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్, ఇవన్నీ కూడా దీనికి దోహదపడుతున్నాయి. దీంట్లో ముఖ్యంగా హెమిప్లీజియా, పారాప్లీజియా, క్వాడ్రిప్లీజియా, మోనోప్లీజియా అని చెప్పేసి ఇవన్నీ కూడా మనకి చూస్తూ ఉంటాము.
1: హెమిప్లీజియా అంటే ఏంటంటారు?
0: ఒకవైపే ఒకవైపు కాలు చేయి పడిపోవడాన్ని హెమిప్లీజియాగా మనం పరిగణిస్తామండి. దీంట్లో ఒక కాలు, ఒక చెయ్యి రైట్ సైడ్ లేదంటే లెఫ్ట్ సైడ్ మనకి జనరల్ గా జరుగుతుంటది.
1: పారాప్లీజియా అంటే
0: రెండు, ఏవైనా రెండు కాళ్ళు కానీ రెండు చేతులు కానీ మనకు ఎఫెక్ట్ అయ్యి చచ్చుబడిపోయినప్పుడు దాన్ని పారాప్లీజియాగా పరిగణిస్తుంటాము.
1: క్వాడ్రిప్లీజియా అంటే
0: ఈ నాలుగు, రెండు కాళ్ళు రెండు చేతులు కూడా ఎప్పుడైతే ఎఫెక్ట్ అవుతాయో దీన్ని మనం క్వాడ్రిప్లీజియాగా పరిగణిస్తాము. మోనోప్లీజియా అని కూడా ఒకటి ఉందండి. చాలా తక్కువ మందికి ఏదైనా ఒక్కటే ఒక కాలు కానీ చెయ్యి కానీ ఎఫెక్ట్ అవుతుంది అనమాట, దీన్ని మోనోప్లీజియాగా పరిగణిస్తాము. దీంతో పాటే చాలా మంది పక్షవాతం అనుకుంటారు కానీ బెల్స్ పాల్సీ అని కూడా ఉంటది. ముఖపక్షవాతం అంటారండి. అది కేవలం ముఖానికే వస్తుంది, కాలు చేతులకి ఏమీ కాదు. కేవలం మూతి వంకరపోవడము, మనకి ఆ మాట తడబడము, అలాంటి ఒక సిచ్యువేషన్ అనేది ఉంటుంది. అది యాక్చువల్గా పక్షవాతానికి దానికి సంబంధం లేదు, కానీ దాన్ని కూడా పక్షవాతం లాగా అనుకుంటుంటారు.
1: సామాన్యంగా ఇవన్నీ కూడా బ్రెయిన్ లో అంటే మన మెదడులో ఏర్పడ్డ క్లాట్స్ వల్ల ఏర్పడతాయంటారా?
0: అవునండి, 100% దానివల్లే. క్లాట్ అనేది ఏ ఏ ప్రదేశంలో అంటే బ్రెయిన్ లో ఉన్న లొకేషన్స్ లో, మెడుల్లో అబ్లాంగేటా, తర్వాత ఈ డిఫరెంట్ డిఫరెంట్ పేర్లతో అందులో మెదడులో భాగాలు ఉంటాయి. ఆ భాగాల్లో ఈ క్లాట్ అనేది జరిగినప్పుడు దానికి సంబంధించిన ఆర్గాన్స్ కూడా కొంచెం ఎఫెక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఈ కాలు చెయ్యే కాకుండా కొందరికి ఒకసారి మూతి వంకరపోవడం కానీ, కళ్ళు కనిపించకపోవడం కానీ, నాలుక అనేది అసలు మనకి చిన్న నాలుక,
1: కొండ నాలుక,
0: కొండ నాలుక అంటారు కదండి, ఈ నాలుక అనేది కనిపించదు అనమాట, లోపలికి లాక్ వెళ్ళిపోతుంది అది. సో మింగడం కూడా కష్టమవుతుంది. అలా రకరకాలుగా కొందరికి అసలు కాలు అనేది ఉన్నట్టే తెలియదు, ఆ స్పర్శనే కంప్లీట్గా అనే పోతుంది అనమాట. సో ఇలా రకరకాలైన ఈ క్లాటింగ్ అనేది జరగడం వల్ల దానికి సంబంధించిన అవయవాలన్నీ కూడా ఎఫెక్ట్ అవుతుంటాయి.
1: అయితే దీనికి భిన్నంగా ముఖపక్షవాతం అనేది ఈ క్లాట్తో సంబంధం లేకుండా ఏ విధంగా వస్తుందంటారు?
0: ఇది మనకి జనరల్గా చలికాలంలో ఎక్కువ చలిగాలికి మనం ప్రయాణం చేసినప్పుడు కానీ, లేదా తలస్నానం చేసి ఫ్యాన్ కింద ఉన్నప్పుడు కానీ, లేదా ఎండాకాలంలో కూడా కూలర్లో బాగా చల్లటి గాలి అలా వచ్చినప్పుడు మనం దాని దగ్గరే, చిన్నపిల్లలు తెలియక దాని దగ్గరే పడుకోవాలి అని చెప్పేసి అనుకుంటుంటారు. ఈ చల్లగాలి ఎక్స్పోజర్ అనేది మనకి ఎప్పుడైతే చెవి మీద పడుతుందో, చెవిలో ఇన్నర్ ఇయర్లో చిన్న బోన్లు ఉంటాయన్నమాట. ఆ చిన్న బోన్ దగ్గర నుంచి మనకి ఈ ఫేషియల్ నర్వ్ అనేది ఒకటి మన తలలోకి ఎంటర్ అవుతుంది. ఈ ఎంటర్ అయ్యే ప్లేస్ దగ్గర అంటే ఇది కరెక్ట్గా మన చెవి లోపలనే ఉంటుంది. ఈ చల్లగాలి వల్ల ఆ భాగంలో ఒకలాంటి ఇన్ఫెక్షన్ ఏర్పడి ఆ ఫేషియల్ నర్వ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఈ ఫేషియల్ నర్వ్ ఎఫెక్ట్ అయినప్పుడు దానికి సంబంధించిన ఆర్గాన్స్ అంటే ఫేస్లో సగభాగం, ఒకవైపు కన్ను, ముక్కు, నోరు ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అయిపోయి ఒకవైపు జరుగుతాయంటన్నమాట. సో దానివల్ల ఈ ముఖపక్షవాతం వచ్చేది ఉంటుంది. సో ఈ బ్రెయిన్లో క్లాటింగ్ అనేది వేరే, ఈ చెవిలో ఇన్నరియన్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే ఈ పక్షవాతం అనేది వేరే. చాలామంది తెలియక ఇది సేమ్ అనుకుంటుంటారు, బట్ ఇది అంత డేంజర్ కాదు. ఇది కొంచెం ఒక 15 రోజులు 20 రోజులు మనం ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ ముఖపక్షవాతం అనేది చాలా ఈజీగా మనం నయం చేసుకోవచ్చు.
1: జగదీష్ గారు, ఇప్పుడు ఒక పక్షవాతం వచ్చినప్పుడు దానికి మీరు అన్నట్టు పూర్వస్థితి అంటే బీపీ, షుగరు ఇవన్నీ కూడా సరైన పద్ధతిలో నియంత్రణలో ఉంచుకోకపోతే కూడా ఈ పక్షవాతం వచ్చే అవకాశం ఉందన్నారు కదండి?
0: తప్పకుండా.
1: అయితే పక్షవాతం వచ్చిన పేషెంట్కి తన రికవరీలో అంటే తిరిగి తను నార్మల్ స్థితికి రావడానికి ఖచ్చితంగా వైద్యుడి దగ్గరికి వెళ్తారు, మందులు తీసుకుంటారు. అయితే ఈ ఫిజియోథెరపీ పాత్ర ఎంతవరకు ఉందంటారు? ఏమేం చేయాల్సి వస్తుంది?
0: వైద్యంలో లభించే మందుల వల్ల ఒక 50% మాత్రమే

0: మే మనకి ఈ క్యూర్ అనేది జరుగుతుందండి,
1: హెల్ప్ అవుతున్నాయి.
0: హెల్ప్ అవుతుంది. మిగిలిన సగభాగం మనకి ఫిజియోథెరపీ ద్వారానే పూర్తిగా నయమవుతుంది. ఫిజియోథెరపీ అనేది మస్ట్ అండ్ షుడ్గా మనం చేయించాల్సిన ఒక ముఖ్యమైన చికిత్స. ఈ చికిత్సలో భాగంగా ఎలక్ట్రోథెరపీ మిషన్స్ ఉంటాయి. ఆ ఎలక్ట్రోథెరపీలో IFT, అల్ట్రాసౌండ్, ట్రాక్షన్ ఇలాంటివన్నీ కూడా మనకి దీనికి సంబంధించిన స్టిమ్యులేషన్లు ఇవన్నీ కూడా పెడతారు. దాంతోపాటు నొప్పులకు ఏమైనా మనకి బాగా పర్టికులర్ జాయింట్స్ ఏమైనా పెయిన్ కలిగినప్పుడు దానికి హీట్ ప్యాక్ కానీ లేదా ల్యాంప్ ఉంటుంది, ఇన్ఫ్రారెడ్ ల్యాంప్. ఈ ఇన్ఫ్రారెడ్ ల్యాంప్ కూడా వీటిని ఉపయోగించి కూడా ఈ నొప్పులు మనం తగ్గించుకోవచ్చు. దీంతోపాటు ఇది ఎలక్ట్రోథెరపీ మిషన్స్ యూజ్ చేసి మనం పర్టికులర్ ఆర్గాన్స్ని కొంచెం సెట్ చేసుకుంటారు. తర్వాత దీనికి అనుబంధంగా మళ్ళీ కొన్ని వ్యాయామాలు ఉంటాయి. ఈ వ్యాయామాలు కూడా రెగ్యులర్గా వాళ్ళు ఫిజియోథెరపీ వాళ్ళు చేయిస్తారు. దాంతోపాటుగా మనం కూడా ఆ వ్యాయామాలు ఇంట్లో కొంచెం ప్రాక్టీస్ చేసుకుంటే మీకు నెల రోజుల్లో తక్కువ ఏది కాస్త 15 రోజుల్లోనే మీరు సెట్ అవుతారు. సో ఏంటంటే మెల్లిమెల్లిగా మళ్ళీ కండరాలు అనేవి నార్మల్ స్థితికి రావడానికి ఈ ఎక్సైజులు ఇవన్నీ కూడా బాగా దోహదపడతాయి.
1: మామూలుగా మెదడుని రెండు భాగాలుగా విభజించినట్లయితే కుడివైపు బ్రెయిన్ ఎఫెక్ట్ అయితే ఎడంవైపు పక్షవాతం వస్తుంది, ఎడంవైపు బ్రెయిన్ వస్తే కుడివైపు పక్షవాతం వస్తుంది అంటారు, ఇది నిజమేనా?
0: అవును సార్, నిజమే. మనకి బ్రెయిన్లో ఎడమవైపు మనకు ఎఫెక్ట్ ఈ క్లాటింగ్ అనేది జరిగితే కుడివైపు ఆర్గాన్స్ అనేవి ఎఫెక్ట్ అవుతుంటాయి. కుడివైపు క్లాటింగ్ జరిగితే ఎడమవైపు అనేవి జరుగుతుంటాయి.
1: ఒక ఫిజియోథెరపీ నిష్ణాతులైన ఫిజియోథెరపిస్ట్ ద్వారా పక్షవాతం పేషెంట్కి ట్రీట్మెంట్ ఇవ్వాలంటే ఏ ఏ ఎక్సర్సైజెస్ చేయిస్తారు వాళ్ళకి ముఖ్యంగా?
0: వీళ్ళకి ముఖ్యంగా అంటే చేతికి యాక్టివ్ మూమెంట్స్, ప్యాసివ్ మూమెంట్స్ ఉంటాయండి. ఫింగర్స్ని కదిలించడం, తర్వాత ఈ జాయింట్లు అన్నిటిని కూడా మన మణికట్టు కానీ ఎల్బో కానీ షోల్డర్ కానీ ఈ జాయింట్స్లలో టైట్నెస్ అనేది ఉంటుంది కాబట్టి వాటిని వంచి అలా ఎక్సైజ్ చేపిస్తూ ఉంటారు. ఈ ఎక్సైజ్ ద్వారా ఆ చేతి భాగాలు, చేతి కండరాలన్నీ కూడా కొంచెం యాక్టివ్ అవుతాయి. తర్వాత అలాగే కాలుకి సంబంధించి కూడా మనం కాలు మడవడం, చాపడము, ఎత్తడము, ఇలా ముందుకు వెనక్కి మడవడము ఇలాంటివన్నీ కూడా చేస్తుంటారు అన్నమాట. ఈ ఎక్సైజ్ రిపీట్గా చేయడం వల్ల ఈ తొడ కండరాలు, కాలు కండరాలు ఇవన్నీ కూడా ఒక గ్రూప్గా యాక్ట్ చేసి మెల్లిమెల్లిగా అవి నార్మల్ స్థితికి వస్తాయన్నమాట. సో ఇది రావడానికి కొంచెం టైం పడుతుంది. ఈ టైంలోపు మనం మెల్లి ఫిజియోథెరపీ వాళ్ళు చేసే ఎక్సైజ్తో పాటు ఒక పూట అంటే రోజు ఆయన ఏదో 24 గంటలు ఒక గంట వచ్చేసి వెళ్ళిపోయి మళ్ళీ రేపు ఆ సమయానికి వస్తుంటారు జనరల్గా. సో ఈ 24 గంటల టైంలో మిగిలిన 23 గంటలు మనం అలా మంచం మీద పడుకున్నాం అనుకోండి, అది ఏమాత్రం కూడా వాళ్ళకి తొందరగా సెట్ కాదు. సో పేషెంట్లు కూడా ఈ ఫిజియోథెరపీ ఎక్సైజ్లు ఎలా ఉంటాయో ఆయన ఏం చెప్తారో దాన్ని బట్టి వీళ్ళు ఇంకా 2 సార్లు 3 సార్లు ఇంట్లో వాళ్ళు చేయించడము కానీ వాళ్ళు చేయడం కానీ చేస్తూ ఉంటే చాలా తొందరగా తగ్గే అవకాశం ఉంటుంది.
1: కష్టే ఫలి అంటారు.
0: తప్పకుండా సార్, 100%.
1: అంటే ఒక భాగం చచ్చుబడిపోయింది, బిగుతుగా అయిపోయిందన్న బాధతో ఉండకుండా తొలుత నిష్ణాతులైన ఫిజియోథెరపిస్ట్ ద్వారా ఎలా చేయాలన్నది గ్రహించుకొని ఆ తర్వాత మిగతా టైంలో కూడా ఆ ప్రయత్నం చేస్తూ ఉండాలంటారు కంటిన్యూస్గా.
0: అవును సార్, తప్పకుండా అలా చేస్తూ ఉంటేనే మెల్లిమెల్లిగా వాళ్ళకి తొందరగా క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. డిసప్పాయింట్ అయిపోయి అయ్యో నాకు ఇలా అయిపోయింది ఎలా అవుతుంది, ఇంకా ఈ డబ్బులు ఇబ్బంది అవుతుంది, లేదంటే చేసేవాళ్ళు లేరు, చూసేవాళ్ళు లేరు అని ఏదో ఒక వంకతో అలా మంచం మీద పడుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. కాబట్టి ఎక్సైజ్ అనేది రెగ్యులర్గా చేస్తూ ఉండాలి. సంబంధించిన వ్యక్తులతో కొంచెం మనం మాట్లాడి దానికి తగిన ఎక్సైజ్ తెలుసుకొని అవి రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడం వల్ల పూర్తిగా నయం అవుతుంది.
1: జగదీష్ గారు, మధ్యలో ఎక్కువగా వింటున్నాము ఆకు ప్రెషర్ అని, ఆకు పంక్చర్ అని, ఫిజియోథెరపీలో కూడా ఒక భాగంగా వాటిని ఉపయోగించి ఏమైనా రిలీఫ్ తీసుకురావచ్చు అంటారా ప్రెషర్ పాయింట్స్ని యూజ్ చేసి?
0: డెఫినెట్లీగా సార్, ఆకు పంక్చర్ కానీ ఆకు ప్రెషర్ కానీ మనకి చాలా ఉపయోగపడుతుంది. దీంట్లో కొన్ని పర్టికులర్ పాయింట్స్ ఉంటాయన్నమాట, మన చేతిలో కానీ మో చేతిలో కానీ షోల్డర్లో ఇక్కడ ఆ లైన్లో కొన్ని పర్టికులర్ పాయింట్స్ ఉంటాయి. ఆ పాయింట్స్ని వాళ్ళు ప్రెస్ చేయడం వల్ల మనకు ఒక ఎనర్జీ ఛానల్ అనేది లోపల ఉంటుందన్నమాట, ఇది యాక్టివేట్ అయ్యి ఇంకా తొందరగా వాళ్ళు క్యూర్ కావడానికి ఉపయోగపడుతుంది. సో మీరు రోజు అలా మీ కుదిరిన వ్యాయామాలు చేస్తూ వెళ్తూ ఉంటే డెఫినెట్లీ దీంతో

0: పూర్తిగా పరిపూర్ణమైన ఆరోగ్యవంతులు అవుతారు.
1: నియమం ప్రకారం తప్పకుండా నిష్ఠగా ప్రాక్టీస్ చేసినట్లయితే స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అన్నట్టుగా ఖచ్చితంగా మళ్ళీ నార్మల్ స్థితికి వచ్చే అవకాశం ఉంటుందంటారు. ఈ పక్షవాతం బారిన పడిన పేషెంట్లు వారు ఆహారం పట్ల ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
0: ఆహారం అనేది చాలా ముఖ్యమైన విషయం అండి. చాలామంది ఆహారం విషయానికి వచ్చేసరికి కొంచెం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అయితే దీంట్లో మనకి వీలైనంత వరకు ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ తీసుకోండి. చపాతీలు కానీ, ఇప్పుడు మన ఖాదర్వల్లి గారు చెప్పినట్టుగా చిరుధాన్యాలు, ఇవి చాలామందికి కూడా చాలా విధంగా ఉపయోగపడుతున్నాయండి. ఈ చిరుధాన్యాలు మనకు అలవాటు లేకపోవడం వల్ల చాలామంది అయ్యో ఇది నాకు సూటబుల్ కాదేమో అన్న ఒక మీమాంసలో పడి కొంచెం దూరం అవుతున్నారు. కానీ ఈ చిరుధాన్యాలు లాంటివి కూడా తీసుకోవడం వల్ల చాలా బాగా ఉంటుంది, మనకు డైజెషన్ అనేది ఈజీగా ఉంటుంది, తొందరగా కోలుకోగలుగుతారు. రెగ్యులర్గా ఈ వ్యాయామము, దాని తగ్గట్టుగా కొంచెం ఈ ఆహార నియమాలు, తర్వాత ఇందులో ఏంటి ఉప్పు కానీ కారం కానీ మసాలాలు కానీ కొంచెం తగ్గించి తీసుకోవడం వల్ల మనిషిలో ఈ బీపీ అనేది కంట్రోల్ కావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత వీలైనప్పుడల్లా కొంచెం స్నాక్స్ లాగా పండ్లే తీసుకోండి, వేరే ఐటమ్స్ ఆయిల్ ఐటమ్స్ కాకుండా ఈ పళ్ళ లాంటివి అప్పుడప్పుడు తీసుకోవడం వల్ల ఒకలాంటి సాత్వికత శరీరంలో మనకి ఏర్పడుతుంది. ఇది తొందరగా మనం క్యూర్ కావడానికి ఇండైరెక్ట్గా ఈ ఆహార నియమాలు కూడా మనకు ఉపయోగపడతాయి.
1: జగదీష్ గారు, ఈ సోషల్ మీడియా ఎక్కువగా ప్రాచుర్యం పొందిన ప్రస్తుత కాలంలో చాలా మంది ఒక నిమిషం 2 నిమిషాల వీడియోలు చూసి ఫిజియోథెరపీ కూడా చేస్తున్నారు, ఇది ఎంతవరకు కరెక్ట్?
0: చాలా మంది ఈ యూట్యూబ్ లాంటి వాటిల్లో చూసి ఇలా చేసి చూద్దాం అలా చేసి చూద్దాం అని చెప్పి రకరకాల ట్రై చేస్తున్నారు. కానీ నిష్ణాతులైన వాళ్ళ దగ్గర మనం ఈ ఎక్సైజ్ అని తెలుసుకొని వాటిని పాటించడం అనేది చాలా మంచి విషయం. సపోజ్ మనకి ఏమైనా దానివల్ల ఇబ్బంది కలిగినా కానీ ఇది ఎందుకు ఎలా ఏంటి అని చెప్పేసి వాళ్ళని అడగొచ్చు, దానికి మనకు ఒక సరైన సమాధానం దొరుకుతుంది, ఒక బాధ్యత అనేది ఉంటుంది వాళ్ళకి. కాబట్టి మనం ఆటోమేటిక్గా ఇది చేయడం వల్ల చాలా బాగుంటుంది. కానీ సొంత ప్రయోగాలు కొంచెం మానుకొని నిష్ణాతులైన వాళ్ళ దగ్గర మీరు వెళ్ళండి, అది చాలా బాగుంటుంది.
1: చాలా మంచి విషయాలు తెలియజేశారు జగదీష్ గారు, నమస్కారం అండి.
0: నమస్కారం.

ఇంతవరకు మీరు ఆరోగ్య జీవనం ఈ శీర్షికన పక్షవాతానికి ఫిజియోథెరపీ చికిత్స ఈ అంశం గురించి డాక్టర్ సిహెచ్ జగదీశ్వర్ ఆచార్య గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

నిమిషాలు దాటి 20 సెకండ్లు. జనరంజని కార్యక్రమం వింటున్నారు. జనరంజని కార్యక్రమానికి స్వాగతం. అండ్ ఈ ప్రోగ్రాంలో జనరంజన్లో మీరు వినాలి అనుకుంటున్న సాంగ్స్ డీటెయిల్స్ని మాకు వాట్సాప్ ద్వారా షేర్ చేయవచ్చు. మా నెంబర్ 0402324082 నెంబర్కి. అండ్ ఎస్పీ బాలు గారు అండ్ చిత్ర గారు పాడిన ముఠా మేస్త్రి సాంగ్ నుంచి ఒక సూపర్ ట్రాక్, సినిమా నుంచి ఒక సూపర్ ట్రాక్ మీకోసం ప్లే చేస్తాము. అండ్ ఈ పాట తర్వాత మీ రిక్వెస్ట్ అన్ని కూడా నేను చదవడానికి ట్రై చేస్తాను. వింటూ ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం ఆలరించే సంపూర్ణ వినోదం.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి FM 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి FM 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 గంటల వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.
3: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 7:39 దాటి 12 సెకండ్లు. జనరంజని కార్యక్రమం వింటున్నారు. అండ్ ఈ ప్రోగ్రాంలో మీరు వినాలి అనుకుంటున్న సాంగ్స్ డీటెయిల్స్ని మాకు వాట్సాప్ ద్వారా షేర్ చేయవచ్చు 0402324082 నెంబర్కి. నిజామాబాద్ నుంచి నాగ్నాథ్ గుప్తా, బొమ్మిదేని లక్ష్మీనారాయణ, భోగ మార్కండేయ, గీత, మాదా సుసుదర్శన్, తోట సంతోష్ పుతంగల్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు, ఏదైనా ఒక మంచి సాంగ్ని మాకోసం జనరంజని కార్యక్రమంలో ప్లే చేయండి అంటూ. అండ్ మీ అందరి కోసం సుజాత, వైశాలి, శుభ, మాల్గడి శుభ, రిచా శర్మ పాడిన ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజిషన్లో వచ్చిన ఈ సూపర్ హిట్ track
4: dum dum dum makka dum dum dum makka dum dum dum makka dum dum dum dum dum makka dum dum dum makka dum dum

0: చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశ స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: శ్రోతలకి ఒక ముఖ్య గమనిక. ప్రతి బుధవారం అంటే ఈ రోజు ఉదయం 9:15 ప్రసారమయ్యే బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో స్మార్ట్ ఇన్వెస్టర్, యువత, ప్లానింగ్, రేపటి ప్రశాంతతకు నేడే పునాది, ఈ అంశం గురించి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ ఫినాన్స్, ఆస్కీ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్, హైదరాబాద్ నుంచి టి శ్రీదేవి గారితో పరిచయ కార్యక్రమం వింటారు.
2: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 గంటల వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.

వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. 7:47 అండ్ 29 సెకండ్స్ ఎగ్జాక్ట్గా స్టూడియో క్లాక్లో జనరచని కార్యక్రమం వింటున్నారు. అండ్ ఈ ప్రోగ్రాంలో మీరు వినాలి అనుకుంటున్న సాంగ్స్ డీటెయిల్స్ని మాకు వాట్సాప్ ద్వారా షేర్ చేయవచ్చు. 0402324082 నెంబర్కి జయశ్రీ రిక్వెస్ట్ చేస్తారు. కేపీహెచ్పీ ఫస్ట్ ఫేజ్ నుంచి కీర్తి, రమ, మనోహర్, దివ్య, నాగరాజు, నీలిమ, నీరజ, పద్మిని, పల్లవి రిక్వెస్ట్ చేస్తున్నారు బల్కంపేట్ నుంచి. ఏదైనా ఒక మంచి సాంగ్ని మాకోసం ప్లే చేయండి అంటూ పవన్, ప్రదీప్, ప్రసన్న, ప్రవీణ, రంజిత్, శ్రీనివాస్, రోజా రిక్వెస్ట్ చేస్తున్నారు హైదరాబాద్. ఫిర్జాది కూడా నుంచి ఏదైనా ఒక మంచి సాంగ్ మాకోసం, మా ఫ్యామిలీ మెంబర్స్ కోసం ప్లే చేయండి అంటూ. అండ్ మీ అందరి కోసం ఈ సూపర్ హిట్ ట్రాక్ ఎస్పీ బాలు గారు పాడిన పాట.

0: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का देश के सभी एग्जाम वॉरियर्स के लिए विशेष संदेश।
1: जिंदगी परीक्षा के लिए नहीं है, हमारे जीवन को बनाने के लिए शिक्षा एक माध्यम है।
0: NCPCR आयोजित कर रहा है परीक्षा पर्व, जिसके लाइव सेशन के दौरान आप परीक्षा से संबंधित प्रश्न एक्सपर्ट से पूछ सकते हैं, जो कि 23 अप्रैल से 23 मई तक चलेंगे। अधिक जानकारी के लिए www.ncpcr.gov.in पर लॉगिन करें।
2: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. 7:53 అండ్ 55 సెకండ్స్ ఎగ్జాక్ట్గా స్టూడియో క్లాక్లో అండ్ జనరజని కార్యక్రమం వింటున్నారు. అండ్ ఈ ప్రోగ్రాంలో మీరు వినాలి అనుకుంటున్న సాంగ్స్ డీటెయిల్స్ 04023240852 నెంబర్కి షేర్ చేయవచ్చు. బాలాజీ, చంద్రకాంత్, ఇంద్రావతి, జగదీష్, కోటి రిక్వెస్ట్ చేస్తున్నారు ఫిర్జాది కూడా నుంచి, మా కోసం ఏదైనా ఒక మంచి సాంగ్ని ప్లే చేయండి అంటూ. నాగరాజ్ యాదవ్, నితిన్, పద్మావతి, పండు, ప్రశాంతి, రాజేందర్, రాజేష్, ఆర్కే రిక్వెస్ట్ చేస్తున్నారు ఒక మంచి సాంగ్ మా కోసం ప్లే చేయండి అంటూ నల్గొండ జిల్లా నుంచి. అలాగే సంకీర్తన్, షర్మిల, స్వామి, భరత్ కాంత్, భాస్కర్, విజయ్, చంద్రశేఖర్, దినేష్ రెడ్డి రిక్వెస్ట్ చేస్తున్నారు వరంగల్ కాసిబుగ్గా నుంచి. ఏదైనా ఒక మంచి సాంగ్ని మా కోసం ప్లే చేయండి జనరజని కార్యక్రమంలో అంటూ. డెఫినెట్గా మీకోసం ఈ సూపర్ హిట్ ట్రాక్. అండ్ ఆ పాట కన్నా ముందు ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ స్టేట్యూన్.

సంబంధిత సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

0: శుభోదయం. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. ఈ ఉదయం చిరునవ్వులతో, మనసుకు నచ్చిన స్వరాలతో నిండిపోవాలి. పాటతో పయనిద్దాం, మాటలతో మురిసిపోదాం మన అందరి ఇష్టమైన జనరంజనిలో. శుభోదయం అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: రాజు అండి. నిజాం
0: రాజు గారు, బాగున్నారా?
1: బాగున్నాను మేడం.
0: ఏం చేస్తుంటారు? మేము బాగున్నాము.
1: టైలర్ పని చేస్తాం.
0: టైలర్ పని చేస్తున్నారంటే జెంట్స్ టైలరా మీరు?
1: జెంట్స్ టైలర్.
0: సరే, ఏ పాట కావాలి ఈరోజు?
1: మాయదారి మల్లి గారు సినిమాలోంచి, వస్తా వెళ్ళొస్తా మళ్ళెప్పుడొస్తా రేపు సందేళ్ళకొస్తా, ఆ సాంగ్ కావాలా మేడం?
0: తప్పకుండా. మీరు కోరుకున్న పాట వస్తుంది, వినేద్దామా మరి?
1: వినేద్దాం.
0: నమస్తే అండి.

0: సంబడం
1: వచ్చానుగా
0: వచ్చాబులేమ్మా చల్లారేళ్ళకు వచ్చావులేమ్మా చల్లారేళ్ళకు
1: ఏం చెయ్యను.

0: హలో జనరంజని, ఎవరు మాట్లాడుతున్నారు?
1: గుడ్ మార్నింగ్ మేడం, నేను సాయి విజయ్, భూదాన్ పొచ్చంపల్లి నుండి.
0: సాయి విజయ్, బాగున్నారా?
1: బాగున్నా మేడం, మీరు బాగున్నారా?
0: బాగున్నాం. ఏం చేస్తుంటారు?
1: నేను బీటెక్ మేడం.
0: బీటెక్ కంప్లీట్ అయిందా? చదువుతున్నారా?
1: ఇప్పుడు సెకండ్ ఇయర్ అవుతున్నాం, థర్డ్ ఇయర్.
0: ఏ సబ్జెక్ట్?
1: ఈసీ.
0: ఏ పాట వింటారు?
1: నువ్వొస్తావని. కుమ్మా కుమ్మా విన్నారా?
0: నువ్వొస్తావని. తప్పకుండా మీరు కోరిన పాట వస్తుంది, విందామా మరి?
1: విందాం.
0: నమస్తే.

0: హలో జనరంజని, ఎవరు మాట్లాడుతున్నారు?
1: మేడం, నా పేరు అనిత, భూదాన్ పోచంపల్లి నుంచి.
0: అనిత గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నాం మేడం, మీరు ఎలా ఉన్నారు?
0: బాగున్నాము. ఏ పాట వింటారు?
1: డమరుక మూవీలో ఒక సాంగ్ ఉంటదిగా మేడం,
0: నేస్తమానా?
1: అదైనా పర్వాలేదు.
0: సరే, డమరుకం సినిమాలో నేస్తమ్మ పాట మీకోసం. అనిత గారు ధన్యవాదాలు ఫోన్ చేసినందుకు.

0: హలో జనరంజని, ఎవరు మాట్లాడుతున్నారు?
1: నమస్కారం అండి. యాప్రాల్ నుంచి మాట్లాడుతుంది సత్యనారాయణమూర్తి నా పేరు.
0: సత్యనారాయణ గారు, బాగున్నారా?
1: బాగున్నా అండి. మీరు ఎలా ఉన్నారు మేడం?
0: బాగున్నాం. ఏం చేస్తుంటారు మీరు?
1: నేను రిటైర్డ్ టీచర్ మేడం.
0: ఏ పాట వింటారు ఈరోజు?
1: అంటే మాకు గులేబా కావాలి కదా, నన్ను దోచుకుందాం అంటే వందన
0: ఆ పాట కావాలా? సరే తప్ప.

0: హలో జనరంజని, ఎవరు మాట్లాడుతున్నారు?
1: హలో జనరంజని, శుభోదయం. గుడ్ మార్నింగ్ మేడం.
0: శుభోదయం అండి. మీ పేరు?
1: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ నుండి కస్తూరి రాముడు మేడం.
0: సరే, ఏ పాట వింటారు?
1: గోదారంటే పోంది నాడు సంతోషం పాట, కులశేఖర్ గీతం.
0: తప్పకుండా, మరి మీరు కోరిన పాట వినిపిస్తాము. ధన్యవాదాలండి.

పాటలు నవ్వులు కలిసిన ఈ సందడి ఎంతో హాయిగా అనిపించింది. స్వరాలతోడు ఎప్పుడూ మనసుకు హత్తుకునే ఉంటుంది. ఇది మన జనరంజని, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: The Indian Navy invites online applications from unmarried male and female candidates for short service commission. Information technology entry. Last date for submission is 1st June 2026. For more details, visit www.joinindiannavy.gov.in. The Indian Navy. Combat ready, cohesive, Atmanirbhar. Safeguarding seas for a viksit Samriddh Bharat.
1: శ్రోతలకి ఒక ముఖ్య గమనిక. ప్రతి బుధవారం అంటే ఈరోజు ఉదయం 9:15 ప్రసారమయ్యే బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో స్మార్ట్ ఇన్వెస్టర్, యువత ప్లానింగ్, రేపటి ప్రశాంతతకు నేడే పునాది, ఈ అంశం గురించి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ ఫైనాన్స్, ఆస్కీ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్, హైదరాబాద్ నుంచి టి శ్రీదేవి గారితో పరిచయ కార్యక్రమం వింటారు.
2: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం. బిజినెస్ ముచ్చట్లు
3: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
2: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
3: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశ స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్పల్ ఆప్కే సాథ్.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 9 గంటలు. శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ప్రతి బుధవారం అంటే ఈరోజు ఉదయం 9:15 ప్రసారమయ్యే బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో స్మార్ట్ ఇన్వెస్టర్, యువత ప్లానింగ్, రేపటి ప్రశాంతతకు నేడే పునాది. ఈ అంశం గురించి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ ఫినాన్స్, ఆస్కి స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ హైదరాబాద్ నుంచి టి శ్రీదేవి గారితో పరిచయ కార్యక్రమం వింటారు.
1: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.

0: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలకి ఒక ముఖ్య గమనిక. ప్రతి బుధవారం అనగా ఈ రోజు ఉదయం 9:15 ప్రసారమయ్యే బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో స్మార్ట్ ఇన్వెస్టర్ యువత ప్లానింగ్, రేపటి ప్రశాంతతకు

0: ఏడే పునాది. ఈ అంశం గురించి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ ఫినాన్స్ ఆస్కీ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ హైదరాబాద్ నుంచి టి శ్రీదేవి గారితో పరిచయ కార్యక్రమం వింటారు.
1: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు. శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు సిరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెయింటింగ్, హిమాయత్ నగర్, జూబ్లీ హిల్స్.
1: సిరి పెయింటింగ్ ఇన్స్టిట్యూట్, హిమాయత్ నగర్, జూబ్లీ హిల్స్. ఈ వేసవి సెలవుల్లో పెయింటింగ్ లో ఆసక్తి ఉన్న వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వబడును. ఫోన్ నంబర్ 9849419642. సిరి పెయింటింగ్ ఇన్స్టిట్యూట్ JNFA యూనివర్సిటీకి అనుబంధ సంస్థ.
2: స్కెచింగ్, ఆయిల్ పెయింటింగ్, వాటర్ పెయింటింగ్, టాంజోర్ పెయింటింగ్, క్లే పెయింటింగ్ లో ప్రత్యేక శిక్షణ ఇవ్వబడును.
1: బ్రాంచెస్ హిమాయత్ నగర్, జూబ్లీ హిల్స్.
2: ఫోన్ నంబర్ 9849419642.

0: మీరు విన్నారు బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమం. స్టూడియోలో సమయం 9:11 దాటి 15 సెకండ్లు. బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో ఈ వారం ఈ రోజు మనతో స్టూడియోలో ఉన్నారు స్మార్ట్ ఇన్వెస్టర్, యువత ప్లానింగ్, రేపటి ప్రశాంతతకు నేడే పునాది, ఈ అంశం గురించి మాట్లాడడానికి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ ఫైనాన్స్, ఆస్కీ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్, హైదరాబాద్ నుంచి టి శ్రీదేవి గారు ఉన్నారు. మేడం, వన్స్ అగైన్ వెల్కమ్ బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమానికి.
1: థ్యాంక్ యూ అండి. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి.
0: గుడ్ మార్నింగ్ మ్యామ్. కేవలం డబ్బును సేవింగ్స్ అకౌంట్లో లేదా ఇంట్లో దాచుకోవడానికి, ఇన్వెస్ట్ చేయడానికి ముఖ్యమైన తేడా ఏంటి మ్యామ్?
1: మనము సేవింగ్స్ అంటే మన బీర్వాలో పెట్టుకోవడమో లేదా బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేసుకోవడమో చేస్తామండి. దీంట్లో వచ్చే మనకి బీర్వాలో పెట్టుకుంటే ఈ ద్రవ్యోల్బణం అంటే ఇన్ఫ్లేషన్ అనేది ఎఫెక్ట్ అయ్యి మన 100 రూపాయలు కాస్త సంవత్సరానికి 96 రూపాయలు అయిపోతుంది. బీర్వాలో పెడితే మీరు మీ మనీని నెగటివ్గా చేసుకుంటున్నారు. లేదు, బ్యాంక్లో పెట్టారు అంటే బ్యాంక్లో 3.25 నుంచి 3.5% వరకు రిటర్న్స్ వస్తాయి. అందులో కూడా పెద్దగా ఎదుగుదల లేదు. అది సేవింగ్. ఇన్వెస్ట్మెంట్ అంటే మీ పెట్టుబడి. ఇదే డబ్బుని మరింత డబ్బుగా, అంటే ఎక్కువ సంపాదించకపోయినా దీన్ని పెంచుకుంటూ పోయేదాన్ని మనం ఇన్వెస్ట్మెంట్ అంటామండి. సో ఉదాహరణకి 100 రూపాయలు మీరు ఇంట్లో పెట్టుకుంటే అది 100 96 అవుతుంది. బ్యాంక్లో పెడితే 103 రూపాయలు 104 రూపాయలు అవుతుంది. అదే మీరు ఇన్వెస్ట్ చేస్తే 120 నుంచి 130 రూపాయలు మనం చేసుకోవచ్చు.
0: సో పెట్టుబడి పెట్టడం మాత్రమే కాదు, పెట్టుబడి రంగంలో చాలా వరకు రిస్క్ ఫేస్ చేస్తూ ఉంటారు. సో మన ఇన్వెస్ట్మెంట్ సరిగ్గా పెడుతున్నామా లేదా అనేది ఎప్పుడు మనం చూసుకుంటూ ఉండాలని చెప్తూ ఉంటారు విశ్లేషకులు. అయితే ఈ పెట్టుబడి రంగంలో హై రిస్క్ హై రిటర్న్ అనే ఒక గోల్డెన్ రూల్ని చాలామంది ఫాలో చేస్తూ ఉంటారు. సో దీని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా మ్యామ్?
1: చాలా సింపుల్ అండి. హై రిస్క్ హై రిటర్న్ అంటే మనం ఎంత రిస్క్ తీసుకుంటే అంత రిటర్న్ వస్తుంది అనేది ఇది కాన్సెప్ట్. జనరల్గా దీని మీద చాలా స్టడీస్ చేసి నోబెల్ ప్రైజెస్ వచ్చాయి. మాడిగ్లెనీ అండ్ మిల్లర్ గారు, విలియం షార్ప్ గారు, వీళ్ళందరూ దే వర్క్డ్ ఆన్ ఇట్. వాళ్ళు మ్యాక్సిమం రిటర్న్ వర్సెస్ మ్యాక్సిమం రిస్క్ అనే ఆప్షన్కి వచ్చారు. అంటే ఏంటి, రిస్క్ని మీరు కొంచెం పెంచుకుంటూ వెళ్ళండి కానీ రిటర్న్ కూడా అదేవిధంగా పెరుగుతుంది. అలా అని పూర్తి రిస్క్లో మనం పెట్టేసి, అంటే

0: మొత్తం డబ్బులు కోల్పోయే పరిస్థితి లేకుండా ప్లాన్ చేసుకొని ఈ ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణాన్ని మేనేజ్ చేసుకుంటూ మనం అదే దాన్ని రకరకాల విధాలుగా మనం డబ్బు దాచుకోవచ్చు. అంటే ఈక్విటీ అంటే స్టాక్ మార్కెట్ షేర్స్లో మాత్రమే పెట్టకుండా కాంబినేషన్ ఆఫ్ మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుని దాన్ని మీరు చక్కగా 7 నుంచి 15% రిటర్న్స్ విధంగా ప్లాన్ చేసుకోవచ్చు. అంటే రాత్రికి రాత్రే డబ్బులు పెరిగిపోవండి, మీరు జాగ్రత్తగా నిదానంగా ఇన్వెస్ట్ చేసుకుంటూ పేషెంట్గా ఉండి మీరు కోటీశ్వర్లు అవ్వచ్చు.
1: సో మల్టిపుల్గా ఆచి తూచి ఇన్వెస్ట్మెంట్ చేస్తే డెఫినెట్గా మనం సక్సెస్ అవ్వచ్చు అని చెప్తున్నారు. అలాగే రిస్క్ మరియు రిటర్న్స్ వీటి మధ్య బ్యాలెన్స్ని ఎలా మెయింటైన్ చేయాలి మేడం? దానికి ఏమైనా సెపరేట్గా ఏమైనా
0: చాలా రూల్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి, చాలా సింపుల్ సూత్రం చెప్తాను. దీన్ని డైవర్సిఫికేషన్ అంటారు. దీన్ని మన ఫైనాన్స్ లాంగ్వేజ్లో చెప్పుకోవాలంటే డూ నాట్ పుట్ ఆల్ యువర్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్. అంటే మీరు అన్ని గుడ్లని ఒక బాస్కెట్లో పెట్టకుండా దాన్ని స్ప్రెడ్ చేసుకోండి. అంటే మీరు స్టాక్ మార్కెట్లో పెట్టండి, ఎఫ్డీలో పెట్టండి, ఆర్డీలో పెట్టండి, అలాగే డిబెంచర్స్ లేదా బాండ్స్లో పెట్టండి. కొంత డబ్బులు మీరు వీలైతే రియల్ ఎస్టేట్లో పెట్టండి, మళ్ళీ గోల్డ్లో పెట్టండి. ఇది దీనికి సూత్రం ఏంటి అంటే మినిమం డైవర్సిఫికేషన్ అనేది ఒకటి డెఫినేషన్ ఉందండి. అంటే కనీసం 5 రకాల ఇన్వెస్ట్మెంట్స్ మనం ఒకసారి చేసామనుకోండి, ఒకదానికొకటి సపోర్ట్ అయ్యి మీ హై రిస్క్ని తగ్గించేసి మన రిస్క్ని బ్యాలెన్స్ చేసి రిటర్న్స్ని మ్యాక్సిమైజ్ చేస్తుంది. ఇది కాన్సెప్ట్ డైవర్సిఫికేషన్ అనేది.
1: మామూలుగా వయసు పరంగా ఈ ఇన్వెస్ట్మెంట్ చేసే దాంట్లో ఏదైనా తేడాలు అబ్జర్వ్ చేస్తారా మేడం? అంటే ఈ వయసు వాళ్ళు ఇలా పెట్టుబడి పెట్టడం, లేకపోతే యువత, నాట్ ఓన్లీ యువత, చైల్డ్హుడ్ అయినా లేకపోతే ఓల్డర్ ఏజ్ వాళ్ళైనా, సో దాంట్లో ఏమైనా డిఫరెన్సెస్ ఉంటాయా?
0: చాలా చక్కటి ప్రశ్న కెట్టు గారు. ఇదేంటంటే వయసు పరంగానే మన ఇన్వెస్ట్మెంట్ మనం చేసుకోవాలి. చిన్నతనంలో అంటే 20 నుంచి 25-30 సంవత్సరాల లోపల వాళ్ళు, అంటే కొత్తగా జాబుల్లో జాయిన్ అయిన వాళ్ళకి స్వల్పకాలిక లేదా దీర్ఘకాలిక ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. స్వల్పకాలిక అంటే ఇమీడియట్గా వాళ్ళు ఒక వెహికల్ కొనుక్కోవాలి, ఒక చిన్న వెకేషన్కి వెళ్ళాలి, లేదా వాళ్ళు లైఫ్ని ఎంజాయ్ చేయాలి వీకెండ్స్, అలాంటప్పుడు వాళ్ళు షార్ట్ టర్మ్ ప్లానింగ్, ఈ షార్ట్ టర్మ్ ఎఫ్డీస్ కానీ ఆర్డీస్ కానీ లేదా లిక్విడిటీ మ్యూచువల్ ఫండ్స్ అంటారు, వీటిని ఈజీగా మీరు రిటర్న్స్ తీసుకోవచ్చు, ప్లస్ అమ్మేయచ్చు కూడా, విత్డ్రా చేసుకోవచ్చు. సో వీటిల్లో పెట్టుకోవాలి. అదే గనక ఎమర్జెన్సీ ఫండ్, అంటే ఏదైనా సడన్ రిక్వైర్మెంట్ ఉంది మనకి, బెస్ట్ ఆప్షన్ మనం దీంట్లో పెట్టేది లిక్విడ్ ఫండ్స్ అండి. రాత్రికి రాత్రే ఒక 24 గంటల్లో మనం అది అమ్మేసుకొని డబ్బు ఖాతాలో వేసుకోవచ్చు, వీటిల్లో మనం పెట్టుకోవచ్చు. లేదా స్వీప్ ఇన్ ఎఫ్డి అని ఒక ఆప్షన్ ఉంది. అంటే మన సేవింగ్స్లో ఎక్స్ట్రా డబ్బులు ఏమైనా మిగిలిపోయినాయి అంటే అది ఆటోమేటిక్గా ఎఫ్డిలోకి వెళ్ళిపోయి మనకు కొంచెం ఎక్కువ రిటర్న్స్ వస్తాయి అన్నమాట. ఈ ఆప్షన్స్ మనం ప్లాన్ చేసుకోవచ్చు. అదే లాంగ్ టర్మ్ అంటే మనం కొంచెం రిస్క్ తీసుకుని ఈక్విటీ అంటే స్టాక్ మార్కెట్లో పెట్టచ్చు. ఇందులో స్టాక్ మార్కెట్లో ఆప్షన్స్ చెప్తానండి, మనకు అవగాహన లేదు, కొత్తగా వచ్చాం, ఏం తెలీదు. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే ఇండెక్స్ ఫండ్స్ అని ఉన్నాయి. ఈ నిఫ్టీ 50, బీఎస్సీలో ఒక 14 రకాలు ఉన్నాయి, బీఎస్సీ బ్యాంకెక్స్, బీఎస్సీ ఐటీ, ఇలాంటి దాంట్లో పెడితే మనము లాంగ్ టర్మ్గా 2 నుంచి 3 సంవత్సరాలు పెడితే మనకి అది రిస్క్ ఆటోమేటిక్గా బ్యాలెన్స్ అయిపోతుంది. మనకి నార్మల్ స్టాక్స్లో ఉన్న రిస్క్ అనేది మనకి ఏర్పడదు. అదొకటి యువత ఆలోచించవచ్చు.
1: సో యువత అంటే మామూలుగా మ్యూచువల్ ఫండ్స్ అనేవి ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి మేడం మార్కెట్లో. అంటే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే మనకు, అందులో పెట్టుబడి పెడితే మనకు హై రిటర్న్స్ వస్తూ ఉంటాయి అని ఎక్కువగా వినిపిస్తూ ఉంటాం. అయితే ఈ ఎస్ఐపి లేకపోతే మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి అనేది ఎలా ఉపయోగపడుతుంది యువతకి?
0: చాలా సింపుల్ అండి. ఇది మనని సేవింగ్స్ని బ్యాలెన్స్ చేస్తుందండి. మనం రిస్క్ ఆఫ్ లూజింగ్ మనీ చేయకుండా ఉండాలి అంటే, ఇప్పుడు మార్కెట్ రిస్క్ అని వింటూ ఉంటాం, మార్కెట్లో ఉన్న ఫ్లక్చువేషన్స్, అవి ఒక్కొక్కసారి పెరుగుతూ ఉంటాయి, తగ్గుతూ ఉంటాయి, ఇది మనం లంసంగా పెట్టేస్తే నష్టపోతాం. అదేవిధంగా ఈ ఎస్ఐపి అనే ఆప్షన్ 100 నుంచి 500 రూపాయల వరకు మనం పెట్టుకోవచ్చు అండి. మ్యూచువల్ ఫండ్స్లో కూడా 3 రకాలు ఉంటాయండి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్. ఫస్ట్ రకము లార్జ్ క్యాప్, అంటే పెద్ద కంపెనీ ఫండ్స్, లార్జెస్ట్ క్యాపిటల్ ఉన్న కంపెనీ ఫండ్స్లో పెట్టచ్చు. లేదా మిడ్ క్యాప్ ఫండ్స్, అంటే మీడియం టర్మ్ కంపెనీస్లో పెట్టచ్చు. లేదా స్మాల్ క్యాప్ ఫండ్స్, అంటే చిన్న చిన్నవి ఈ మధ్య లిస్ట్ అయిన ఫండ్స్లో పెట్టచ్చు. ఇందులో పేర్లలోనే మనకు అర్థమవుతుంది, లార్జ్ క్యాప్ అనేది లెస్ రిస్క్. కానీ ఇప్పుడు ఎఫ్ఎంసీజీ అంటే మన సోప్స్, టూత్పేస్ట్ ఇలాంటివి, వాటిల్లో మనకి పెద్దగా లాభం రాదు, కానీ సేఫ్ ఫండ్స్, అదో ఒక రకమైన ఈక్విటీ మ్యూచువల్ ఫండ్. మీడియం క్యాప్ అంటే ఇప్పుడిప్పుడే పైకి వస్తున్న కంపెనీలు, ఇప్పుడు వెకేషన్ కంపెనీ

0: కంపెనీస్ లేదా రకరకాల బ్యాంకింగ్ కంపెనీస్, ఇవన్నీ మీకు మిడ్ క్యాప్ కంపెనీస్. వీటిల్లో మనకి మీడియం టర్మ్ రిటర్న్స్ వస్తాయి, అంటే 7-12% రిటర్న్స్ వస్తాయి మనకి. తర్వాత వచ్చేసి స్మాల్ క్యాప్, ఇదేమో కొత్త కొత్తగా ఉద్భవించిన కాన్సెప్చువల్ కంపెనీస్. ఇవి చాలా హై రిస్క్ ఉంటాయండి, ఇవి ఎంతకాలం ఉంటాయి, ఎలా పనిచేస్తాయని తెలియదు, కానీ డెఫినెట్లీ దే ఆర్ ఇన్నోవేటివ్ కంపెనీస్. మనకి దానిలో రిటర్న్స్ 15-20% వరకు మనం అజ్యూమ్ చేసుకోవచ్చు, కానీ ఇది హై రిటర్న్స్ అండ్ హై రిస్క్. అందుకని యువత బ్యాలెన్స్డ్గా ఈ ఎస్ఐపిని ఇందాక చెప్పిన విధంగా 5 రకాల వాటిలో డైవర్సిఫై చేసుకుంటే దే కెన్ స్టార్ట్ ఇన్వెస్టింగ్ అండి.
1: అండ్ ప్రతి నెల ఎంత అమౌంట్తో స్టార్ట్ చేయొచ్చు మేడం ఈ ఎస్ఐపి అనేది?
0: 500 రూపాయలండి, 500. కనీసం 3 సంవత్సరాలు మనం అందులో ఇన్వెస్ట్ చేయాలండి, ఆ తర్వాత ఇంకో 2 సంవత్సరాలు అది మొదలు టచ్ చేయకుండా ఉంటే అప్పుడు మనకి రిటర్న్స్ అనేవి ఏర్పడతాయి, కనపడతాయి. ఇలా కాకుండా దే కెన్ ఆల్సో థింక్ అబౌట్ పీపీఎఫ్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అనేది. యంగ్ ఏజ్లో స్టార్ట్ చేస్తే మనకి దానికి 8-8.25% రిటర్న్ ఇస్తుందండి గవర్నమెంట్, అండ్ ఇట్స్ వెరీ సేఫెస్ట్. So that also they can start as 500 part of it.
1: So ఇప్పుడు మనం పెట్టే పునాది, ఇప్పుడు పెట్టే మన పెట్టుబడి రేపటి మన భవిష్యత్తుకి ఒక మంచి పునాదిలా ఉపయోగపడుతుంటుంది. స్మాల్ అమౌంట్స్ 100 లేదా 500తో కూడా మనం ఎస్ఐపి చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అండ్ మేడం, క్రిప్టో కరెన్సీ అనేది ఎక్కువగా మనకి మార్కెట్లో వినిపిస్తున్న పేరు. ఈ క్రిప్టో కరెన్సీ గురించి చాలామంది చాలా డౌట్స్ ఉంటాయి, సో వీటి గురించి కూడా మనం మాట్లాడుకుందాం. కాకపోతే ఒక చిన్న బ్రేక్ తీసుకుని ఒక పాట విన్న తర్వాత మరిన్ని డీటెయిల్స్ ఈరోజు బిజినెస్ ముచ్చట్ల కార్యక్రమంలో శ్రీదేవి మేడంతో మాట్లాడదాం. వింటూ ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM.

0: సిరి పెయింటింగ్ ఇన్స్టిట్యూట్, హిమాయత్ నగర్, జూబ్లీ హిల్స్. ఈ వేసవి సెలవుల్లో పెయింటింగ్ లో ఆసక్తి ఉన్న వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వబడును. ఫోన్ నంబర్ 9849419642.
1: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమం. 9:30 AM and 10 AM స్టూడియో క్లాక్ లో బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో ఈరోజు మనతో మాట్లాడుతున్నారు, మనతో స్టూడియోలో ఉన్నారు, డిస్కస్ చేస్తున్నారు. స్మార్ట్ ఇన్వెస్టర్, యువత ప్లానింగ్, రేపటి ప్రశాంతతకు నేడే పునాది, ఈ అంశం గురించి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ ఫినాన్స్, ఆస్కీ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ హైదరాబాద్ నుంచి శ్రీదేవి గారు ఉన్నారు. వన్స్ అగైన్ వెల్కమ్ మ్యామ్. మామూలుగా క్రిప్టో కరెన్సీ

0: కరెన్సీ అని ఒక వర్డ్ ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. దీనివల్ల లాభాలు నష్టాలని కూడా మనం వింటూ ఉంటాం, దీనివల్ల మోసపోయామని కూడా మనం వింటూ ఉంటాం. మెయిన్గా యూత్ ఎక్కువగా దీన్ని వాడటం, దీనివల్ల ఎఫెక్ట్ అయ్యేది కూడా యూత్ అని వింటూ ఉంటాం. అసలు ఈ క్రిప్టో కరెన్సీ గురించి కొంచెం డీటెయిల్గా మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి మ్యామ్.
1: దీనికి ఇంకొకటి టర్మ్ కూడా యాడ్ చేసుకుందాం అండి. క్రిప్టో కరెన్సీ అనేది మనకి ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో ట్రేడ్ అవుతుంది. ఇది సెబీ నివేదికల ప్రకారం ఏంటంటే 10 మంది ఇన్వెస్ట్ చేస్తే 9 మంది నష్టపోతున్నారు. ఈ క్రిప్టో కరెన్సీ అనేది ఎటువంటి ప్రభుత్వ నియంత్రణ అంటే రెగ్యులేషన్ అనేది లేదు. ఇది అత్యంత అస్థిరమైనది, అంటే హైలీ వాలటైల్ ఫండ్. నా సలహా ఏంటంటే మీ కష్టాన్ని రాత్రికి రాత్రే మరి డబుల్ చేసుకుందామనే ఆశతో వీటిలో పెట్టి పూర్తిగా నష్టపోకండి. ఒకవేళ మీరు రిస్క్ చేయాలనుకుంటే మీ మొత్తం పోర్ట్ఫోలియో కేవలం 1 నుంచి 5% మాత్రమే మీరు ఇటువంటి క్రిప్టో కరెన్సీ లేదా ట్రేడింగ్లో కేటాయించండి. మిగతాది మీరు కొంచెం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, అంటే 1 నెల నుంచి 5 సంవత్సరాల వరకు ఇన్వెస్ట్ చేసుకుంటే మీకు ఈ గ్యాంబ్లింగ్ స్పెక్యులేషన్ అనేది ఎఫెక్ట్ కాకుండా ఉంటుంది అనేది యువతకి నేను ఇచ్చే సలహా.
0: మామూలుగా ఉద్యోగం ప్రారంభించిన యువత పన్ను ఆదా అంటే ట్యాక్స్ సేవింగ్తో పాటు పెట్టుబడి లాభాలు కూడా పొందాలంటే ఎలాంటి ఆప్షన్స్ ఉంటాయి మ్యామ్?
1: ఓ, చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. ఇది అవగాహన లేదు చాలామందికి. ట్యాక్స్ సేవింగ్ మనకి మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ కూడా ఉన్నాయి. వీటిని ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్స్ అంటారండి. ఇది పన్ను ఆదా చేసే మ్యూచువల్ ఫండ్. దీనికి లాకిన్ పీరియడ్ అనేది ఒకటి మాత్రం ఉంటుంది, అది 3 సంవత్సరాలు మాత్రమే. ఆ తర్వాత మీరు ఆ డబ్బుల్ని అతి తక్కువగా 12-14% రిటర్న్స్ తోటి మీరు సేవ్ చేసుకునే అవకాశం ఉంది. ఇది కాదు, ఇంకొంచెం ఎక్కువ బెనిఫిట్ పడదాము ట్యాక్స్ సేవింగ్ తోటి అంటే మన నేషనల్ పెన్షన్ స్కీమ్ ఉందండి. దీనివల్ల మీరు ఒక 50,000 వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది. అలాగే ఇది మీకు రిటైర్మెంట్ ఫండ్ కింద ఉపయోగపడుతుంది. దీనిలో కూడా మీరు ఈక్విటీ డెట్ స్కీమ్స్ సెలెక్షన్ చేసుకోవచ్చు. మూడవ కేటగిరీ ఇందాక మనం చెప్పుకున్నాం, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్. ఇది మీరు మీ బ్యాంక్ ద్వారా కూడా చేసుకోవచ్చు. దీనికి 8% నుంచి 8.25%, కానీ దీని లాకిన్ పీరియడ్ అనేది 15 సంవత్సరాలు. కానీ మీరు యంగ్గా స్టార్ట్ చేసేస్తే హ్యాపీగా 15 సంవత్సరాల తర్వాత మీకు వివిధ అవసరాలను బట్టి అది కొంచెం కొంచెం విత్డ్రా చేసుకోవచ్చు. దీంట్లో బెనిఫిట్ ఏంటి అంటే పీపీఎఫ్ తోటి మీకు దీని ఇన్వెస్ట్మెంట్ మీరు ఏదైతే డబ్బులు పెడుతున్నారో ఆ డబ్బులన్నీ ట్యాక్స్ సేవ్ అవుతాయి. మీరు ఎప్పుడైతే దాని అమౌంట్ని పెంచుకుంటూ పోతూ ఉంటారో ఆ డబ్బుల పైన కూడా మీకు టీడీఎస్ ట్యాక్స్ అనేది పడదు. చివరగా అది మీరు ఎప్పుడైతే విత్డ్రా చేస్తారో దాని మీద కూడా మనకు ట్యాక్స్ ఉండదండి. అండ్ పీపీఎఫ్ అనేది సురక్షితమైన ఫండ్, పూర్తిగా ట్యాక్స్ సేవింగ్, కానీ మీకు గ్రేట్ రిటర్న్స్ అంటే మీ ఈఎల్ఎస్ స్కీమ్స్ ఎన్పిఎస్లో పెట్టిన విధంగా రాకపోయినా చాలా బ్యాలెన్స్డ్ ఫండ్, చాలా కాలం నుంచి అందరం ఉపయోగించే ఫండ్.
0: మంచి విషయాలు చెప్పారు మేడం. మామూలుగా మధ్యతరగతి వాళ్ళు ఎక్కువగా లోన్స్ అనేవి తీసుకుంటూ ఉంటారు. ఈ పిల్లల చదువు లేకపోతే హోమ్ లోన్ ఈఎంఐల బాధ్యతలు పెరిగే దశలో ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ అనేది ఎలా ఉండాలి మ్యామ్?
1: చాలా చక్కటి ప్రశ్న అండి. దీన్ని బడ్జెట్ రూల్ అంటాం మనం. అంటే మనకు వచ్చేది 100% అయితే ఇందులో 50-30, 50-30-20 అంటే 50%, 30%, 20% ఇలా డివైడ్ చేసుకుంటే మీ అవసరాలను బట్టి ఇంటికి ఈఎంఐలు 50%, 30% మీరు డిఫరెంట్ కోరికలు లేదా మేము ఇలా వెకేషన్కి వెళ్ళాలనుకుంటున్నాం, బంగారం కొనాలనుకుంటున్నాం, లేదా ఒక ఫంక్షన్ చేయాలనుకుంటున్నాం వాటికి, 20% తర్వాత ఒక 20 సంవత్సరాల తర్వాత మీ రిటైర్మెంట్కి భవిష్యత్కి కేటాయిస్తే హ్యాపీగా మీ 15 ఏళ్ల జీవితము, మీ గోల్ బేస్డ్ ఇన్వెస్టింగ్, మీ పిల్లల ఉన్నత చదువులు, ఆ తర్వాత మీకు రకరకాల రక్షణ, అలాగే మీరు ఏమంటారు కరోడ్పతి బంజావగే అన్నమాట వెన్ యూ కమ్ టు రిటైర్మెంట్. దీనిలో భాగం ఇంకొంచెం రక్షణలో మీరు ఇన్సూరెన్స్ స్కీమ్స్ అండి, టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ కొంచెం యాడ్ చేసేసుకుంటే ఇఫ్ 50-30-20 రూల్ మీరు పాటించండి.
0: రైట్, మామూలుగా రిటైర్మెంట్ గురించి ఎక్కువగా యువత ఆలోచించారు అంటే మనకి ఇంకా చాలా టైం ఉంది కదా అని ఒక అది అపోహ అనుకోవచ్చు, లేకపోతే కొంచెం నెగ్లిజెన్స్ ఏమో అనుకోవచ్చు. ఈ ఎప్పుడైతే వయసు మల్లుతూ ఉంటుందో ఆ టైంలో మనకి చాలామంది ఇన్వెస్ట్మెంట్ గురించి అంటే రిటైర్మెంట్ తర్వాత ఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. అండ్ ప్రాపర్ ఏజ్ ఏంటి రిటైర్మెంట్, అండ్ ఈ రిటైర్మెంట్కి ఎలా మనం ఎప్పుడు ప్లాన్ చేస్తే బెటర్, ఆల్ అబౌట్ రిటైర్మెంట్ ఫండింగ్ గురించి మనం మాట్లాడుకుందాం పెట్టుబడి గురించి. కాకపోతే ఒక చిన్న బ్రేక్ తీసుకుని ఒక పాట విన్న తర్వాత రిటైర్మెంట్ అనేది ఎప్పుడు తీసుకోవాలి

కరెక్ట్ ఏజ్ ఏంటి, అండ్ ఆ టైంకి మనం ఎంత పెట్టుబడి ఉండాలి, ఇలాంటి ప్లాన్స్ చేసుకుంటే బాగుంటుంది. ఈ విషయాలన్నీ కూడా మనం శ్రీదేవి గారితో మాట్లాడే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుని ఒక పాట వినేసి వద్దాం. స్టే ట్యూన్. బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమం వింటున్నారు. ఇది ఆకాశవాణి వివిధ భారతి.

0: సిరి పెయింటింగ్ ఇన్స్టిట్యూట్ JNFA యూనివర్సిటీకి అనుబంధ సంస్థ.
1: స్కెచింగ్, ఆయిల్ పెయింటింగ్, వాటర్ పెయింటింగ్, టాంజోర్ పెయింటింగ్, క్లే పెయింటింగ్ లో ప్రత్యేక శిక్షణ ఇవ్వబడును.
0: బ్రాంచెస్ హిమాయత్ నగర్, జూబ్లీ హిల్స్.
1: ఫోన్ నంబర్ 9849419642.
2: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమం వింటున్నారు. ఈరోజు మనం యువత ప్లానింగ్, రేపటి ప్రశాంతతకు నేడే పునాది, స్మార్ట్ ఇన్వెస్టర్ ఈ అంశం గురించి మాట్లాడుకుంటున్నాం. ఆస్కీ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ హైదరాబాద్ నుంచి అసిస్టెంట్ ప్రొఫెసర్ టి శ్రీదేవి గారు మనతో స్టూడియోలో ఉన్నారు. మేడం, రిటైర్మెంట్ అంటే నాకు బాగా గుర్తుకొచ్చే ఒక వయసు ఏంటంటే 35 ఇయర్స్ నుంచి చాలామంది ప్లాన్ చేస్తూ ఉంటారు. ఇస్ దట్ 35 ఇయర్స్ దాటిన వాళ్ళు రిటైర్మెంట్ గురించి ఆలోచించవచ్చా? అండ్ ఇంతకుముందు మీరు మాట్లాడారు NPS గురించి, ఇది ఈ 35 ఇయర్స్ వాళ్ళకి ఎలా ఉపయోగపడుతుంది?
3: చాలా చక్కటి ప్రశ్న అండి. ఈ NPS అనేది రిటైర్మెంట్ కోసం ప్రభుత్వం తెచ్చిన అద్భుతమైన సాధనం. ఇందులో మీరు పెట్టే పెట్టుబడి కొంత భాగం ఈక్విటీల్లో, కొంత కార్పొరేట్ బాండ్లో, కొంత ప్రభుత్వ సెక్యూరిటీలో ఇన్వెస్ట్ అవుతుంది. 60 ఏళ్ళు నిండిన తర్వాత మీరు జమ చేసిన మొత్తంలో 60% ట్యాక్స్ ఫ్రీ నగదుగా విత్డ్రా చేసుకోవచ్చు మీరు. మిగిలిన 40% మీ జీవితాంతం వచ్చే నెలవారీ పెన్షన్ అంటే యాన్యుటీ కింద ఇది లభిస్తుంది.
2: అలాగే సాంప్రదాయ ఎండోమెంట్ ఇన్సూరెన్స్ పాలసీని పెట్టుబడిగా తీసుకునే వాళ్ళపై మీ అభిప్రాయం ఏంటి మేడం? దీన్ని తీసుకోవచ్చా లేదా?
3: ఇన్సూరెన్స్, ఇది కూడా చాలా చక్కటి ప్రశ్న అండి. ఇన్సూరెన్స్ మరియు ఇన్వెస్ట్మెంట్, ఈ రెండింటి మధ్యలో వ్యత్యాసం ఎంత పెట్టాలి, ఏది సరైన మార్గం? దీనికి సరైన మార్గం అండి, తక్కువ ప్రీమియంతో ఎక్కువ లైఫ్ కవరేజ్ ఇచ్చే ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకోండి. మిగిలిన డబ్బుల్ని మ్యూచువల్ ఫండ్స్లో లేదా PPFలో లేదా NPSలో ఇన్వెస్ట్ చేయండి. దీనివల్ల మీకు రక్షణ ఉంటుంది, సంపద కూడా పెరుగుతుంది.
2: రైట్, మంచి విషయం చెప్పారు. అలాగే ఈ 30-40 ఏళ్ల వయసు అనేది చాలా క్రూషియల్ పీరియడ్ అని చెప్పుకోవాలి. ఈ 30-40 ఇయర్స్ ఏజ్లో ఉన్న వాళ్ళు రియల్ ఎస్టేట్ మీద ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు, ఇళ్లపై ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి అందులో ఇన్వెస్ట్ చేయడం కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. సో ఇది మంచి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుందా మ్యామ్?
3: సొంత ఇల్లు అనేది అందరికీ ఒక కళ అండి. నివసించడానికి మీరు ఇల్లు తీసుకుంటే దాన్ని, ఆ ఇల్లు కొనుక్కోవడం అనేది ఆర్థికంగా మరియు మానసికంగా స్థిరత్వాన్ని ఇస్తుంది, కాబట్టి అది మంచిదే. పెట్టుబడిగా రియల్ ఎస్టేట్ అంటే నాకు కొంచెం ఐ డిఫర్ విత్ యూ అండి. రెండవ ఇల్లు లేదా కేవలం ప్లాట్ కొనేటప్పుడు మాత్రం జాగ్రత్త అవసరం అండి. రియల్ ఎస్టేట్లో లిక్విడిటీ తక్కువ, మీకు డబ్బులు అవసరమైతే గబుక్కునేది అమ్మేసి తీసుకురాలేదు. రెండోది, పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది ఇప్పుడు హైదరాబాద్ లాంటి నగరంలో. దీనివల్ల మీకు దానికి రిలేటెడ్ ఒకవేళ ఫ్లాట్ అయితే మెయింటెనెన్స్ ఖర్చు అని ఒకటి ఉంటుంది, డిప్రిసియేషన్ అంటే దాని వాల్యూ తగ్గడం అనేది రెండోది ఉంటుంది. దీన్ని బట్టి రియల్ ఎస్టేట్లోనే పెట్టకుండా మీరు దీన్ని హౌస్ రిచ్ క్యాష్ పూర్ అనే అంటామన్నమాట. దాని బదులు ఇందాక చెప్పినట్టు మనం డూ నాట్ పుట్ ఆల్ యువర్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్ అని, మనం 5 రకాల్లో రియల్ ఎస్టేట్ కూడా ఒక రకంగా మీరు పెట్టుకుని మిగతా అది మ్యూచువల్ ఫండ్స్, మిగతా ఇన్వెస్ట్మెంట్స్లో మీరు పెట్టుకుంటే మంచిదని నా అభిప్రాయం.
2: మంచి విషయం అండి. రిటైర్మెంట్కి ఇంకొక 15-20 ఏళ్ళ సమయం ఉన్న వాళ్ళు ఈ రిటైర్మెంట్ నిధి కోసం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో SIP చేయడం అనేది కరెక్ట్ పద్ధతి అంటారా?
3: ఇది చాలా ఖచ్చితమైన ప్రశ్న అండి. చిన్నతనంలో మనం పెట్టాము 20 ఏళ్లలో 30 ఏళ్లలో అంటే ఆ టైంలో మనకి

0: చాలా టైం పీరియడ్ అంటే వ్యత్యాసం అనేది చాలా రోజులు ఉంటుంది కాబట్టి ఈ రిస్క్ అనేది బ్యాలెన్స్ అయిపోతుంది. మీరు వయసు పెరిగే కొద్దీ ఇప్పుడు పీక్ ఇయర్స్ ఆఫ్ అర్నింగ్ డబ్బులు తీసుకెళ్ళి మీరు పూర్తిగా ఈక్విటీలో పెట్టారు అంటే అది కష్టతరం అయిపోతుంది, ఆ డబ్బులు పోయినా మీకు కష్టమవుతుంది. అందుకని మీరు అలాంటి ఈక్విటీల్లో పెట్టినా, ఇందాక చెప్పుకున్నాను చూడండి, లార్జ్ క్యాప్ ఫండ్స్ లేదా ఇండెక్స్ ఫండ్స్ లేదా ఫ్లెక్సీ మ్యూచువల్ ఫండ్స్ అని ఉన్నాయండి. ఇది మీరు ఎస్ఐపీ కూడా స్టార్ట్ చేయొచ్చు. ఇది మీరు కార్పస్ మెల్లగా రిటైర్మెంట్కి పెరుగుతుంది, లేదా మధ్య మధ్యలో మీరు మార్చాలి విత్డ్రా చేసుకోవాలన్నా కూడా సులువుగా మీరు కూడబెట్టుకోవచ్చు. ఇలాంటి వాటిల్లో యూ కెన్ థింక్ ఆఫ్ ఆప్షన్ ఫర్ నెక్స్ట్ 15 ఇయర్స్ ఆఫ్ రిటైర్మెంట్.
1: మామూలుగా ఈ 40 ఏళ్ళు దాటాక కూడా పోర్ట్ఫోలియో అంతా ఓన్లీ ఈక్విటీలోనే చేస్తూ ఉంటారు చాలామంది. సో అసెట్ అలొకేషన్ అనే మాట ఎక్కువగా వినిపిస్తుంటుంది, దీని ఇంపార్టెన్స్ ఏంటి మ్యామ్?
0: అది చాలా చక్కటి ప్రశ్న అండి. దీనికి ఏంటంటే 40 ఏళ్ళు దాటాక అంతా ఈక్విటీలో పెట్టకండి. ఈ అసెట్ అలొకేషన్ అనేది చాలా సింపుల్ సూత్రం చెప్తాను మీకు. మనం సపోజ్ 100 ఇయర్స్ జీవిస్తున్నాం అంటే నా వయసు 45 ఏళ్ళు అనుకుందాం. 100 - 45 నేను చేసుకొని 55% నా పోర్ట్ఫోలియోని ఈక్విటీలో పెట్టుకోవచ్చు, 45% నా పోర్ట్ఫోలియోని నేను డెట్లో పెట్టుకోవాలి. ఇలా ఈ విధంగా మీరు 100 ఇయర్స్ యాజ్ అ ఫుల్ లైఫ్ టైం అనుకొని మనం ఈ సూత్రంతో మార్కెట్లో పట్టుబడి పెడితే, మార్కెట్ ఒకవేళ పతనమైపోయినా లేకపోతే ఎటువంటి మార్కెట్ చేంజెస్ వచ్చినా మీ పోర్ట్ఫోలియో అనేది భారీగా నష్టపోదు. సో ఇలా కాంబినేషన్లో మీరు చేసుకుంటూ ఉండండి, సూత్రం పాటించి 100 - యువర్ ఏజ్ దాట్ షుడ్ బి యువర్ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్. మిగతాది ఆ 100లో మిగిలింది మీరు డెట్లో కానీ గోల్డ్లో కానీ ఇంకా అదర్ ఇన్వెస్ట్మెంట్లో పెట్టుకోవచ్చు.
1: మామూలుగా ఈ కార్పొరేట్ ఫిక్స్డ్ డిపాజిట్స్ అని ఎక్కువగా మనం వింటూ ఉంటాం, సో దీని గురించి మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. కాకపోతే దానికంటే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుని ఒక పాట వినేసొద్దాం. వింటూ ఉండండి బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమం, ఇది ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM.

బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు మీ వివిధ భారతి FM 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి FM 102.8.

వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమం 9:37:59 స్టూడియో క్లాక్లో. ఈరోజు ఆల్ అబౌట్ ఇన్వెస్ట్మెంట్, స్మార్ట్ ఇన్వెస్టర్, యువత ప్లానింగ్, రేపటి ప్రశాంతతకు నేడే పునాది, ఈ అంశం గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఇవాళ బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో. అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ ఫినాన్స్, ఆస్కీ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ హైదరాబాద్ నుంచి టి శ్రీదేవి గారు మన స్టూడియోలో ఉన్నారు. మేడం, కార్పొరేట్ ఫిక్స్డ్ డిపాజిట్లు అనే అంశం అనేది ఎక్కువగా వినిపిస్తుంటుంది. ఈ కార్పొరేట్ ఫిక్స్డ్ డిపాజిట్ ఎవరికి బెటర్, అండ్ ఈ విషయంలో మహిళల పాత్ర కూడా చాలా ఉంటుంది, దీన్ని ఎక్కువగా వాళ్ళు చేస్తూ ఉంటారని నేను విన్నాను. సో దీని గురించి

0: కొంచెం క్లియర్గా మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి మ్యామ్.
1: మహిళలన్నీ కరెక్ట్ మీరు కేటగిరీ చెప్పారండి. మనకి చాలా మందికి అవగాహన ఉండదు ఎక్కడ పెట్టుకోవాలి డబ్బులు, బ్యాంక్లో ఆర్డీలోనా ఎఫ్డీలోనా అంటే. ఆర్డీ కంటే 1 నుంచి 2% ఎక్కువ వడ్డీ రేట్ ఇస్తాయండి. ఇవి నమ్మకమైన టాప్ రేటెడ్ కంపెనీలు. బ్యాంకుల కంటే కొంచెం మనకి 1 to 2% వడ్డీలు, ఎగ్జాంపుల్ బజాజ్ ఫైనాన్స్ కానీ హెచ్డిఎఫ్సి కానీ ఇలాంటివి ఆఫర్ చేస్తున్నాయి. ఇవి చాలా నమ్మకమైనవి, టాప్ రేటెడ్ కంపెనీలు. వీటిలో మనం 1 to 2% అధిక వడ్డీకి మన ఎఫ్డీలు ఆర్డీల కంటే దాంట్లో మనం పెట్టుకోవచ్చు. లేదా షార్ట్ టర్మ్ ఫండ్స్ లేదా బ్యాంకింగ్ అండ్ పిఎస్యు ఫండ్స్ అని, ఇవి కూడా సురక్షితమైనవండి. ప్రభుత్వ బ్యాంకింగ్ బాండ్లలో మనం ఇన్వెస్ట్ చేయాలి, కానీ ఇందులో లాకిన్ పీరియడ్ అండి, 1 నుంచి 3 సంవత్సరాల కాలం ఉంటుంది. అందులో పెట్టుకున్నా చక్కగా ఇది పనికొస్తుందన్నమాట మనకి.
0: మామూలుగా ఏ వయసులో ఉన్నవారు ఈ పీపీఎఫ్ పథకాన్ని, అంటే 15 ఇయర్స్ లాంగ్ టర్మ్ కోసం దీన్ని నమ్మొచ్చామా?
1: నమ్మచ్చండి. ఇది మనం కొంచెం చిన్న వయసులోనే స్టార్ట్ చేస్తే మంచిదండి, 20 ఇయర్స్లో. కుదరకపోతే 35 ఆ టైంలో స్టార్ట్ చేస్తే మనకి 15 ఇయర్స్ లాకిన్ పీరియడ్ ఉంటుంది. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్లో మనకి చాలా అద్భుతంగా వాళ్ళు మనకి ఇది చేశారండి. ఇందులో పెట్టిన మొత్తం మనకి ట్యాక్స్ ఫ్రీ, తర్వాత మనం విత్డ్రా చేసే మొత్తం కూడా ట్యాక్స్ ఫ్రీ. ఈ విధంగా మనకి చాలా ఉపయోగపడుతుంది. మనం రిటైర్మెంట్ కావలిస్తే 55 ఏళ్ళకి చేసేసుకుని 15 ఏళ్ళ తర్వాత అది విత్డ్రా చేసుకుని హ్యాపీగా మనము ఒక దానిలో కొంత శాతం మనం ఒక 40% యాన్విటీ కింద మార్చుకుని రెగ్యులర్ పెన్షన్ కూడా తెచ్చుకోవచ్చు.
0: మంచి విషయం చెప్పారు మ్యామ్. కొంతమంది అంటే కొంత సెలెక్టెడ్ పీపుల్ ఉంటారు, వాళ్ళు సాఫ్ట్ అంటే స్టాక్ మార్కెట్లో రిస్క్ తీసుకోలేరు, అలాగే ఎఫ్డీలో తక్కువ వడ్డీతో వాళ్ళు సంతృప్తి చెందలేరు. సో వీళ్ళకు ఒక 3 నుంచి 5 ఏళ్ల కాలానికి ఏదైనా ఆల్టర్నేటివ్గా లేకపోతే ఏదైనా ప్రత్యామ్నాయం ఏదైనా ఉంటుందా పెట్టుబడికి?
1: చక్కగా చక్కటి ప్రశ్న అండి. దీంట్లో మనకి ఈక్విటీ సేవింగ్ ఫండ్స్ అనేవి ఉన్నాయి. ఇవి కొంత భాగం ఈక్విటీ, కొంత భాగం ఆర్బిట్రేజ్. అంటే ఏంటి, ఒక మార్కెట్లో అది 100 రూపాయలు ఉంది, ఇంకొక మార్కెట్లో 95 ఉంది. సో అక్కడి నుంచి ఇక్కడ దాన్ని అమ్మితే ఆ డిఫరెన్స్ అమౌంట్ అనేది 5 రూపాయల లాభం పొందుతాము, దాన్ని ఆర్బిట్రేజ్ ఫండ్స్ అంటాము. కొంత మీరు డెట్లో ఇన్వెస్ట్ చేసుకొని ఈ ఆర్బిట్రేజ్ ఫండ్స్లో చేస్తే 2 నుంచి 3% ఎక్కువ రిటర్న్స్ మీకు వచ్చే అవకాశం ఉంది. ప్లస్ మీకు రిస్క్ అనేది మీ కంట్రోల్లో, అంటే నియంత్రణలో ఉంటుంది. అలాగే మనము కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్స్ అని కూడా ఉన్నాయండి. ఇందులో 75% నుండి 80% డబ్బు సురక్షితమైన డెట్ ఫండ్స్లో పెడతారు, 20 నుంచి 25% అనేది ఈక్విటీలో పెడతారు. సో ఎక్కువ శాతం డెట్లో ఉంటుంది, దానికి వచ్చే రిటర్న్స్ చాలా తక్కువ ఉంటాయి, అలాగే రిస్క్ కూడా తక్కువ. ఇది పెట్టుబడి అనేది సురక్షితమైంది, వృద్ధి చెందడానికి ఇది సహాయపడుతుంది. అంటే గ్రేట్ రిటర్న్స్ మనకి రావు, కానీ యావరేజ్ రిటర్న్స్ అనేది బాగానే వస్తాయి. అలా కాకుండా మనం ఇంకొక ఆప్షన్ కూడా చేసుకోవచ్చు అండి, దీన్ని మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్స్ అంటారు. అంటే ఇందులో ఈక్విటీ, డెట్ మరియు బంగారం ఈ మూడింట్లోనూ పెట్టుబడి పెడతారు. సో ఇది కూడా మీరు 3 నుంచి 4 సంవత్సరాలు మీరు అందులో పెట్టగలిగితే, లేదా వీలైతే 7 నుంచి 8 సంవత్సరాలు పెట్టినా కూడా మీకు యావరేజ్ రిటర్న్స్ అనేది కొంచెం పైన రెండింటికంటే కూడా కొంచెం హైగా వస్తాయి, అండ్ సేఫ్ రిటర్న్స్ కూడా ఉంటాయి.
0: మామూలుగా ఈ కన్సాలిడేషన్ ఫేజ్ అనే మనకు ఒక టర్మ్ ఎక్కువగా వాడుతూ ఉంటారు ఈ ఎక్కువ ఓల్డ్ ఏజ్ వాళ్ళకి అనుకుంటా. నాకు తెలిసి 55 ఏళ్ల వయసులో ఉండి రిటైర్మెంట్కి ఇంకా ఒక 3-4 సంవత్సరాల టైం ఉన్నవాళ్ళు తమ ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియోని ఎలా చేసుకుంటే బాగుంటుంది, దాన్ని ఎలా మార్చుకోవాలి వాళ్ళు ఒకవేళ వాళ్ళకి ఆల్రెడీ?
1: చాలా యాప్ట్ క్వశ్చన్ అండి కిట్ గారు. ఇది కన్సాలిడేషన్ ఫేజ్ అంటే ఏంటి అంటే, మన లక్ష్యం ఇందులో సంపద పెంచడం కాదు, సంపద పెంచకుండా మనం ఉన్న సంపదని కాపాడుకోవడం. అంటే డీరిస్కింగ్ ఫేజ్ అంటాము. మీరు చెప్పినట్టు జస్ట్ బిఫోర్ దేర్ రిటైర్మెంట్ వాళ్ళకి ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ని వాళ్ళు జాగ్రత్తగా సేఫ్ ఫండ్స్లో పెట్టుకోవడం, దీన్ని డీరిస్కింగ్ అని కూడా అంటారండి. మీకున్న ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడుల నుండి డబ్బును క్రమంగా సురక్షితంగా మీరు డెట్ ఫండ్స్లోకి లేదా లిక్విడ్ ఫండ్స్లోకి మార్చుకోవడం, అంటే సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ అనేది మీరు ఉపయోగించుకోవాలి. రిటైర్ అయ్యే నాటికి మీ అవసరాలకు కావలసిన ప్రధాన నిధి అంతా సురక్షితమవుతుంది, స్థిరమైన వడ్డీ ఇచ్చే సాధనాల్లో ఉండేలాగా ప్లాన్ చేసుకోవాలి.
0: రైట్. మామూలుగా 60 ఏళ్ళు నిండిన వాళ్ళు ఉంటారు కదా మేడం, వాళ్ళు పెట్టుబడి పెట్టేటప్పుడు వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటారు, అండ్ వాళ్ళు ఎలా వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తే బెటర్, ఈ విషయం గురించి మనం అడిగి తెలుసుకుందాం. అంటే 60 ఇయర్స్ ఉన్న వాళ్ళు, ఇప్పటిదాకా మనం యూత్ గురించి మాట్లాడాం కదా, సో వాళ్ళకి అండ్ ఓల్డ్ ఏజ్ పీపుల్కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కదా, సో వాళ్ళు పెట్టుబడి పెట్టే విధానం. సో దాని గురించి మనం మాట్లాడుకునే ముందు ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ తీసుకున్నాం, ఒక పాట వినేసిన తర్వాత వచ్చేద్దాం. వింటూ ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి, బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమం వింటున్నారు. ఇవాళ మనం స్మార్ట్ ఇన్వెస్ట్.

0: సార్, పెట్టుబడి గురించి మాట్లాడుకుంటున్నాము ఈరోజు షోలో. స్టే ట్యూన్.
1: సిరి పెయింటింగ్ ఇన్స్టిట్యూట్, హిమాయత్ నగర్, జూబ్లీ హిల్స్. ఈ వేసవి సెలవుల్లో పెయింటింగ్ లో ఆసక్తి ఉన్న వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వబడును. ఫోన్ నంబర్ 9849419642.

0: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. 9:46 ఎగ్జాక్ట్ గా. స్మార్ట్ ఇన్వెస్టర్, యువత ప్లానింగ్, రేపటి ప్రశాంతతకు నేడే పునాది, ఈ అంశం గురించి మాట్లాడుకుంటున్నాం బిజినెస్ ముచ్చట్లలో. అండ్ మనతో ఉన్నారు స్టూడియోలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ ఫైనాన్స్, ఆస్కీ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ హైదరాబాద్ నుంచి టి శ్రీదేవి గారు ఉన్నారు. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ మ్యామ్. మామూలుగా 60 ఇయర్స్ వాళ్ళ గురించి మాట్లాడుకుందాం మనం ఒకసారి. 60 ఏళ్ళు దాటిన తర్వాత పెట్టుబడి పెట్టేటప్పుడు వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటే బెటర్, ఎలా ఉండకూడదు, ఈ రెండు విషయాలు మాతో షేర్ చేసుకుందాం.
1: చాలా చక్కటి ప్రశ్న కిట్టు గారు. ఈ ఆలోచన విధానంలో మనకి మార్పు ఏంటంటే, ఇంతకాలం మనము మన నిధిని పెంచుకున్నాం అంటే క్యాపిటల్ అప్రిసియేషన్ చేసుకున్నాం, కానీ ఇప్పుడు మన లక్ష్యం అయితే ఏంటి అంటే ఉన్న నిధిని కాపాడుకోవడం. ఎలాగా కాపాడుకోవాలి, అలాగే దాని నుండి నిరంతరంగా అంటే నెలవారీ ఆదాయాన్ని రిటైర్మెంట్ తర్వాత మనకు ఒక రెగ్యులర్ మంత్లీ ఇన్కమ్ పొందడానికి మీ ప్రధాన లక్ష్యంగా మార్చుకోవాలి. సో ఈ వయసులో రెగ్యులర్ సాలరీకి రాదు కాబట్టి ఎలాంటి రిస్క్ తీసుకోకుండా పెట్టుబడి పెట్టే సాధనాల్లో సురక్షిత అంటే సేఫ్టీ నంబర్ వన్ ప్రాధాన్యత కావాలి. ఆ తర్వాతే రిటర్న్ గురించి ఆలోచించాలి మనం.
0: నైస్. అలాగే రిటైర్ అయిన తర్వాత వెంటనే వచ్చే ఈ గ్రాడ్యుయేటీ లేదా పిఎఫ్ డబ్బులు వస్తుంటాయి చాలా మందికి. అయితే ఈ డబ్బును కొన్ని నెలల స్వల్పకాలిక అవసరాల కోసం ఎక్కడైనా దాచుకుంటే అది మంచి ఆప్షన్ అని అంటారా, అది ప్రొటెక్ట్ చేస్తుందా, అది సేఫే అంటారా?
1: చాలా చక్కగా అండి. ఇది మూడు విధాలుగా మనం చేసుకోవచ్చు. ఒకటి, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో అంటే పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్లో ఎఫ్డీలు పోస్ట్ రిటైర్మెంట్ వాళ్ళకి కొంచెం అధిక వడ్డీ, అంటే మామూలు వాళ్ళకి మనకి ఒక 1-2% అధిక వడ్డీ ఇస్తారు ఈ పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు. అందులో షార్ట్ టర్మ్ ఎఫ్డీలుగా మనం పెట్టుకోవచ్చు. లేదా ఆర్బీఐ ఫ్లోటింగ్ రేట్ బాండ్స్ అనేవి వస్తాయి.

0: ఇందులో మనం పెట్టుకుంటే 2 నుంచి 7 సంవత్సరాల వరకు మనం అది సేఫ్ చేసుకోవచ్చు. ఈ బాండ్స్లో పెడితే ఇవి పూర్తిగా సురక్షితం, రిస్క్ ఉండదు. ఆర్బీఐ ఫ్లోటింగ్ రేట్ బాండ్స్లో మనకు కొంచెం స్వల్ప నార్మల్ రెగ్యులర్ బాండ్స్ కంటే 1-2% అధికంగా వడ్డీ వస్తుంది, దానిలో పెట్టుకోవచ్చు. లేదా మూడో రకం మ్యూచువల్ ఫండ్స్లోకి లిక్విడ్ లేదా ఆర్బిట్రాజ్ ఫండ్స్లో మనం అత్యవసర అవసరాలకు ఎప్పుడైనా వాడుకోవడానికి వీలుగా ఉంటుంది, అందులో కూడా మనం ఈ డబ్బుల్ని పెట్టుకోవచ్చండి పెట్టుబడి కింద.
1: మంచి విషయం చెప్పారు మేడం. మామూలుగా ఈ 60 ఏళ్ళు పైబడిన విమెన్ ఉంటారు, మహిళలు ఇంట్లో పూజలు చేస్తూ చేసుకోవడం, మనవర్లు మనవరాల కోసం ఖర్చుల కోసం కొన్ని నెలల ముందు నుంచే వాళ్ళు సులువుగా దాచుకోవడానికి ఏమైనా బెస్ట్ మార్గాలు ఉన్నాయా? అండ్ ఈ ప్రశ్నకి మనం సమాధానం తెలుసుకునే ముందు ఒక చిన్న కమర్షియల్ బ్రేక్, ఈ చిన్న షార్ట్ బ్రేక్ తర్వాత 60 ఇయర్స్ పైబడిన మహిళలు వాళ్ళు దాచుకోవడానికి బెస్ట్ మార్గాల గురించి తెలుసుకుందాం. స్టే ట్యూన్.
2: సిరి పెయింటింగ్ ఇన్స్టిట్యూట్ JNFA యూనివర్సిటీకి అనుబంధ సంస్థ.
3: స్కెచింగ్, ఆయిల్ పెయింటింగ్, వాటర్ పెయింటింగ్, టాంజోర్ పెయింటింగ్, క్లే పెయింటింగ్ లో ప్రత్యేక శిక్షణ ఇవ్వబడును.
2: బ్రాంచెస్ హిమాయత్ నగర్, జూబ్లీ హిల్స్.
3: ఫోన్ నంబర్ 9849419642.
1: రైట్. 60 ఏళ్ళు పైబడిన మహిళలు ఇళ్లలో పూజలు లేకపోతే మనవడు మనవరాల ఖర్చుల కోసం కొన్ని నెలల ముందే సులువుగా దాచుకోవటానికి బెస్ట్ ఆప్షన్స్ అంటే ఏం చెప్తారు మ్యామ్?
0: చాలా సింపుల్ అండి. ఇప్పుడు అందరి దగ్గర బ్యాంక్ అకౌంట్లు ఉంటున్నాయి. ఈ పెద్ద వయసున్న మహిళలు బ్యాంకులకు తిరగకుండా మొబైల్ యాప్స్ ద్వారా లేదా సులభంగా నిర్వహించగలిగే మార్గాలు 2 చెప్తానండి నేను. 1, బ్యాంక్ స్వీపింగ్ అకౌంట్ అనేది. ఇది నార్మల్ సేవింగ్ ఖాతాలో ఉన్న మీ నగదు ఏదైనా మిగిలింది అంటే దాన్ని స్వీప్ ఇన్ FDలోకి పెట్టేసుకోవచ్చు అనమాట. ఇంట్లో ఉంచుకునే దానికంటే కూడా సులభంగా మీకు ఒక 1-2% వడ్డీ వస్తుంది. అంటే మీ ద్రవ్యోల్బణానికి కొంచెమైనా మీకు అవసరం పడుతుంది, అంటే 1-4% వడ్డీ అలా వచ్చి మీకు డబ్బులు ఏమైనా ఎక్సెస్గా మీ సేవింగ్స్ అకౌంట్లో ఉంటే ఆటోమేటిక్గా అవి FD కింద షార్ట్ టర్మ్ FDగా మారిపోతాయి. రెండవది, మీరు పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ లేదా సేవింగ్స్ అకౌంట్లో పెట్టినా అది మీకు బ్యాంకుల కంటే కూడా స్వల్పమైన సీనియర్ సిటిజన్స్కి అధిక వడ్డీ ఇస్తాయండి, 1-2%. ఈ 2 విధాలుగా ఉమెన్ అంటే మహిళలు సులభంగా పెద్ద వయసు ఉన్న వాళ్ళు డబ్బులు లిక్విడ్ ఫండ్స్ ఆదా చేసుకోవచ్చు.
1: సూపర్. మామూలుగా ఇండియాలో ఈ సీనియర్ సిటిజన్లకి అత్యంత సురక్షితమైన ప్రభుత్వ నెలవారీ ఆదాయ పథకాలు ఏమైనా ఉంటాయా? ఉంటే ఏ పథకాలు ఉంటాయో ఎలా ఉపయోగించుకోవాలి మనం?
0: చాలా చక్కటి ప్రశ్న అండి. 3 రకాలుగా వాళ్ళకి పథకాలు మనకి గవర్నమెంట్ ఏర్పాటు చేసింది. సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ అంటే ఇది పోస్ట్ ఆఫీస్ మరియు బ్యాంకుల్లో లభిస్తుంది. ఇందులో గరిష్టంగా 30 లక్షల వరకు పెట్టుబడి పెట్టుకోవచ్చు. ప్రస్తుతానికి ఇది అత్యధిక వడ్డీ, సుమారు 8.2% ఇస్తోందండి. ప్రతి 3 నెలలకు ఒకసారి వడ్డీ అకౌంట్లో పడుతూ ఉంటుంది. రెండో విధానం పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్. ఇది పోస్ట్ ఆఫీస్ నెలవారీ ఆదాయ పథకం. ఇందులో జాయింట్ అకౌంట్ ద్వారా 15 లక్షల వరకు దాచుకోవచ్చు. ప్రతి నెల ఖచ్చితంగా వడ్డీ ఇందులో లభిస్తుంది మీకు. మూడవది ప్రధానమంత్రి వయ వందన యోజన. ప్రత్యామ్నాయంగా మీకు LIC పెన్షన్ ప్లాన్స్లో కూడా మీరు పెట్టుకోవచ్చు. ఇది కూడా మీకు సీనియర్ సిటిజన్స్కి పెన్షన్ పథకాల కింద వర్తిస్తుంది. చక్కటికి రిటర్న్స్ ప్లస్ సేఫ్టీ ఉంటాయి. ఈ 3 పథకాల్లో వీళ్ళు చక్కగా సేవ్ చేసుకోవచ్చు అండి.
1: రైట్, సూపర్. మామూలుగా ఈ మంత్లీ వైజ్ నెలవారీ పెన్షన్ లాగా డబ్బులు రావడానికి మ్యూచువల్ ఫండ్స్లో ఉండే ఈ SWP ఎలా ఉపయోగపడుతుంది మ్యామ్? అండ్ దీని గురించి నేను అడిగే ముందు అండ్ మనం తెలుసుకునే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుని ఒక పాట వినేసి వద్దాం. వింటూ ఉండాలి ఆకాశవాణి వివిధ.

0: పెయింటింగ్ ఇన్స్టిట్యూట్, JNFA యూనివర్సిటీకి అనుబంధ సంస్థ.
1: స్కెచింగ్, ఆయిల్ పెయింటింగ్, వాటర్ పెయింటింగ్, టాంజోర్ పెయింటింగ్, క్లే పెయింటింగ్ లో ప్రత్యేక శిక్షణ ఇవ్వబడును.
0: బ్రాంచెస్ హిమాయత్ నగర్, జూబ్లీ హిల్స్.
1: ఫోన్ నంబర్ 9849419642.
2: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు బిజినెస్ ముచ్చట్లు. ఇది ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. బిజినెస్ ముచ్చట్లో స్మార్ట్ ఇన్వెస్టర్, యువత ప్లానింగ్, రేపటి ప్రశాంతతకు నేడే పునాది. ఈ అంశం గురించి ఆస్కీ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ హైదరాబాద్ నుంచి టి శ్రీదేవి గారు మనతో స్టూడియోలో ఉన్నారు. నెలవారీ పెన్షన్ లాగా డబ్బులు రావడానికి మ్యూచువల్ ఫండ్స్ లో ఉండే ఈ SWP అని చెప్పారు కదా ఇంతకుముందు, అది ఎలా యూజ్ అవుతుందా?
3: చాలా చక్కటి ప్రశ్న అండి. ఇది ఎగ్జాక్ట్లీ ఆపోజిట్, అంటే SIP పూర్తిగా వ్యతిరేకం అండి. మనం SIP ప్రతి నెల డబ్బు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం. SWP మనం ఇది విత్డ్రా చేస్తూ ఉంటాం, అంటే ప్రతి నెల ఒక స్థిరమైన మొత్తాన్ని మీ బ్యాంక్ ఖాతాకి ఆటోమేటిక్గా జమ చేసుకునే సదుపాయం ఉంటుంది. దీని ప్రయోజనం ఏంటంటే, సాంప్రదాయ పెన్షన్ లాగే ఇది మీకు పనిచేస్తుంది, మిగిలిన ఇది ఫండ్లోనే ఉంటుంది, అది వృద్ధి చెందుతూ ఉంటుంది. పైగా ఈ FD వచ్చే వడ్డీతో పోలిస్తే దీనిపైన పన్ను భారం, అంటే FD పైన వచ్చే మన TDS ట్యాక్స్ బర్డెన్ కంటే కూడా చాలా తక్కువగా ఉంటుందండి. ఈ రిటైర్మెంట్ వ్యక్తులకి ఇది ఒక గొప్ప వరప్రసాదం.
2: మామూలుగా బంగారం అంటే చాలా మందికి ఇష్టం, సెంటిమెంట్ అని కూడా చెప్పుకోవచ్చు ఇండియన్స్కి. సో బంగారంపై పెట్టుబడే ఏమైనా కొత్త మార్గాలు, ఆధునిక మార్గాలు ఏమైనా ఉన్నాయా అండి?
3: బంగారంపై పెట్టుబడి అంటే ఇది ఐ షుడ్ సే అండి, ఇది జెండర్ వైజ్. ఇంతకుముందు మనం ఓన్లీ మహిళలు మాత్రమే బంగారంలో పెట్టుబడి పెట్టాలి అనుకునే వాళ్ళం. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఇది చాలా మంచి మార్గం అండి. భారతీయులకి బంగారం కేవలం పెట్టుబడి కాదండి, ఇది ఒక సెంటిమెంట్. అయితే ఫిజికల్ గోల్డ్ కంటే కూడా, ఫిజికల్ గోల్డ్ మీద మనకి తరుగు, మజూరి, GST రకరకాలుగా మనకి ఉండి ఒక 10-15% నష్టపోతాం. పైగా రెండోది దొంగల భయం. బంగారం వేసుకున్నప్పటి నుంచి దొంగల భయం, దీనివల్ల కూడా మనకి ప్రత్యామ్నాయాలు చూసుకోవాల్సి వస్తుంది. ఇందులో ప్రప్రథమం చాలా ఫేమస్, ప్లస్ చాలా ఇనీషియల్ స్టేజ్ నుంచి గవర్నమెంట్ తీసుకొచ్చిన పథకం సావరీన్ గోల్డ్ బాండ్స్. ప్రస్తుతానికి దీంట్లో మనకి 2.5 అదనపు వడ్డీ ఇస్తున్నారండి. RBI జారీ చేసే ప్రభుత్వ బంగారు బాండ్లు, ఇందులో మేకింగ్ ఛార్జీలు ఉండవు, పూర్తిగా సురక్షితం. ఈ వీటి వల్ల మనకి మెచ్యూరిటీ తర్వాత వచ్చే లాభాలు, ట్యాక్స్ కూడా ఉండదు. ఇది ఇన్ బిట్వీన్ అమ్మే సదుపాయం కూడా ఇప్పుడు గవర్నమెంట్ ఒక పర్టికులర్ అమౌంట్ తోటి ఇప్పుడు మార్కెట్లో అలొకేట్ చేశాయండి. ఇది కాకుండా మనం గోల్డ్ ETF, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్లో కూడా పెట్టుకోవచ్చు. దీంతో మనం చాలా సింపుల్గా కేవలం 100 రూపాయలతో ఈ డిజిటల్ బంగారం కొనుక్కోవచ్చు. ఇప్పుడు కావాలి, ఎప్పుడు కావాలంటే అప్పుడు కొనుక్కోవచ్చు. సో ఈ 2 స్కీమ్స్లో మీరు హ్యాపీగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు.
2: మంచి విషయాలు చెప్పారు మేడం. సోషల్ మీడియా ఇంపాక్ట్ అనేది చాలా మంది పైన పడుతుంటుంది, ముఖ్యంగా యువత పైన. రీల్స్ చూసి రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయిపోవచ్చు అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. సో ఇలాంటి మైండ్ సెట్ ఉన్న యూత్కి, వీళ్ళకి మీరు చెప్పే జాగ్రత్తలు ఏంటివి? అలాగే పెద్ద వయసు వారు ఆన్లైన్ బ్యాంకింగ్ వాడుతున్నప్పుడు కొన్నిసార్లు సైబర్ మోసాల బారిన కూడా పడుతూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి మ్యామ్?
3: ఈ రెండు చాలా ఇంపార్టెంట్ థింగ్స్ అండి, మనం తెలుసుకోవాల్సింది. ఈ రోజుల్లో యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, చాలా మంది ఫిన్ ఇన్ఫ్లుయెన్సర్స్ తప్పుడు చిట్కాలు చెప్తూ ఉంటారు. వాళ్ళు క్వాలిఫైడ్ పీపుల్ కాదండి మనకి ఈ విషయం చెప్పడానికి. వీళ్ళు విలాసవంతమైన జీవితాన్ని చూపిస్తూ యువతను తప్పుదోవ పట్టిస్తుంటారండి. రాత్రికి రాత్రే మనం గొప్పవాళ్ళు అయిపోలేము. సోషల్ మీడియా చిట్కాల ఆధారంగా ఎప్పుడు ట్రేడింగ్ చేయకండి. మీరు SEBI రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ల సలహాలు మాత్రమే తీసుకోండి. డబ్బు సంపాదించడానికి ఎలాంటి షార్ట్కట్స్ లేవు. ఆ సంపద సృష్టి అనేది ఒక సుదీర్ఘమైన ప్రయాణం అండి. పేషెన్స్ అనేది చాలా ముఖ్యం, మీరు ఇది గుర్తుపెట్టుకోండి రాత్రికి రాత్రే. రెండవది, ఈ సైబర్ క్రైమ్ ఆన్లైన్ అనేది చాలా జాగ్రత్త అండి. దీనికి పెద్దవాళ్ళు చాలా ఎఫెక్ట్ అవుతున్నారు. సో ఎప్పుడు మీ OTPని కానీ అపరిచిత వ్యక్తుల లింక్స్ పంపిస్తే అవి కానీ ఓపెన్ చేయకండి. మీ యాప్స్ మీరు మాత్రమే వాడేటట్టు చూసుకోండి, చాలా జాగ్రత్తగా ఉండండి.
2: చాలా చాలా మంచి విషయాలు మాతో షేర్ చేసుకున్నారు శ్రీదేవి గారు ఈరోజు బిజినెస్ ముచ్చట్ల కార్యక్రమంలో. చివరిగా మన ఆకాశవాణి శ్రోతలకు మీరు ఇచ్చే ఒక బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ మంత్రం అంటే ఏం చెప్తారు?
3: ఈ రోజే ప్రారంభించండి, క్రమశిక్షణతో పెట్టుబడి పెట్టండి, ఓపిక్గా వేచి ఉండండి.
2: రైట్, ఇది ఇవాల్టి బిజినెస్ ముచ్చట్లో కార్యక్రమంలో స్మార్ట్ ఇన్వెస్టర్, యువత ప్లానింగ్, రేపటి ప్రశాంతత

0: నేడే పునాది. ఈరోజే ప్రారంభించండి, క్రమశిక్షణతో పెట్టుబడి పెట్టండి, ఓపికగా వేచి ఉండండి. ఈ మంత్రాన్ని మనం అందరం కూడా ఫాలో అవుదాం. ఇది వాళ్ళ బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమం వింటూ ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM.
1: సిరి పెయింటింగ్ ఇన్స్టిట్యూట్ JNFA యూనివర్సిటీకి అనుబంధ సంస్థ.
2: స్కెచింగ్, ఆయిల్ పెయింటింగ్, వాటర్ పెయింటింగ్, టాంజోర్ పెయింటింగ్, క్లే పెయింటింగ్ లో ప్రత్యేక శిక్షణ ఇవ్వబడును.
1: బ్రాంచెస్ హిమాయత్ నగర్, జూబ్లీ హిల్స్.
2: ఫోన్ నంబర్ 9849419642.
1: సిరి పెయింటింగ్ ఇన్స్టిట్యూట్ హిమాయత్ నగర్, జూబ్లీ హిల్స్. ఈ వేసవి సెలవుల్లో పెయింటింగ్ లో ఆసక్తి ఉన్న వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వబడును. ఫోన్ నంబర్ 9849419642.
0: ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు సిరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెయింటింగ్, హిమాయత్ నగర్, జూబ్లీ హిల్స్. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 10 గంటలు. ఇప్పుడు వార్తల ముఖ్యాంశాలు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్రంలో 40 డిగ్రీల మేరకు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న ఈ వేళ రేపు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, నల్గొండ, సూర్యాపేట జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. ఆన్లైన్ ఔషధాల డెలివరీకి వ్యతిరేకంగా ఈవేళ దేశవ్యాప్తంగా 12 లక్షలకు పైగా మెడికల్ షాపులు బంద్ కానున్నాయి. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు ఈరోజు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ 1కి సెట్ సి ప్రశ్నాపత్రాన్ని ఎంపిక చేసినట్లు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి తెలియజేశారు. స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ 2.0 జాతీయ సమీక్షా సమావేశానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హాజరయ్యారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తి చేసే వరకు బీఆర్ఎస్ పోరాటం ఆపదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెలంగాణ క్రీడాశాఖ ఆధ్వర్యంలో గచ్చిబౌలి స్టేడియంలో జరుగుతున్న యూత్ అండ్ స్పోర్ట్స్ వీక్ 2026లో పుల్లెల గోపిచంద్ పాల్గొన్నారు. మీడియా అకాడమీ చైర్మన్ కె శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన జరిగిన చర్చా కార్యక్రమంలో జర్నలిస్టులు ఆధునిక సాంకేతికతను అందుకోవాలని సీనియర్ జర్నలిస్టులు అభిప్రాయపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఖండించారు. ఐపీఎల్ 2026 సీజన్లో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ లక్నో సూపర్ జైంట్స్ ను ఓడించింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 11 గంటలకు.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. స్టూడియోలో సమయం 10:02 దాటి 53 సెకండ్లు. ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమానికి స్వాగతం. ఎవర్ గ్రీన్ హిట్స్లో ఈరోజు మనం ప్లే చేసుకుంటున్నాం 2000 నుంచి 2005 ఈ టైం బౌండ్లో వచ్చిన సూపర్ హిట్ ట్రాక్స్. అండ్ ఈ 5 ఇయర్స్లో మీరు వినాలి అనుకుంటున్న పాటల వివరాల్ని మాకు వాట్సాప్ ద్వారా షేర్ చేయవచ్చు. మా నెంబర్ 0402324 0852.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

శ్రోతలకి ఒక ముఖ్య గమనిక, ఒక సాంకేతిక కారణం చేత వాట్సాప్ అనేది ఈరోజు పనిచేయట్లేదు. కాబట్టి మీరు అడిగిన పాటల్ని అంటే మా ఆకాశవాణి వివిధ భారతి శ్రోతల కోసం 2000 సంవత్సరం నుంచి 2005 సంవత్సరం, ఈ 5 సంవత్సరాల్లో వచ్చిన అద్భుతమైన హిట్ సాంగ్స్ని నేను ప్లే చేయడానికి ప్రయత్నిస్తాను. వింటూ ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM.

మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

0: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230కు సంప్రదించండి.
1: శ్రోతలకి ఒక ముఖ్య గమనిక. ఒక సాంకేతిక లోపం కారణంగా వాట్సాప్ పనిచేయటం లేదు. శ్రోతల సందేశాలు తీసుకోకపోవడానికి చింతిస్తున్నాము. 10:20 అయింది. ఈ టైం బౌండ్లో ఈరోజు ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమంలో మనం ప్లే చేసుకుంటున్నాం 2000 నుంచి 2005 ఈ సంవత్సరం. ఈ 5 సంవత్సరాలలో వచ్చిన సూపర్ హిట్ సాంగ్స్ని మనం ప్లే చేసుకుంటున్నాం. ఇప్పుడు మనం ప్లే చేసుకుపోయే నెక్స్ట్ సాంగ్ ఖుషీ చిత్రానికి ఉదిత్ నారాయణ్ కవితా సుబ్రహ్మణ్యం ఆలపించిన పాట మణిశర్మ సంగీతంలో.

వివిధ సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

0: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 కు సంప్రదించండి.
1: అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నాం. మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 10:32 దాటి 45 సెకండ్లు. ఎవర్ గ్రీన్ హిట్స్ ప్రోగ్రామ్ వింటున్నారు. అండ్ ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమంలో మనం ఈరోజు ప్లే చేసుకుంటున్నాం 2000 నుంచి 2005, ఈ 5 ఇయర్స్ టైం బాండ్లో వచ్చిన సూపర్ హిట్ ట్రాక్స్ ప్లే చేసుకుంటున్నాం. ఇంతకుముందు మనం ప్లే చేసుకున్న పాట కిటకిట తలుపులు, మనసంతానువే సినిమా నుంచి మనం ప్లే చేసుకున్నాం. ఆ పాటని కంపోజ్ చేసిన వారు ఆర్పి పట్నాయక్ గారు, అండ్ పాడినవారు కేఎస్ చిత్రి గారు. రైట్, మనం ప్లే చేసుకుపోయే నెక్స్ట్ సూపర్ హిట్ ట్రాక్ చిత్రి గారు అండ్ టిప్పు గారు పాడిన పాట ఎంఎం కీరవాణి గారి మ్యూజిక్ కంపోజిషన్లో నేనున్నాను చిత్రానికి. స్టే ట్యూన్.
3: అరే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే ర

ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1445 ద్వారా పొందవచ్చు.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: అది యుగల గీతాల మాధుర్యం.

0: మధుర గీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ లో టైం 10:46 అండ్ 5 సెకండ్స్ ఎగ్జాక్ట్గా. ఈరోజు మనం ఎవర్గ్రీన్ హిట్స్ కార్యక్రమంలో ప్లే చేసుకుంటున్నాం. 2000 నుంచి 2005 ఈ టైం బౌండ్లో, ఈ 5 ఇయర్స్లో వచ్చిన సూపర్ హిట్ ట్రాక్స్ ప్లే చేసుకుంటున్నాం. అండ్ అందులో భాగంగా నెక్స్ట్ మనం వినబోయే పాట తేజ గారి డైరెక్షన్లో వచ్చిన సినిమా జేమ్ సినిమా నుంచి ఆర్పి పట్నాయక్ గారి మ్యూజిక్ కంపోజిషన్లో ఆర్పి పట్నాయక్ అండ్ ఉష గారు పాడిన ఈ సూపర్ హిట్ ట్రాక్ స్టేడియం.

0: ఏమైందిరా?
1: బాధగా ఉంది.
0: నాకు లేని బాధ నీకెందుకురా?
1: నీ బాధ నా బాధ కాదా?
2: ఎహరాయే.

సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. పదవ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230కు సంప్రదించండి.

వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. 10:56 అండ్ 28 సెకండ్స్. మురారి నుంచి చిత్ర గారు పాడిన పాట మనం విన్నాం. మనీష్ శర్మ గారి మ్యూజిక్ కంపోజిషన్లో వచ్చింది. అండ్ ఈరోజు మనం ఎవర్ గ్రీన్ హిట్స్లో 2000 నుంచి 2005 మధ్యలో వచ్చిన సూపర్ హిట్ ట్రాక్స్ ప్లే చేసుకుంటున్నాం కదా. అండ్ ఇవాళ ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమంలో ప్లే చేసుకునే లాస్ట్ సాంగ్ అనుకోవచ్చు అనమాట. కుమార్ సాను నిష్మా పాడిన పాట. అండ్ ఈ పాట ఈ మధ్య సోషల్ మీడియాలో బోల్డ్ అంత వైరల్ అయిందనమాట. అండ్ ఈ పాట చాలామంది కూడా ఇష్టం. ఆయుధం సినిమా నుంచి అదిరిపోయే పాటతో ఈరోజు షోకి నేను పులి స్టాప్ పెట్టేస్తున్నాను. నెక్స్ట్ న్యూస్ హెడ్లైన్స్ తర్వాత గుర్తుకొస్తున్న ఈ కార్యక్రమం రెడీగా ఉంటుంది మీకోసం. వింటూ ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం ఆలరించే సంపూర్ణ వినోదం.

0: నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న రాత్రి ఇటలీ రాజధాని రోమ్కు చేరుకున్నారు. ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీతో ఆయన ఈరోజు ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. దేశంలో ఒకే దేశం ఒకే ఎన్నిక విధానాన్ని అమలు చేస్తే సుమారు 7 లక్షల కోట్ల రూపాయలు ప్రజాధనం ఆదా అవుతుందని పార్లమెంటరీ సంయుక్త కమిటీ చైర్పర్సన్ ఎంపీ పిపి చౌదరి తెలియజేశారు. ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ డ్రగ్స్ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ఈరోజు రీటైల్ మెడికల్ షాప్స్ బంద్ పాటిస్తున్నాయి. భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో సరస్వతీ నది అంత్య పుష్కరాలు రేపు ప్రారంభమవుతాయి. తెల్లవారుజామున 5:30 గంటలకు పుష్కర స్నానాలు ప్రారంభిస్తారు. హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఫుట్పాత్లు, కాలిబాట్లపై ఉన్న అక్రమ ఆక్రమణలు తొలగించే ప్రక్రియను వేగవంతం చేయాలని జీహెచ్ఎంసీ ట్రాఫిక్ పోలీస్ అధికారులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. బక్రీద్ పండుగ నేపథ్యంలో ఈ నెల 28వ తేదీన జరగవలసిన పీజీఈ సెట్ పరీక్షను జూన్ 1వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు కన్వీనర్ డాక్టర్ వెంకటేశ్వరరావు తెలియజేశారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈ మే 23వ తేదీ నుంచి 4 రోజుల పాటు భారతదేశంలో పర్యటిస్తారు. రాష్ట్రంలో ఎండల తీవ్రత ప్రమాదకర స్థాయికి చేరింది. రానున్న 2 రోజుల పాటు ఉత్తర తెలంగాణ జిల్లాలో తీవ్రమైన వడగాడ్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 12:30 జాతీయ వార్తలతో కలుసుకుందాం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 11 గంటలు దాటి 2 నిమిషాలు కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో మనందరికీ ఎంతో ఇష్టమైన గుర్తుకొస్తున్నాయి.
2: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 సంప్రదించండి.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం గుర్తుకొస్తున్నాయి కార్యక్రమానికి సాదరంగా ఆహ్వానం అంటోంది మీ రేడియో సఖి అనుపమ. తెలుగు సినిమా పాట సరికొత్తగా పురుడు పోసుకున్న రోజు

0: సినీ వినీలాకాశంలో ధ్రువతార కనిపించిన రోజు ఇది.
1: అంత ఎంత తారా తీరం సంగతేంటో చూద్దాంత. ఆ అందమంత కొత్త తళం తీస్తే సంత విందు సొంతం కాదా.
0: ఆయన పాటలు ఆ భగవంతుని పాదాల దగ్గర చేరే భక్తి కుసుమాలు.

ఆయన పాటలు సమాజానిపై సంధించే ప్రశ్నల బాణాలు. ఆయన పాటలు అనుబంధంతో పెనవేసుకుపోయే తుమ్మిద నాదాలు.

ఆయన పెంచి సగటు ప్రేక్షకుడికి తెలుగంటే తేనెలూరు మాట అని తెలిపి తన రచనలతో మనల్ని పెనవేసుకున్న ఆత్మీయ తీగ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి పుట్టినరోజుని వివిధ భారతీ వేదికగా జరుపుకుందాం. ఆ రచనామృతాన్ని ఈరోజు మనసారా ఆస్వాదిద్దాం.

పాటంటే 10 సార్లు పాడాలనిపించేటట్టుండాలి. పాటంటే బాణీలకు ఓణీలు కట్టినట్టు ఒద్దికగా ఉండాలి. పాటంటే కాయలతో నిండుగా ఉన్న చెట్టులా తెలుగుతనంతో ప్రతిబింబించాలి. పాటంటే పడుచుపిల్ల నవ్వులా, పాపడి బోసి నవ్వులా, అమ్మ చల్లని దీవెనలా ఉండాలి అని తెలుగు పాటను మృదువుగా, మధురంగా, మార్ధవంగా మనకందించిన గేయ రచయిత పుట్టినరోజు పండుగ ఈరోజు. అంతగా తెలియని కొన్ని విశేషాలు, వారి సినీ గీతాల ప్రయాణంలో కొన్ని సంగతులతో ఆత్మీయంగా సీతారామశాస్త్రి గారిని గురించి మాట్లాడుకుందాం. గుర్తు చేసుకునే అవసరం మనెవ్వరికీ లేదు, మర్చిపోతే కదా. వారు తెలుగు పాట మాత్రమే కాదు, తమిళంలో విడుదలైన ఒక సినిమాకి డబ్బింగ్ పాటగా రాసిన ఒక మధురమైన గీతం మీ అందరికోసం.

0: The Indian Navy invites online applications from unmarried male and female candidates for short service commission. Information technology entry. Last date for submission is 1st June 2026. For more details, visit www.joinindiannavy.gov.in. The Indian Navy. Combat ready, cohesive. Atmanirbhar. Safeguarding seas for a viksit, samriddh Bharat.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 11 గంటలు దాటి 15 నిమిషాలు. సిరివెన్నెల పాట మన మనసులో మాట ఆత్మీయంగా ఈరోజు పుట్టినరోజు వేడుక జరుపుకుంటున్నాము వివిధ భారతి వేడుకగా. మరి మధ్యప్రదేశ్లోని శివ్నిలో పొద్దున్నే ఆ రోజు వెన్నెల కురిసింది. తెలుగు భాషకు సిరి పట్టబోతోందని ఆ ఎండాకాలమే చల్లని వెన్నెలగా మారిందేమో. అదే మే 20, 1955 చెంబోలు సీతారామ శాస్త్రి గారు పుట్టినరోజు. వారి తాతగారు అప్పట్లో అక్కడ స్టేషన్ మాస్టర్. అంటే తెలుగు పాట మధ్యప్రదేశ్లో పురుడు పోసుకున్న రోజు ఇది. మేధావి, ఏకసంధాగ్రాహి ఇవి సీతారాం గారిని ముద్దుగా పెద్దలు ఇచ్చిన బిరుదులన్నమాట. ఆ మాటే నిజం చేస్తూ ఎంబీబీఎస్ ఎంట్రెన్స్లో రాష్ట్రంలో 21వ ర్యాంక్ సాధించారు. మంచి భవిష్యత్తు అని వెన్నుతట్టి తండ్రిగారు మెడికల్ కాలేజ్లో చేర్పిస్తే టీసీ తీసుకుని వచ్చేశారు మన కవి కోవిదుడు. అదేంటి అని నివ్వెరపోయారంతా. మరి ఆయన మనసులో ఉన్న కోరికేంటో ఎవరికీ తెలియదుగా.

0: అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
2: సిరివెన్నెల పాట మన మనసులో మాట ప్రత్యేక కార్యక్రమం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. ఈరోజు సీతారామ శాస్త్రి గారి పుట్టినరోజుని పురస్కరించుకుని, మరి తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటూ కుటుంబాన్ని పోషించే బాధ్యత కాస్తైనా తీసుకుందామన్నది మన సీతారాం గారి వాదన. అందుకనే ఎంబీబీఎస్ కాలేజ్లో సీటు వచ్చినా కూడా టీసీ తీసుకుని వెనక్కి తిరిగొచ్చేశారు. పగలు ఉద్యోగం, సాయంత్రాలు కవిత్వం, రచనలతో రాగోల్లాసం. అలాంటి సమయంలో కె విశ్వనాథ్ గారు శంకరాభరణం విజయోత్సవాలలో పాల్గొనడానికి కాకినాడకు వస్తున్నారని తెలిసింది. హితులు స్నేహితులు అందరూ అన్నారట, నువ్వు ఎంత బాగా రాస్తావు కదా విశ్వనాథ్ గారి గురించి ఆ రోజు ఒక కవిత రాయమంటే మరి మన కవికోవిదుడు ఏమన్నారో తెలుసా, నేనెవ్వరిని కాకాపడుతూ రాయలేను అని నిక్కచ్చితమైన వ్యక్తిత్వంతో గట్టిగా అనేశారట. అది సీతారాం గారంటే ఇంత పొగరు మంచిది కాదు అని హితవు చెప్తే తిరిగి చూడకుండా వచ్చేశారట సీతారామ శాస్త్రి గారు. సరే, దారిలో వారికి ఒక ఆలోచన వచ్చింది, వ్యక్తిని పొగడను పుని శంకరాభరణం సినిమా ఆ వ్యక్తి శాస్త్రీయ సంగీతపు ఔన్నత్యాన్ని, ఒక స్త్రీకి అమలినమైన సహాయం అందించిన ఆ వ్యక్తి జీవితాన్ని తెరపై ప్రేక్షకులు మెచ్చేటట్టు తీశాడే, దానికి అభినందనలు అందిస్తాను అని గంగావతరణం భగీరథ ప్రయత్నాన్ని రాశాడు. ఒక్క 4 లైన్లు చెప్పనా? నాకలోకమది నీ పుట్టిన ఇల్లు, నాగభూషణుడు చేపట్టినవాడు, లోకపావని మందాకిని రసవాహిని స్వాగతం, జీవన సుధా నీ స్వాగతం. ఇలా సాగిన ఆ గీతం ఎంతకీ మన వింటుంటే మన మనసు ఎంత హాయిగా ఉంది. మరి ఇంతకీ ఈ పాట విశ్వనాథ్ గారు విన్నారా? ఏమో, తొలి 4 లైన్లు విన్న నాకైతే ఏదో లోకానికి వెళ్ళిపోయినట్టే ఉంది.

0: ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: సిరివెన్నెల పాట మన మనసులో మాట ప్రత్యేక కార్యక్రమంలో మనం మాట్లాడుకుంటున్నాం సీతారామ శాస్త్రి గారి గురించి. మరి ఆ రోజు విశ్వనాథ్ గారి కోసం రాసిన గంగావతరణం కవిత సమయం లేకపోవడం వల్ల సభలో ఆ పాట వినిపించలేకపోయారు శాస్త్రి గారు. అందరూ నిరుత్సాహపడ్డారు సీతారామ శాస్త్రి గారు తప్ప. ఇక్కడ ఒక గమ్మత్తు చెప్పన, వినాల్సిన వారు వినలేదు కానీ ఆల్ ఇండియా రేడియోలో, సభల్లో, సదస్సుల్లో, శివాలయాల్లో పాట ఎంతగా మారుమోగిపోయిందంటే 4 సంవత్సరాల తర్వాత జననీ జన్మభూమిశ్చ షూటింగ్ సమయంలో వినాల్సిన ఆ విశ్వనాథుడే విన్నాడు. కానీ తన కోసమే రాశారు అన్న విషయం మాత్రం అప్పటికి తెలియదట. ఆ పాట ఎంతగా విశ్వనాథ్ గారిని కదిలించిందంటే, జననీ జన్మభూమిశ్చ చిత్రంలో ఆ పాట వేసుకోవడానికి స్వదస్తూరితో, అంటే వారే స్వయంగా రాసి అనుమతి కోరుతూ సీతారాం గారికి ఉత్తరం రాసేంత అంతగా కదిలిపోయారు కె విశ్వనాథ్ గారు. అందుకే సినిమా టైటిల్స్ కనుక మీరు గమనిస్తే సిహెచ్ సీతారామ శాస్త్రి అని బ్రాకెట్లో భరణి అని చెప్పి అసలు పేరుతో పాటు కలం పేరు కూడా రెండు కలిపి వేశారు. మరి తొలి తెలుగు సినిమా కోసం పాట ఎప్పుడు రాశారో తెలుసా? సినిమా మొదలవ్వక ముందే, నేను మీకు ఈ సిచ్యువేషన్ చెప్తున్న 2 సంవత్సరాల క్రితమే పాట సిద్ధమైంది అన్న విషయం మీ అందరికీ తెలుసా? అంటే సినిమా పాట రాసే ఉద్దేశమే లేదా? లేదు, కేవలం రసానందం కోసం, తన కోసం తాను రాసుకున్నది ఆ పాట. ఆ పాట మన నోట పలికే రోజు ఎప్పుడొచ్చింది, దాని గురించి మాట్లాడుకుందాం. ఈ లోపల చంద్రకళ గారు దీకుండ నుంచి ఒక చక్కటి కవిత రాసి పంపించారు, వీలునంత చదివేస్తాను. విలువైన భావనలు కూర్చావు, విలువలకు కట్టుబడినావు, అక్షర సిరివెన్నెల పంచావు, తెలుగు భాష సిరిని చాటావు. అద్భుతంగా ఉంది, చాలా ధన్యవాదాలు. నిజంగా మనందరం సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి రచనల్లో ఈరోజు తడిసిపోతున్నాము.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: సిరివెన్నెల పాట మన మనసులో మాట. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి పుట్టినరోజుని వివిధ భారతి వేదికగా జరుపుకుంటున్నాం ప్రత్యేక కార్యక్రమంగా. 1985 జనవరి విశ్వనాథ్ గారు తీరిక లేకుండా ఒక పక్కన స్వాతిముత్యం, మరో పక్కన ఒక కొత్త కథతో కుస్తీలు పడుతున్నారు. కొత్త కథ, కథానాయకుడు సంగీత కళాకారుడు చూపులేనివాడు, నాయిక మూగ చిత్రకారిణి, విశృంఖలంగా జీవితాన్ని గడుపుతున్న మరొక యువతి. కాని తెలియకుండా మట్టిలో మాణిక్యంలాంటి నాయకుడిని సంగీత గగనతలంలో స్వరభాస్కరుడిని చేస్తుంది. ఇటువంటి కథకు పాటలు అత్యంత లోతుగా, అందంగా, ఆర్ద్రంగా, అద్భుతంగా, కొత్తదనంతో కావాలి అంటే నిరంతరం తనతోటి ఉండే గేయరచయిత కావాలి అని అనుకున్నారు విశ్వనాథ్ గారు. సీతారామ శాస్త్రి గారికి పిలుపు అందింది, మీరు రాసిన పాటలు రికార్డ్ చేసి తీసుకురండి అని. వెళ్లారు, కానీ అందించింది మాత్రం వేరెవరికో, ఎందుకంటే విశ్వనాథ్ గారికి అనుకోకుండా ఇంకొక పని కలిగి వెళ్ళిపోయారు. ఇది రెండవసారి వారిని కలవకుండా సీతారామ శాస్త్రి తిరిగి వచ్చేశారు అనకాపల్లి. ఎంఏ ఇంగ్లీష్ ఫైనల్ పరీక్షలు, మళ్లీ ఫోన్ చేస్తే పరీక్షలని పక్కకి నెట్టి ఆత్మతృప్తిని వెతుక్కుంటూ బయలుదేరారట మన సీతారాముడు. పాట నచ్చకపోతే మా అజ్ఞానం అనుకోండి అన్న నిగర్వి విశ్వనాథ్ గారికి నమస్కరించి వారు చెప్పిన విశేషాలు అన్నీ అర్థం చేసుకుని మీరు స్వేచ్ఛగా రాయండి అంటే విహంగంలా ఆకాశంలో ఎగిరిన మనస్సుని పెన్నులోకి ప్రేరేపించి 15 రోజులు ప్రసవ వేదన పడ్డాక వచ్చిన పాటే ఈ పాట. సిరివెన్నెల సినిమా పేరే చివరి వరకు ఇంటి పేరుగా నిలిచిన ఆణిముత్యం, మేలిముత్యం సీతారామ శాస్త్రీయం.

0: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 కు సంప్రదించండి.
1: సిరివెన్నెల పాట మన మనసులో మాట ప్రత్యేక కార్యక్రమంలో మనం గుర్తు చేసుకుంటున్నాం సీతారామశాస్త్రి గారి రచనల్ని, వారు పడిన ఆవేదనని, ప్రసవ వేదనని ఒక్కొక్క పాట మనకు అందించడానికి. మరి సిరివెన్నెల సినిమా పాటలు ఎంత పేరు తెచ్చాయో అంతే బాధ్యతను కూడా నేర్పాయి. ఎక్కడ విన్నా ఈ పాటలే. ముఖ్యంగా శివుడిని నిందాస్తుతి చేసే ఆది భిక్షువు వాడిని ఇది కోరేది పండిత పామరులందరినీ రంజింపచేసింది. కానీ ఆరోజే శాస్త్రి గారు అనుకున్నారట, నేతి బీరకాయలో నెయ్యి ఉంటుందా అన్న వెక్కిరింపులా సినిమా పాటల్లో సాహిత్యమా అన్న భావనను నా రచన చెరిపేయాలి, నా పాట మన్నన పొందేలా ఉండాలి, నా పాటకు గౌరవం ఉండాలి అని చెప్పి ఎంత గట్టిగా అనుకున్నారంటే చివరి వరకు కూడా అదే సాగింది కదా. నేటికి కూడా వారి పాటంటే అదే గౌరవం మనందరికీ. మరి సిరివెన్నెల అంటే శోభాయకరమైన

ప్రదమైన మంగళకరమైన వెన్నెల అని అర్థం. సినిమాలో మీ పేరు సిరివెన్నెల సీతారామ శాస్త్రే అని వేస్తాను, దాని తర్వాత మీ అదృష్టం. ఇది మీకు శుభప్రదం. ఈ మాటలన్నవి స్వయాన విశ్వనాథ్ గారు. మరి రెస్ట్ ఈజ్ హిస్టరీ అన్నట్టు మనందరికీ అందరికీ తెలుసు. ఇప్పటికీ చాలామంది రచయిత సిరివెన్నెల అంటేనే టక్కున గుర్తుపెట్టేస్తారు. సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకున్న ఏకైక రచయిత కూడా సీతారామ శాస్త్రి గారే. మరి సిరివెన్నెల సినిమా తర్వాత వారు అనుకున్న మరొక మాట, అలంకారం అంటే తయారవ్వడం కాదు, తెలుగు వ్యాకరణంలో పాటకైనా పద్యానికైనా అందాన్ని చేకూర్చే ఆభరణాలు అని తన పాటలలో తెలుగుతనాన్ని, తెలుగు భాషని తిరిగి మనకు పరిచయం చేసిన సీతారామ శాస్త్రి గారికి తెలుగువారం మాత్రమే కాదు, తెలుగు భాష కూడా రుణపడి ఉండదు.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: సిరివెన్నెల పాట మన మనసులో మాట కార్యక్రమంలో వారి గురించి మాట్లాడుకుంటున్నాం కదా. కలం పడితే క్షణాలు గంటల్లా రోజుల్లా, అక్షర సేద్యం కాదు అక్షర యజ్ఞం చేసేవారు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు. ఒక్క పాటకు ఏ రచయితైనా మహా అయితే ఒకరోజు రెండు మూడు రకాలుగా రాసిచ్చేవారేమో, అంటే రెండు మూడు వర్షన్స్ రాసిచ్చేవారేమో, కానీ సీతారామశాస్త్రి గారు మాత్రం ఒక్కొక్క పాటకు కనీసం 20 అత్యధికంగా 100 వర్షన్స్ రాసేవారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటల్లో చెప్పాలంటే ప్రపంచమంతా పడుకున్నాకే లేచే అర్ధరాత్రి ఉదయించే సూర్యుడు, చీకటిలో ప్రభవించే విప్లవకారుడు, పాటలు అనే తుపాకులు అక్షరాలు అనే తూటాలు తీసుకుని ప్రపంచం మీద వేటాడడానికి బయలుదేరతాడు, ప్రశ్నలు గుప్పిస్తాడు అన్నది అక్షర సత్యం. మీకింకొక విషయం తెలుసా? శివపూజకు చిగురించిన స్వర్ణకమలం చిత్రంలోని పాటకు అత్యధికంగా దాదాపు 20 రోజులు 18 గంటలు ప్రతిరోజు కూర్చుని కష్టపడి రాసేవారట. ఏ తల్లి కూడా ఇంత వేదన పడదేమో బిడ్డకి జన్మనిచ్చేటప్పుడు. అందుకనే ప్రతి పాట ముత్యాల మూటే.

సీతారామ శాస్త్రి గారు స్వయంగా పాడిన కళ్ళు చిత్రంలోని ఈ పాట మనందరి కోసం.

0: ఐదున్నర దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. పదవ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 సంప్రదించండి.
1: సిరివెన్నెల పాట మన మనసులో మాట ప్రత్యేక కార్యక్రమంలో వారి గురించి మాట్లాడుకుంటున్నాం. వారి పుట్టినరోజుని పురస్కరించుకుని శృతిలయలు, స్వయం కృషి, స్వాతికిరణం, స్వర్ణకమలం వారి ప్రతిభకు మచ్చుతునకలు మాత్రమే. అదే కాలంలో అదే కలంతో నిన్నే పెళ్లాడతాలో ప్రేమ కురిపించి, గాయంలో ప్రశ్నించి, అటు తర్వాత రాసిన వేల పాటల్లో అంతరంగ ఆవిష్కరణ చేశారు సీతారామశాస్త్రి గారు. తెలుగు పాటకు పదార్చన చేసి ఆలోచనామృతమైన సాహిత్యాన్ని మనకందించారు. తెలుగు పాటకు వన్నెలు అద్ది అందమైన ప్రేమను, చిలిపి సంగతుల్ని శృంగారంతో అద్ది, సిరాతో దిద్ది రాగోల్లసాన్ని కలిగించారు. అంతే నిజాయితీగా మంగళసూత్రం అంగడి సరక కొనగలవా చేజారాక అని ఓదారుస్తూనే ప్రశ్నించారు.
2: మంగళసూత్రం అంగడి సరుక కొనగలవా చేజారాక లాభం ఎంతొచ్చిందమ్మా సౌభాగ్యం అమ్మేశ.
1: పాట 10 కాలాల పాటు పాడుకోవడమే కాదు, 10 తరాల పాటు ఆలోచింపచేసి స్పందన కలిగేటట్టు చేయగలిగిన రచయిత ఎవరు అంటే జవాబు కేవలం సీతారామశాస్త్రి గారే అని మన తెలుగువారం అందరం ముక్త కంఠంతో జవాబిస్తాము.

పూర్తి కథ వింటే కాని పాటరాయని సిరివెన్నెల కలం. మీరు గ్రాంధికాలే రాస్తారన్న మాటను చెరిపేసి కాలేజ్ కుర్రాళ్ల క్యాంటీన్ కబుర్లతో పాట రాయండి. రాయగలరు అని నాకు తెలుసు అన్న రామ్ గోపాల్ వర్మకి బాటనీ పాఠం అందించిన ప్రజ్ఞకు మెచ్చాలా, లేక కళ్ళు సినిమాలోని సీకటోళ్ల లోకంలో కొత్త పొద్దు పొడుపురా, అమావాస్యలోగిలిలో దీపావళి జాతర అంటూ చూపులేని వారి లోకంలో జరిగే కథ పాడి వినిపించినందుకు మురిసిపోదామా? ఇవి కాదు చిన్నపిల్లాడు గురువు ఆశీర్వచనం కోసం పాడే వినతిపత్రం. తెలిమంచు కరిగింది తలుపు తీయనా ప్రభు అంటూ మనలో కూడా స్వాతికిరణాన్ని వెలిగించి మనసులు కరిగించిన సిరివెన్నెలకి పుట్టినరోజున వారి రచనాశైలిని, రాసిన పాటల్లోని బహుకొన్ని వింటూ ఈ పుట్టినరోజు సిరివెన్నెల పాట మన మనసులో మాటగా చెప్పుకొని సంతోషపడదామా? ఇదే సరైన బహుమానమంటారా?

తెలుగుపాటను బిడ్డలా ప్రేమించి, తండ్రిలా దీవించి, ఆర్ద్రతతో స్పృశించి, తన పదాలతో పాటకు పదార్చన చేసిన గొప్ప రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రిగారు పద్మశ్రీ బిరుదుతో కేంద్ర ప్రభుత్వం సత్కరించింది, గౌరవించింది. తెలుగు భాష అందిపుచ్చుకున్న గౌరవం సీతారామశాస్త్రీయం. తెలుగు భాషకు అందిన వైభవం సీతారామశాస్త్రి కలం. వేల వేల పద్మాలతో, పాటలనే కుసుమాలతో తెలుగు పాటను, తెలుగు భాషను అందంగా, రసజ్ఞంగా, వయ్యారంగా, చిలిపిగా, మూగగా, ప్రేమగా, వేల వేల వర్ణాలతో మనకందించిన మనవాడు సిరివెన్నెల సీతారామశాస్త్రిగారు. రాగాన్ని తన అనురాగంతో పలకరించి, భావాన్ని బాంధవ్యంతో బంధించి, మతిని మాధుర్యంతో తడిమి, ఆ భావనలో తాను తడిసిముద్దై మనల్ని ముగ్ధుల్ని చేసిన సీతారామశాస్త్రి పుట్టినరోజు వేడుక భావయుక్తంగా, రాగరంజితంగా, ఆత్మతృప్తినిస్తూ సాగిందని ఆశిస్తూ ఈ సీతారామశాస్త్రీయం వివిధ భారతి శ్రోతలందరికోసం అంటోంది మీ రేడియో సఖి అనుపమా.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలకు ఒక గమనిక. ఈరోజు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి జన్మదినం కాబట్టి ఈరోజు కార్యక్రమంలోని అన్ని పాటలు వారు రచించినవే వినొచ్చు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 12 గంటలు కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలేగా వింటారు.

0: అనజనగణన మన అభివృద్ధి.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 12 గంటలు దాటి 6 నిమిషాలు. మీరు వింటున్నారు చైతన్య స్ఫూర్తి మీ రేడియో సఖి అనుపమతో. మరి ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ గారి పుట్టినరోజు, వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తోంది ఆకాశవాణి వివిధ భారతి. అలాగే తొలిపాట సిరివెన్నెల గారి కలం నుంచి వారు నటించిన సినిమాలోని అరవింద సమేత సినిమాలోని ఒక పాట కూడా వినేద్దాం. మరి చైతన్య స్ఫూర్తిలో ఏం మాట్లాడుతున్నాము ఏంటి అని చెప్పి ప్రతిరోజు మీ అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు కదా. ఎండలేమో మండిపోతున్నాయి, దాహంతో గొంతు ఎండికిపోతుంది. పనిమీద బయటికైతే వెళ్తున్నాము కానీ అక్కడ దొరికే నీరు స్వచ్ఛమైందేనా? ఆరోగ్యానికేం కాదు కదా. ఇది మనందరికీ వచ్చే మొదటి సందేహం. అన్ని చోట్ల మినరల్ వాటర్ అందుబాటులో కూడా ఉండదు. అలాగే మీరు ఇంటి నుంచి ఒక్కొక్కసారి నీళ్లు కూడా మర్చిపోవచ్చు. కానీ మీరు తాగే నీరు స్వచ్ఛమైనదే అని మీర్జాపూర్కి చెందిన ఘన్శ్యామ్ మౌర్య భరోసా ఇస్తున్నారు ఆ ప్రాంత వాసులకి. ఇంతకీ ఎవరి ఘన్శ్యామ్, ఏంటా కథ, మాట్లాడుకుందాం ఈ పాట విన్నాక.

0: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का देश के सभी एग्जाम वॉरियर्स के लिए विशेष संदेश।
1: शिक्षा की जीवन में भी जरूरत है, समाज जीवन में भी जरूरत है, इसको अंडर एस्टिमेट नहीं करना चाहिए।
0: NCPCR आयोजित कर रहा है परीक्षा पर्व, जिसके लाइव सेशन के दौरान आप परीक्षा से संबंधित प्रश्न एक्सपर्ट से पूछ सकते हैं, जो कि 23 अप्रैल से 23 मई तक चलेंगे। अधिक जानकारी के लिए www.ncpcr.gov.in पर लॉगिन करें।
2: చైతన్య స్ఫూర్తి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. మరి ఈ రోజు నేను మీ అందరికీ ఘన్శ్యామ్ మౌర్య, మీర్జాపూర్ ఉత్తరప్రదేశ్కి చెందిన వ్యక్తి గురించి చెప్పబోతున్నాను. ఇంతకీ ఎవరి ఘన్శ్యామ్ మౌర్య? మనం చైతన్య స్ఫూర్తిలో మాట్లాడుకునేంత గొప్ప పని ఏం చేశాడు? మీకు విషయం తెలుసా? ఈయన ఒక రోజు కూలి. కాయకష్టం చేసుకుంటే కానీ కడుపు నిండదు. మరి ఇందాక తాగే నీరు, స్వచ్ఛత అని ఏదో చెప్పానంటారా? ఒకసారి ఏం జరిగిందంటే, ఘన్శ్యామ్ గారి తల్లి దాహంతో అందుబాటులో ఉన్న నీళ్లు తాగి అస్వస్థురాలై చనిపోయారు. కారణం కలుషిత నీరు అని తెలిసి ఘన్శ్యామ్ మౌర్య గుండె ఆగినంత పనైంది. అయ్యో అని ఏడవని క్షణం లేదు. కానీ ఆ రోజే అనుకున్నాడట, మా అమ్మలాగా ఎవ్వరూ కలుషితమైన నీరు తాగి చనిపోకూడదు. కానీ ఒక రోజు కూలి, అంతగా సంపాదన కూడా లేదు. ఏం చేస్తాడు, ఏం చేసి ఉంటాడు? మాట్లాడుకుందాం.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: చైతన్య స్ఫూర్తిలో మనం యూపీ ఉత్తరప్రదేశ్ మీర్జాపూర్కి చెందిన ఘన్శ్యామ్ మౌర్య గురించి మాట్లాడుకుంటున్నాం. మరి వీరు ఒక రోజు కూలి. వీరి తల్లి స్వచ్ఛమైన నీరు దొరకక, అంటే పొల్యూటెడ్ వాటర్ తాగి చనిపోయారు. మరి వీరు అనుకున్నారు, ఈ ఘన్శ్యామ్ గారు అనుకున్నారు, ఎవరికీ ఇలాంటి బాధ రాకూడదు అని చెప్పి తను పనిచేసే యజమాని దగ్గరికి వెళ్లి 500 రూపాయల అప్పు తీసుకుని ఒక పెద్ద కుండ కొన్నాడు. ఒక తోపుడు బండిని అద్దెకు తీసుకుని ప్రతిరోజు పరిశుభ్రమైన తాగునీరు ఆ కుండలో నింపి మీర్జాపూర్లో ఉన్న కూలీలకు అందజేయడం మొదలుపెట్టాడు. ఇదంతా ఎప్పుడు తను ఉదయం పనికి వెళ్లకముందు అటు తర్వాత ఇంటికి వెళ్లే సమయంలోనూ చేసేవాడు. మెల్లిగా ఒక్క కుండ స్థానంలో మరొక కుండ, అలా సంఖ్యను పెంచుకుంటూ వెళ్లాడు. మరి దాని తర్వాత ఏం చేశాడు, ఏం జరిగింది మాట్లాడుకుందాం.

0: 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. పదవ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 కు సంప్రదించండి.
1: చైతన్య స్ఫూర్తిలో మనం ఒక రోజువారీ కూలి ఘన్శ్యామ్ మాథుర్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. ఘన్శ్యామ్ మౌర్య గారు ఏం చేశారో తెలుసా? యూపీ మీర్జాపూర్లోని కూలీలందరికీ స్వచ్ఛమైన నీరు అందించడం మొదలుపెట్టారు 52 సంవత్సరాల ఘన్శ్యామ్ మౌర్య. మీర్జాపూర్లో దాదాపు దూర ప్రాంతాల్లో కూడా, అంటే రోజుకి 100 కిలోమీటర్లు తోపుడు బండి తోసుకుంటూ వెళ్తున్నాడు. హాస్పిటల్స్, బస్టాప్లు, మార్కెట్లు, ఇలా అవసరం అనిపించిన ప్రతి చోట రోజుకి 1000 లీటర్లు తాగే నీరు, అవి కూడా స్వచ్ఛమైనవి అందిస్తున్నాడు. ఈయనని మట్కా మ్యాన్ ఆఫ్ మీర్జాపూర్ అని చెప్పి అందరూ అనడం మొదలుపెట్టారు. మట్కా అంటే కుండ అని మనందరికీ తెలుసు కదా. ఆ కుండలో చల్లటి తాగే నీరు, అది కూడా 45 డిగ్రీల ఎండలో వీరందరికీ అందిస్తున్నాడు. స్వలాభం ఏమీ లేదు, కేవలం అందరూ ఆరోగ్యంగా ఉండాలన్న కోరిక తప్ప.

చైతన్య స్ఫూర్తిలో ఈరోజు మనం ఘన్శ్యామ్ మౌర్య గురించి మాట్లాడుకుంటున్నాం కదా. మీర్జాపూర్లో దాదాపు 100 కిలోమీటర్లు తిరుగుతూ అవసరమున్న చోట కుండలలో స్వచ్ఛమైన నీరు అందిస్తున్న ఈయనని నడిచే చలివేంద్రం అందామా, లేకపోతే ఎండాకాలంలో నీరు అందిస్తున్న ప్రాణదాత అందామా? కొన్ని బిస్కెట్ ప్యాకెట్లు, చెప్పులు, టవల్స్ కూడా ఆ కుండల పక్కన మనందరికీ కనిపిస్తాయి. నాలాంటి వారు ఎందరో సోదర సోదరిమణులు దాహం తీరాక తింటారు. చెప్పులు ఎండలో తెగిపోతే అవసరానికి పనికి వస్తాయని నవ్వేస్తున్న ఈ మహర్షికి సమాజానికి తన వంతుగా చేస్తున్న సేవకు నమస్కారం అంటోంది వివిధ భారతి. పెద్ద జీతం లేదు, కానీ పెద్ద మనసు ఉన్న ఘన్శ్యామ్ మౌర్య చేస్తున్న పని నిజంగా అభినందనీయం. మనకున్న పరిధిలో మనందరం ఇంటి ముందర ఒక కుండ పెట్టి నీళ్లు అందిద్దామా? ఇప్పటికే కనుక మీరు చేస్తుంటే మీ అందరికీ కూడా అభినందనలు. ఘన్శ్యామ్ మౌర్య కథ ఒక్కరినైనా కదిలించి వారికున్న ప్రాంతంలో ఇలాగే దాహం కనుక తీరిస్తే అంతకంటే కావలసిందే ఉంది చెప్పండి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దురగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీతో చర్చలు జరుపుతారు. భారత్ ప్రపంచంలోనే అల్పసంఖ్యాక వర్గాలకు అత్యంత సురక్షితమైన సమానత్వంతో కూడుకున్న ప్రదేశమని కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. దేశంలో అనేక చోట్ల ఈరోజు తీవ్రమైన వడగాడ్పులు వీస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు కోల్కతాలోని

ఇండియన్ గార్డెన్స్లో కోల్కతా నైట్ రైడర్స్ ముంబై ఇండియన్స్ తలపడతాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న రాత్రి ఇటలీ రాజధాని రోమ్కు చేరుకున్నారు. విమానాశ్రయంలో ఇటలీ ఉప ప్రధానమంత్రి, విదేశాంగ అంతర్జాతీయ సహకార శాఖ మంత్రి ఆంటోనియో తాజాని ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి మోదీ ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోని, అధ్యకుడు సెర్గియో మత్తారెల్లతో చర్చలు జరుపుతారు. భారత్ ఇటలీ మధ్య సహకారాన్ని, ముఖ్యంగా భారత్ మిడిల్ ఈస్ట్ యూరప్ ఆర్థిక కారిడార్ను ఎలా బలోపేతం చేయాలనే అంశంపై ఈ పర్యటనలో ప్రధానంగా దృష్టి సారిస్తారు. అలాగే 2025-2029 ఉమ్మడి వ్యూహాత్మక కార్యాచరణ ప్రణాళిక పురోగతిని కూడా ఇరు దేశాల నేతలు సమీక్షిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యునైటెడ్ నేషన్స్కు చెందిన ఆహార వ్యవసాయ సంస్థ ప్రధాన కార్యాలయాన్ని కూడా సందర్శిస్తారు. భారత్ ఇటలీల మధ్య చిరకాలంగా బహుముఖ భాగస్వామ్యం కొనసాగుతోందని, ఈ పర్యటన ఇరు దేశాల సంబంధాలకు మరింత నూతన ఉత్తేజాన్ని ఇస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. 2024 జూన్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ G7 సదస్సులో పాల్గొనేందుకు ఇటలీ సందర్శించారు. ఈరోజు ఇటలీ ప్రధానమంత్రితో జరగబోయే సమావేశం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు మోదీ తెలియజేశారు. ఇరు దేశాల మధ్య చర్చలు భారత్ ఇటలీ సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై దృష్టి సారిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రోమ్లో ల్యాండ్ అయిన తర్వాత తనకు ప్రధానమంత్రి మెలోనిని రాత్రి భోజనం సందర్భంగా కలిసే అవకాశం లభించిందని, ఆ తర్వాత తామిద్దరం కలిసి ప్రసిద్ధ కొలోసియంను సందర్శించామని సోషల్ మీడియాలో తెలియజేశారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై ఇరు దేశాల నేతలు తమ అభిప్రాయాలను పంచుకున్నట్లు మోదీ తెలియజేశారు. భారత్ ఇటలీ మైత్రిని మరింతగా పెంపొందించేందుకు ఈరోజు జరిపే చర్చలు మరింతగా దోహదపడతాయని చెప్పారు. నిన్న సాయంత్రం రోమ్లో తనకు ఘన స్వాగతం పలికినందుకు ఇటలీలోని భారతీయ సమాజానికి ప్రధానమంత్రి కృతజ్ఞతలు తెలియజేశారు. భారతదేశం పట్ల వారికి ఉన్న లోతైన అభిమానం, భారత్ ఇటలీ సంబంధాలను బలోపేతం చేయడంలో వారి నిబద్దత నిజంగా ప్రశంసనీయమని మోదీ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాస భారతీయులు దేశం గర్వించేలా చేస్తూనే ఉన్నారని మోదీ సోషల్ మీడియా పోస్టులో కొనియాడారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈ నెల 23వ తేదీ నుంచి 4 రోజుల పాటు మన దేశంలో పర్యటిస్తారు. మార్కో రూబియో భారతదేశంలో పర్యటించడం ఇదే తొలిసారి కాగా కోల్కతా, ఆగ్రా, జైపూర్, న్యూఢిల్లీ నగరాలు సందర్శించనున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ ప్రకటించింది. భారత ఉన్నతాధికారులతో జరిగే సమావేశాల్లో రూబియో ఇంధనం, భద్రత, వాణిజ్యం, రక్షణ సహకారంపై చర్చిస్తారని విదేశాంగ శాఖ ప్రతినిధి తెలియజేశారు. ఆస్ట్రేలియా, జపాన్, అమెరికాతో కూడిన క్వాడ్ కూటమి సమావేశానికి భారతదేశం వేదిక కానున్నదని, ఈ సమావేశానికి రూబియో హాజరవుతారని న్యూఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం తెలియజేసింది. పశ్చిమాసియా సంక్షోభం వంటి తీవ్రమైన అంతర్జాతీయ సవాళ్లతో పాటు ఇతర కీలకాంశాలపై చర్చించేందుకు వచ్చే వారం క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం నిర్వహించడానికి మన దేశం సిద్దమవుతోంది. ఈ నెల 26వ తేదీన న్యూఢిల్లీలో జరగనున్న ఈ సమావేశానికి విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అధ్యక్షత వహిస్తారు. ధర్మబద్దమైన ప్రవర్తన అనేది కేవలం ఒక వ్యక్తిని మాత్రం కాకుండా సమగ్ర సమాజాన్ని ప్రకాశింపచేసే దీపం వంటిదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పేర్కొన్నారు. సోషల్ మీడియా పోస్టులో ఒక సంస్కృత సుభాషితాన్ని పంచుకుంటూ ప్రధానమంత్రి, ఈ ఆదర్శాన్ని అందిపుచ్చుకుని ఈనాడు దేశ ప్రజలందరూ సంపూర్ణమైన నిగ్రహం, సామర్థ్యం, కర్తవ్య దీక్షతో దేశ నిర్మాణంలో నిమగ్నమయ్యారని అన్నారు. ఏది చేయాలి, ఏది చేయకూడదు అనే నిర్ణయం ఒకరి వ్యక్తిగత అభిప్రాయం లేదా తాత్కాలిక భావోద్వేగాలపై ఆధారపడి ఉండకూడదని మోదీ స్పష్టం చేశారు. నడవడికకు సరైన దిశానిర్దేశాన్ని, క్రమశిక్షణను అందించే శాస్త్రాల్లో పొందుపరిచిన సుప్రసిద్ధ ప్రమాణాల ఆధారంగానే వ్యక్తి నిర్ణయాలు ఉండాలని ఆయన చెప్పారు. ప్రతి ఒక్కరూ ఆయా ప్రమాణాల వ్యవస్థకు అనుగుణంగానే నడుచుకోవాలని, అప్పుడే వారి ప్రవర్తన సమతూకంతో కూడుకుని ప్రామాణికంగా అర్థవంతంగా మారుతుందని ప్రధానమంత్రి తన సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మైనారిటీలకు భారతదేశం అత్యంత సురక్షితమైన, సమ్మిళితమైన దేశాల్లో ఒకటిగా నిలిచిందని కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. న్యూఢిల్లీలో నిర్వహించిన రాష్ట మైనారిటీ కమిషనర్ సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత ఉపఖండంలోని పొరుగు దేశాలను పరిశీలిస్తే
అక్కడ మైనారిటీ వర్గాలు తమ మనుగడ

0: ఇప్పటికే ముప్పు వాటిల్లే సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. భారతదేశంలో ఆశ్రయం పొందుతున్న సందర్భాలను మనం తరచుగా చూస్తుంటామని రిజిజు పేర్కొన్నారు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి శ్రీలంక వరకు ఈ ప్రాంతంలోని మైనారిటీలు భారత్ను తమకు ఆశ్రయం, భద్రత, గౌరవం ఇచ్చే స్థానంగా చూస్తున్నారని కిరణ్ రిజిజు పేర్కొన్నారు. మైనారిటీ వర్గాల సమస్యలు, ఫిర్యాదులను పరిష్కరించడంలో రాష్ట్ర మైనారిటీ కమిషన్లు మరింత చురుకైన పాత్ర పోషించాలని మంత్రి పిలుపునిచ్చారు. మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వారా ప్రధానమంత్రి జన్ వికాస్ కార్యక్రమం, ప్రధానమంత్రి విరాసత్ కా సంవర్ధన్ వంటి పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నట్లు రిజిజు చెప్పారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు సియోల్లో దక్షిణ కొరియా రక్షణ మంత్రి ఆన్ గ్యూబాక్తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రాంతీయ శాంతి, స్థిరత్వం, సాంకేతిక సహకారం పట్ల ఉమ్మడి నిబద్దతతో భారత్ సౌత్ కొరియా రక్షణ పరిశ్రమ వ్యూహాత్మక సహకారాన్ని మరింత పెంపొందించుకునే మార్గాలపై వారిద్దరూ చర్చించారు. రక్షణ సైబర్ సహకారాన్ని పెంపొందించుకోవడానికి భారతదేశం, సౌత్ కొరియా ఒప్పందాలు కుదుర్చుకున్నాయని, తమ మధ్య సమావేశం అత్యంత ఫలప్రదంగా జరిగిందని రాజ్నాథ్ సింగ్ సోషల్ మీడియాలో తెలియజేశారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా జెనీవాలో జరిగిన 79వ ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీలో సార్వత్రిక ఆరోగ్య సేవల విస్తరణ, డిజిటల్ ఆరోగ్య ఆవిష్కరణల గురించి మన దేశానికి ఉన్న నిబద్దతను పునరుద్ఘాటించారు. ప్రపంచ ఆరోగ్య వ్యవస్థలను పునర్నిర్మించడం ఒక ఉమ్మడి బాధ్యత అనే ఇతివృత్తంతో జరిగిన సభలో నడ్డా ప్రసంగిస్తూ, ప్రభుత్వం మొత్తం, సమాజం యావత్తు అనే సమగ్ర విధానంతో సార్వత్రిక ఆరోగ్య సేవల కవరేజ్ దిశగా భారతదేశం సాధిస్తున్న ప్రగతి గురించి ప్రత్యేకంగా వివరించారు.
1: India is accelerating towards universal health coverage by expanding access to quality and affordable health care. For this, we have established 185,000 health and wellness centers, namely Ayushman Arogya Mandirs. In addition, we are committed to developing a robust and resilient public health infrastructure for pandemic preparedness and emergency responses.
0: లక్షా 85,000కు పైగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలను అందుబాటులోకి తెచ్చి సమాజంలో క్షేత్రస్థాయిలోనే సమగ్ర ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ సేవలు అందిస్తున్నట్లు నడ్డా తెలియజేశారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలో ఈరోజు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ 1కి సెట్ సి ప్రశ్నాపత్రాన్ని ఎంపిక చేసినట్లు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి తెలియజేశారు. విద్యార్థులు గమనించాలి, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ 1కి సెట్ సి ప్రశ్నాపత్రాన్ని ఎంపిక చేశారు. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, చండీగఢ్ ప్రాంతాల్లో ఈరోజు తీవ్రమైన వడగాడ్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో రాత్రి వేళల్లో కూడా ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. వచ్చే 2 రోజుల పాటు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, నైరుతి బీహార్, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కోస్తా ప్రాంతాలు, యానాం, మరఠ్వాడా, ఒడిశా రాష్ట్రాల్లో కూడా వడగాడ్పులు వీచే అవకాశం ఉంది. చైనాలోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు, వరదలు తీవ్ర బీభత్సం సృష్టించాయి. దీని కారణంగా 12 మంది ప్రాణాలు కోల్పోగా అనేక మంది గల్లంతయ్యారు. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరిగే మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ ముంబై ఇండియన్స్తో తలపడుతుంది. సాయంత్రం 7:30 ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీతో చర్చలు జరుపుతారు. భారత్ ప్రపంచంలోనే అల్పసంఖ్యాక వర్గాలకు అత్యంత సురక్షితమైన, సమ్మిళితంతో కూడుకున్న ప్రదేశమని కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. దేశంలో అనేక చోట్ల ఈరోజు తీవ్రమైన వడగాడ్పులు వీస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో కోల్కతా నైట్ రైడర్స్ ముంబై ఇండియన్స్ తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 12:40 మరికొన్ని క్షణాల్లో ఈట్ ఫిట్ కార్యక్రమం వింటారు.
3: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
4: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
3: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 12:40 దాటి 50 సెకండ్లు. మీరు వింటున్నారు ఈట్ ఫిట్. స్వాగతం సుస్వాగతం అంటోంది రేడియో సఖి అను.

పమా హలో, ఎండాకాలంలో ఫిట్నెస్ ఏంటండి, బేజారైపోతుంటే అని చెప్పి మనందరం అనుకోకుండా ప్రతిరోజు మా ఈ షో వింటూ స్పందిస్తున్న మిత్రులందరికీ ముందుగా ధన్యవాదాలు. మరి మీ ఫిట్నెస్ టిప్స్ కూడా మాతో పంచుకోవచ్చు. మా ఫోన్ నంబర్ మీకు తెలుసు కదా, 0402324 0852, 0402324 0852. ఇది మా నంబర్. ఒక మంచి పాట వినిద్దాం, దాని తర్వాత నాకు తెలిసిన కొన్ని ఫిట్నెస్ టిప్స్ మీతో పంచుకుంటాను.

ఈట్ ఫిట్ కార్యక్రమానికి మళ్ళీ మరొకసారి మీ అందరికీ స్వాగతం. ఎందుకంటే ఎండాకాలం అలసిపోయాము, ఇప్పుడు ఫిట్నెస్ టిప్స్ ఏంటి అని చెప్పి మీరు ఏ రోజు అనుకోకుండా ప్రతిరోజు హుషారుగా ఈ షోలో పాల్గొంటున్నందుకు మరోసారి థ్యాంక్స్. మరి మనం ప్రతిరోజు తినే భోజనమే కానీ మన ఆరోగ్యానికి మేలు చేసేవి తింటే ఫిట్నెస్ మన సొంతమవుతుంది. ఎండ కాబట్టి కూల్ డ్రింక్స్ తాగేద్దామని చెప్పి అందరికీ అనిపిస్తుంది కదా, కానీ నో వద్దు అని అంటాను. పోషకాలు మెండుగా ఉన్న కొబ్బరి నీళ్లకే నా ఓటు. ఎండ నుంచి శరీరాన్ని చల్లబరచడమే కాదు, వెంటనే మనకు శక్తినిచ్చే అమృతం కొబ్బరి బొండం. మరి కొబ్బరి బొండం నీళ్లు తాగితే అంత తీయగా ఉండవు కదా. కూల్ డ్రింక్ అయితే హాయిగా ఉంటుంది, స్వీట్గా ఉంటుంది అని అనిపిస్తుంది, కానీ అందులో ఉన్న ఎన్నో అంటే షుగర్స్ అలాంటివన్నీ మనకి స్పైక్ అయ్యి మన ఆరోగ్యానికి హాని చేస్తాయి, కానీ మేలు మాత్రం చేయవు.

ఈట్ ఫీట్ కార్యక్రమంలో మన శ్రోతలందరూ కూడా మెసేజెస్ పంపిస్తున్నారు. గోనె రవి వరంగల్ కరీమాబాద్ నుంచి ఏం పంపించారంటే, నాకు కాయకష్టం చేయడం ఇష్టం, నా పనిలోనే నాకు ఎక్సైజ్ ఉంది కాబట్టి అనారోగ్యం ధరికి రాకుండా ఇప్పటి వరకు క్షేమంగా ఉన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం, ఇలానే మీరు ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం. మరి మనం ఇందులో తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, పని చేస్తూ ప్రతిరోజు మనం శారీరకంగా ఏదైనా ఎక్సర్సైజ్ చేయాలి, అవునా? ఈరోజు ఎండాకాలంలో మనం తినాల్సినవి తాగాల్సినవి మాట్లాడుకుందాం. చెరుకు రసం ఇన్స్టెంట్ ఎనర్జీ ఇస్తుంది, కానీ ఎలా, బరువు పెరిగిపోతాం కదా అని అంటారా? మోతాదులో తాగండి, ఐస్ వేసుకోకండి. ఎందుకు చల్లగా తాగాలంటే, మీరు ఇంతక కూల్ డ్రింక్స్ తాగద్దన్నారు, ఇప్పుడు ఐస్ కూడా వేసుకోవద్దంటే ఎలా అండి అంటారా? ఇంటికి తెచ్చుకొని మీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగండి. బయట దొరికే ఐస్ స్వచ్ఛమైన నీటితో చేసిందో లేదో అని మనందరికీ అపనమ్మకాలు ఉన్నాయి కాబట్టి, ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు పాటిస్తూ మనకు కావలసినవి నచ్చినవి కూడా ఎండాకాలంలో తింటూ ఎంజాయ్ చేయొచ్చు. అలాగే మన ఫిట్నెస్ని కూడా కాపాడుకోవచ్చు.

0: 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 కు సంప్రదించండి.
1: ఈరోజు ప్రపంచ తేనెటీగల దినోత్సవం. వావ్, అలాంటిది కూడా ఒక రోజు ఉంటుందా అంటే ఉంటుంది. ఎందుకంటే ప్రకృతిలో మనతో పాటు ప్రయాణిస్తున్న తేనెటీగలు, తేనె లేని జీవితం ఊహించుకోండి, ఫిట్నెస్కి అది ఎంత అవసరమో. సో వాటిని పరిరక్షించడానికి, అలాగే వాటికి అంటే మనము నేచర్లో వాటికి ఒక ప్లేస్ ఉంచడానికి ఈ రోజుని మనం జరుపుకుంటున్నాం ప్రతి సంవత్సరం. ఇక రాకేష్ ఫరీద్ నందిపేట నుంచి ఏం పంపించారో తెలుసా? ఎండాకాలంలో ఫిట్నెస్ కోసం పొద్దున్నే అంటే సూర్యోదయం ముందరే లేచి యోగా చేసి హనీ లెమన్ వాటర్ తీసుకోవాలి. చూసారా, హనీ లేకుండా చాలా మందికి తెల్లవారదు. తెల్లవారగానే వేడి నీళ్ళలో చాలా మంది తేనె కలుపుకొని తాగుతారు. ఇది నిజానికి ఫిట్నెస్కి చాలా ఉపయోగపడుతుంది కూడా. అలాగే మధ్యాహ్నం భోజనంలో మజ్జిగ ఉండాలని రాశారు. ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవాలి, కొబ్బరి నీళ్లు తాగాలి. చాలా మంచి మంచి సూచనలు చేశారు, చాలా థ్యాంక్ యూ. మరి తాటి ముంజలు మనం మర్చిపోతే ఎలా? ఎండాకాలంలో విరివిగా దొరుకుతాయి, జీరో ఫ్యాట్. ఎండాకాలంలో ఆరోగ్యానికి చేసే మేలు ఎంతో. అసలు ఈ తాటి ముంజలు తినడం వల్ల చలువను అందించి రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా ఇచ్చే ముంజలతో ఒక వెరైటీ చెప్పనా? చాలా క్విక్ రెసిపీ. మామిడి పళ్ళు రసాలుంటాయి కదా, రసం తీసి ఒక గిన్నెలో పెట్టేసుకోండి. అందులో పొట్టు తీసిన ముంజలు వేయండి. ఇవి మునిగేంతగా ఉండాలన్నమాట రసం. సో ఈ ముంజలు మునిగేంతగా మామిడి పండు రసం వేశాక ఫ్రిడ్జ్లో పెట్టేయండి. ఎప్పుడైనా ట్రై చేయండి, చల్లగా అయ్యాక తిని చూడండి. కడుపు కూడా నిండుతుంది, అలాగే ఎంతో చలవ కూడా చేస్తుంది. విటమిన్ ఏ పుష్కలంగా ఉంటాయి మామిడి పండు రసంలో, అలాగే తాటి ముంజల్లో కూడా. రెండు కలిపి తింటే బరువు సంగతి ఏంటి, వేయింగ్ మెషిన్ మనల్ని చూసి వెక్కిరించేస్తుంది అని చెప్పి అనుకోకండి. ఒక్కసారి మితంగా ఒక ముంజలు కొంచెం ఒక చిన్న బౌల్లో రసంలో ట్రై చేసి చూడండి. వెరైటీగా కూడా ఉంటుంది, బోలెడని పోషకాలు కూడా మీ సొంతం.

కార్యక్రమం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో స్టూడియో క్లాక్ లో టైం అయితే 1:03. మరి మన శ్రోతలు చాలా చక్కగా స్పందిస్తున్నారు. ఈ తాటి ముంజలు మామిడి పండు రసం చాలా బాగుంది, నేను ఇప్పుడే వెళ్ళి సాయంత్రం ముంజలు కొనుక్కుంటాను అని చెప్పి కృష్ణకుమారి గారు ఖమ్మం నుంచి మెసేజ్ చేశారు. అలాగే సయ్యద్ హైదర్భాయ్ అమీర్పేట నుంచి ఏం పంపించారంటే ఒక టిప్ పంపించారు, రాగి జావా ఆమ్చూరు పచ్చడి ఇది తప్పకుండా తీసుకోండి బాగుంటుందని. అలాగే రాము బల్కంపేట నుంచి పంపించారు, సమ్మర్లో సబ్జా రాగి జావా చాలా చల్లదనాన్ని ఇస్తుంది, ఇది కూడా ట్రై చేయొచ్చు, ఫిట్గా ఉండొచ్చు అని. అండ్ ఇంకొకటి మనందరికీ తెలిసిందే, నిమ్మరసం తేనెతో తాగినా మంచిదే, లేదా మామూలుగా తీసుకున్నా కూడా డీటాక్స్గా పనిచేస్తుంది. మరి దీంట్లో ఇంకొక వెరైటీ డీటాక్స్ వాటర్ చెప్పనా మీ అందరికీ. ఒక హాఫ్ లీటర్ నీళ్లు తీసుకుని దాంట్లో కొన్ని కీరా ముక్కలు, పుదీనా ఆకులు, నిమ్మకాయ చెక్కలు ఒక గిన్నెలో నీళ్లలో పోసేసి అది ఒక అరగంట అయ్యాక వడకట్టి అంటే ఫిల్టర్ చేసి తాగండి. దీంతో డీటాక్స్ అవ్వడమే కాదు, వడదెబ్బ తగలకుండా ఎండ దెబ్బ తగలకుండా కూడా మిమ్మల్ని కాపాడుతుందన్నమాట. ట్రై చేయండి.

జయలక్ష్మి గారు ఖైరతాబాద్ నుంచి ఒక టిప్ పంపించారు. ఏంటంటే, వీలున్నంతగా కూజాలో నీళ్లు తాగండి, ఫ్రిడ్జ్లో వాటర్ తాగకండి అని. మరి వీటన్నిటితో పాటు సమయానికి తినడం, తగినంత వ్యాయామం, కనీసం రోజుకి అరగంట చేస్తే కంటి నిండా నిద్ర, ఇలాంటివి ఆరోగ్యశ్రీ మీ అందరి సొంతమవుతుంది ఇలాంటివి కనుక మనం పాటిస్తే. ఇలాగే వేపుళ్ళ కంటే ఫ్రైడ్ ఫుడ్స్కి దూరంగా ఉండండి. ఉడకబెట్టిన కూరలు, ఆకుకూరలు తినండి. తగినంత నీళ్లు తాగండి. పచ్చి మామిడికాయ షర్బత్ చేసుకోండి. ఎలా చేస్తారో తెలుసా? నాకు తెలిసిన ఒక చిన్న విధానం చెప్పేస్తాను. ఒక పచ్చి మామిడికాయని కుక్కర్లో 7-8 విజిల్స్ వచ్చే వరకు ఉడికించేయండి. చల్లారాక గుజ్జుతో పంచదార, దీంట్లో కొన్ని సబ్జా గింజలు, నీళ్లు, ఒక చుక్క వెనిలా ఎసెన్స్ వేసుకొని షర్బత్ లాగా చల్లార్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగండి. ఇన్ని రకాలు మన ఇంట్లోనే తయారు చేసుకొని తింటూ తాగుతూ ఫిట్గా ఉండే మార్గాలున్నాయి. కావాల్సిందల్లా ఆరోగ్యంగా ఉండాలి అన్న మన దృఢమైన ఆలోచన. మరి ట్రై చేసేద్దామా ఈ ఎండాకాలం?

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. హైదరాబాద్ మెట్రో రెండవ దశ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బంది లేదని కేంద్ర రాష్ట ప్రభుత్వాలు చెరొక 50% ఖర్చు చేసే ప్రతిపాదన కేంద్రం ముందుకు తీసుకెళ్లేందుకు సిద్దంగా ఉందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ 2.0 జాతీయ సమీక్షా సమావేశంలో తెలంగాణ విజన్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్రాన్ని పర్యావరణ హితంగా అభివృద్ది చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు వెల్లడించారు. ఈ ఫార్మసీల అమ్మకాలకు వ్యతిరేకంగా ఫార్మసీ వ్యాపార సంఘాల పిలుపు మేరకు ఈరోజు తెలంగాణలో ఔషధ దుకాణాల బంద్ కొనసాగుతోంది. ఈరోజు రేపు

ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, నల్గొండ, సూర్యాపేట జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. వచ్చే 3 రోజుల్లో ఉష్ణోగ్రతలు గరిష్టంగా పెరగనున్నాయని వెల్లడించింది. హైదరాబాద్ మెట్రో 2వ దశ ప్రాజెక్టుకు సూత్రప్రాయంగా కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బంది లేదని, కేంద్ర రాష్ట ప్రభుత్వాలు 50:50 ఖర్చు చేసే ప్రతిపాదన కేంద్రం ముందుకు తీసుకెళ్లేందుకు సిద్దంగా ఉందని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో కలిసి హైదరాబాద్ నగర ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించినట్టు జి కిషన్ రెడ్డి వెల్లడించారు. రాష్ట ప్రభుత్వం సమర్పించిన 162 కిలోమీటర్ల మెట్రో విస్తరణ ప్రతిపాదనల డిపిఆర్ అందిన తర్వాత కేంద్రం సానుకూలంగా పరిశీలించి తదుపరి చర్యలు తీసుకుంటుందని ఖట్టర్ హామీ ఇచ్చినట్టు కిషన్ రెడ్డి వివరించారు. అమృత్ 2.0 పథకం కింద 3975 కోట్ల రూపాయల వ్యయంతో మూసీ నది మురుగునీటి శుద్ది కోసం 39 సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లను కేంద్రం మంజూరు చేసిందని, వీటి ద్వారా రోజుకు 972 మిలియన్ లీటర్ల మురుగునీరు శుద్దవుతుందని పేర్కొన్నారు. ఈ నెల 23న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట పర్యటన దృష్ట్యా జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ అక్షాంశ్ యాదవ్ అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. వేద పాఠశాల శంకుస్థాపన ప్రాంగణాన్ని సందర్శించి భద్రత, పారిశుద్ధ్యంపై సూచనలు చేశారు. న్యూఢిల్లీలో కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ అధ్యక్షతన జరిగిన స్వచ్చభారత్ మిషన్ అర్బన్ 2.0 జాతీయ సమీక్షా సమావేశానికి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు హాజరయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ విజన్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్రాన్ని పర్యావరణ హితంగా అభివృద్ది చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న శాస్త్రీయ వ్యర్థాల నిర్వహణ, సుస్థిర పట్టణాభివృద్ది, సర్క్యులర్ ఎకానమీ చర్యలను వివరించారు. కోర్ అర్బన్, పెరీ అర్బన్, రూరల్ అగ్రికల్చరల్ రీజన్ల సమతుల్య అభివృద్ది కోసం ప్రభుత్వం క్యూర్ ప్యూర్ రేర్ విధానాన్ని అనుసరిస్తోందని, ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలు 2026 వ్యవస్థలో కీలక మార్పులు తీసుకొస్తున్నాయని అన్నారు. భారత్ యూరోపియన్ యూనియన్ మొబిలిటీపై సోమాజీగూడలోని ద పార్క్ హోటల్లో రాష్టస్థాయి వర్క్షాప్ ఏర్పాటు చేశారు. విదేశాంగ శాఖ ఈయు సంయుక్త ఆధ్వర్యంలో ఇండియా ఈయు మైగ్రేషన్ అండ్ మొబిలిటీ ప్రాజెక్ట్ ఫేజ్ 2 కింద నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి మంత్రి వివేక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భారత్ ఈయుల మధ్య వలసలు, అంతర్జాతీయ ఉద్యోగ అవకాశాల మెరుగుదల వంటి కీలక అంశాలపై ఈ వర్క్షాప్లో విస్తృతంగా చర్చించనున్నారు. వరంగల్ నగరాభివృద్దికి రాష్ట ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ మేరకు అభివృద్ది కనిపిస్తోందని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. ఈరోజు వరంగల్ నగరానికి వచ్చిన కంచి కామకోటి పీఠం జగద్గురు శంకర విజయేంద్ర సరస్వతి స్వామీజీతో కలిసి భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ప్రభుత్వ ప్రాంతీయ నేత్ర వైద్య ఆసుపత్రిలో అంతర్గత సీసీ రోడ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. కంటి ఆసుపత్రి అభివృద్దిపై కమిటీతో సమీక్షలో పాల్గొంటున్నారు. జనగణనలో కులగణన చేపట్టాలని సుప్రీంకోర్టు తీర్పును టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ స్వాగతించారు. రాహుల్ గాంధీ ఆశయాలకు అనుగుణంగా సామాజిక న్యాయం, ఆర్థిక అసమానతల తొలగింపుకు కులగణన ఎంతో అవసరమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో విజయవంతంగా ముగిసిన కుల సర్వే దేశానికే ఆదర్శంగా నిలిచిందని అన్నారు. రాష్ట ప్రభుత్వం అనుసరించిన ఈ శాస్త్రీయ విధానాన్ని ఆదర్శంగా తీసుకుని కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా సమగ్ర కులగణన తక్షణమే నిర్వహించాలని మహేష్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మంచిర్యాల జిల్లా రాపనపల్లి అంతర్రాష్ట చెక్పోస్టు వద్ద భారీగా నకిలీ వరి విత్తనాలను అధికారులు పట్టుకున్నారు. మహారాష్ట నుంచి తెలంగాణలోకి అక్రమంగా తరలిస్తున్న 30 టన్నుల నకిలీ విత్తనాలను లారీలో తరలిస్తుండగా తనిఖీల్లో స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన విత్తనాల విలువ సుమారు 21,49,000 రూపాయలుంటుందని జైపూర్ ఏసీపీ వెంకటేశ్

0: ఈశ్వర్లు తెలిపారు. రైతులు విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో తప్పనిసరిగా బిల్లులు తీసుకోవాలని, గుర్తింపు పొందిన డీలర్ల వద్ద నుంచే విత్తనాలు కొనుగోలు చేయాలని అధికారులు సూచించారు. నకిలీ విత్తనాలపై కఠిన చర్యలు కొనసాగుతాయని హెచ్చరించారు. రాష్టంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 433 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రొవిజనల్ మెరిట్ లిస్టును మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నిన్న విడుదల చేసింది. హైదరాబాద్లోని వెంగళరావు నగర్లో ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ప్రాంగణంలో ఈ నెల 22-23 తేదీల్లో 1:3 చొప్పున అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. వెరిఫికేషన్కు హాజరు కాలేని వారు ఈ నెల 25వ తేదీన వచ్చి సర్టిఫికెట్లు అందజేయవచ్చని బోర్డు తెలిపింది. సర్టిఫికెట్ వెరిఫికేషన్ అనంతరం ఉద్యోగాలకు ఎంపికైన డాక్టర్ల జాబితాను విడుదల చేస్తామని బోర్డు పేర్కొంది. తెలంగాణ ప్రభుత్వం జేహెచ్ఎంసీకి చెందిన 9 కొత్త పౌర సేవలను మీసేవ, వాట్సాప్, చాట్బాట్ ద్వారా అందుబాటులోకి తెచ్చింది. ప్రజలకు డిజిటల్ సేవలను మరింత సులభతరం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీని ద్వారా ఆస్తి పన్ను, జనన మరణ ధృవీకరణల సవరణలు, ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్ వంటి సేవలను రాష్ట వ్యాప్తంగా పౌరులు నేరుగా వాట్సాప్ ద్వారానే పొందవచ్చని ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ విభాగం తెలిపింది. ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం పరీక్షలో ఈరోజు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ 2కి సెట్ బి ప్రశ్నపత్రాన్ని ఎంపిక చేసినట్టు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి తెలియజేశారు. ఈ ఫార్మసీల అమ్మకాలకు వ్యతిరేకంగా ఫార్మసీ వ్యాపార సంఘాల పిలుపు మేరకు ఈరోజు దేశవ్యాప్తంగా ఔషధ దుకాణాల బంద్ కొనసాగుతోంది. ఇందులో భాగంగా తెలంగాణలోని మెడికల్ దుకాణాలు మూతబడ్డాయి. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, బస్తీ దవాఖానాల్లోని ఫార్మసీలను 24 గంటల పాటు తెరిచి ఉంచాలని మంత్రి దామోదర రాజనరసింహ ఆదేశించారు. అపోలో, మెడ్ప్లస్ వంటి కార్పొరేట్ స్టోర్లను తమ సేవలు అందుబాటులో ఉంచాలని డీసీఏ డీజీ సూచించారు. అత్యవసర ఔషధాల కోసం 1800 599 9969 టోల్ ఫ్రీ నెంబర్ను సంప్రదించాలని తెలిపారు. తెలంగాణలో భానుడి ఉగ్ర రూపంతో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈరోజు, రేపు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ, కరీంనగర్, సూర్యాపేట జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. వచ్చే 3 రోజుల్లో ఉష్ణోగ్రతలు గరిష్టంగా పెరగనున్నాయి. మరోవైపు పలు జిల్లాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉండగా భద్రాద్రి, ఖమ్మం, మహబూబ్ నగర్ వంటి మరికొన్ని జిల్లాల్లో ఉరుములు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. హైదరాబాద్ మెట్రో 2వ దశ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బంది లేదని, కేంద్ర రాష్ట ప్రభుత్వాలు చెరో 50% ఖర్చు చేసే ప్రాతిపదికన కేంద్రం ముందుకెళ్లేందుకు సిద్దంగా ఉందని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ 2.0 జాతీయ సమీక్షా సమావేశంలో తెలంగాణ విజన్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్రాన్ని పర్యావరణ హితంగా అభివృద్ది చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు వెల్లడించారు. ఈ ఫార్మసీల అమ్మకాలకు వ్యతిరేకంగా ఫార్మసీ వ్యాపార సంఘాల పిలుపు మేరకు ఈరోజు తెలంగాణలో ఔషధ దుకాణాల బంద్ కొనసాగుతోంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 1 గంట దాటి 20 నిమిషాలు. షో టైం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నిజంగానే కదా, షో టైం అనగానే అందరిలో ఉత్సాహం, ఉల్లాసం, అలాగే ఒక యాంగ్జైటీ. నేను పంపించిన ప్రశ్నకి జవాబు రైట్ గా ఉందా లేదా, చదువుతారా లేదా, ఇలా ప్రతిరోజు మీ అందరూ పంపించే స్పందనలతో ఈ కార్యక్రమం అవుతుంది సూపర్ హిట్. మరి షో టైంలో ఎలా పాల్గొనాలి? 0402324082 0402324285 0423240852 ఇది మా వాట్సాప్ నంబర్. మరి ఈరోజు షో టైంలో నేను అడగబోయే ప్రశ్న ఏంటి అని చెప్పి మీ అందరూ ఎదురు చూస్తున్నారు కదా. సో ఫస్ట్ క్వశ్చన్, జూనియర్ ఎన్టీఆర్ ఈరోజు

ఇంట్లో జరుపుకుంటున్నారు కదా, వారికి సంబంధించిన ఒక చిన్న ఈజీ క్వశ్చన్. జూనియర్ ఎన్టీఆర్ డబుల్ యాక్షన్ చేసిన చిత్రం పేరేంటి? జూనియర్ ఎన్టీఆర్ నటించిన డబుల్ యాక్షన్ చేసిన చిత్రం పేరేంటి? జవాబు తెలిస్తే 0402324085 కి వాట్సాప్ పంపించండి.

ఈ ప్రశ్నగా నేను అడిగాను, జూనియర్ ఎన్టీఆర్ డబల్ యాక్షన్ చేసిన సినిమా పేరేంటి అని. నిజానికి ఇక్కడ రెండు సినిమాలు ఉన్నాయి. సో రెండు సినిమాలలో ఏ పేరు పంపించినా వాళ్ళందరూ సరైన జవాబులు పంపించినట్టే. అదుర్స్తో పాటు ఆంధ్రా వాళ్ళలో కూడా వారు డబల్ యాక్షన్ చేశారు. సో రైట్ ఆన్సర్స్ ఎవరెవరు పంపించారో తెలుసా? మియాపూర్ నుంచి భాను, దేవరకొండ నుంచి గోపి, సుచిత్ర నుంచి సతీష్, సూర్యారం నుంచి బ్రూస్లీ, అంకుషాపూర్ నుంచి సుదర్శన్, కరీంనగర్ నుంచి లక్ష్మీనారాయణ, సికింద్రాబాద్ నుంచి రమణి, పార్వతీపూర్ నుంచి కృష్ణవేణి, ఓల్డ్ ఆల్వాల్ నుంచి అనురాధ, గజ్వేల్ నుంచి వెంకటేష్, అలాగే శివలత, హకీంపేట నుంచి ఇంకా భూదన్ పూజంపల్లి నుంచి భోగమార్కండేయ, అనిత, వీరందరూ రైట్ ఆన్సర్స్ పంపించారు. రాకేష్ ఫరీద్ నందిపేట నుంచి కూడా సరైన జవాబు పంపించారు.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

షో టైం వింటున్నారు. ఆకాశవాణి వివిధ భారతి నుంచి మరి స్టూడియో క్లాక్ లో టైం అయితే పరిగెత్తేస్తుంది. 1 గంట దాటి 32 నిమిషాలు 1:32 షో టైం లో పాల్గొనాలంటే ఏం చేయాలో తెలుసా? మేము అడిగిన ప్రశ్నలకి జవాబులు పంపించేయాలి 0402324 0402324 ఇది మా వాట్సాప్ నంబర్. మరి నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోనే ఎత్తైన వ్యక్తి పేరేంటి? టాలెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే ఎత్తైన వ్యక్తి పేరు ఏంటి? మేల్ పర్సన్. ఓకే, ఒక టాలెస్ట్ మ్యాన్ మన ప్రపంచంలో ఒకరు ఉన్నారు, వారి పేరు తెలిస్తే జవాబు పంపించేయండి 0402324 ఇది మా వాట్సాప్ నంబర్.

షో టైంలో మరి నేను ఇందాక అడిగాను, ప్రపంచంలోనే ఎత్తైన వ్యక్తి పేరేంటి, టాలెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్ అంటే, జవాబేంటో తెలుసా? టర్కీకి చెందిన సుల్తాన్ కోజిన్. వీరు 8 feet 2.8 inches పొడవున్నారు, అంటే 8 feet పొడుగున్నారు. అమ్మ బాబోయ్, అసలు 8 feet అంటే ఇమాజిన్ చేయలేం కదా. మరి చాలా మంది శ్రోతలు రైట్ ఆన్సర్స్ పంపించారు. ఎవరెవరు తెలుసా? ఖమ్మం నుంచి కృష్ణకుమారి, పీర్జాదిగూడ నుంచి శ్రీనివాస్, ఆదిలాబాద్ నుంచి అరుణ్, అలాగే హైదరాబాద్ నుంచి హర్షిని, నవీపేట నుంచి మనీషా, ఖైరతాబాద్ నుంచి కేవీరావు, పీపీరావు, వీక్లీ బజార్ నుంచి మురహరి, కిస్మత్పూర్ నుంచి సునీత, సుమన్, శిరీష, పెడన నుంచి అప్పలరాజు, వైట్ఫీల్డ్ నుంచి డాక్టర్ శ్రీపతి బాబు, బెంగళూరు నుంచి వీరు పంపించారు, ఆళ్లగడ్డ నుంచి పాలెంపోలయ్య, నిజామాబాద్ నుంచి నాగనాథ్ గుప్తా, ఇంకా చాలా మంది ఆన్సర్స్ పంపిస్తూనే ఉన్నారు. నిజామాబాద్ నుంచి అరుణ, రాజేందర్, అలాగే మా పేర్లు కూడా చదవండి ప్లీజ్ అని చెప్పి భాస్కర్ రావు గారు శ్రీకాకుళం నుంచి కూడా పంపించారు. వీరు కూడా సరైన జవాబే పంపించారు.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: షో టైం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. మరి షో టైంలో ఎలా పాల్గొనాలి? ఇప్పుడే కనుక రేడియో సెట్స్ కొత్తగా ఆన్ చేసుకుంటే వివిధ భారతి కుటుంబానికి స్వాగతం చెప్పేస్తున్నాము. మరి షో టైంలో మేము కొన్ని ప్రశ్నలు అడుగుతాము, మీరు పాల్గొనాలంటే, జవాబులు పంపించాలంటే 0402324052 0402324082 ఇది మా వాట్సాప్ నంబర్. సో నెక్స్ట్ క్వశ్చన్, సిద్ధంగా ఉన్నారు కదా? సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి పద్మశ్రీ పురస్కారం ఏ సంవత్సరంలో వచ్చింది? సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి పద్మశ్రీ పురస్కారం ఏ సంవత్సరంలో వచ్చింది? జవాబు తెలిస్తే 0402324082 ఈ నంబర్కి వాట్సాప్ చేసేయండి.

షో టైంలో నేను ఇందాక అడిగాను, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి పద్మశ్రీ పురస్కారం ఏ సంవత్సరంలో వచ్చిందని. శ్రోతలందరూ సరైన జవాబులు పంపించారు. 2019 లో వారికి పద్మశ్రీ పురస్కారము కేంద్ర ప్రభుత్వం ఇచ్చి సత్కరించింది. మరి రైట్ ఆన్సర్స్ ఎవరెవరు పంపించారు? కర్నూలు నుంచి బ్రహ్మయ్య, వరంగల్ నుంచి బాలకృష్ణ, సూరారం నుంచి రాణి, సిరిసిల్ల నుంచి శ్రీనివాస్, మేడిపల్లి నుంచి శ్రీతేజ, ఉమ్మడి నుంచి జైనుద్దీన్, కుబేర్ నుంచి రంజిత్, మ్యాడంపల్లి నుంచి విష్ణు, ఆర్మూర్ నుంచి ప్రేమ్నాథ్, శ్రీకాకుళం నుంచి భాస్కర్ రావు, బోడుపల్లి నుంచి శ్రీవర్ణి, శ్రీసాఘ్వి పేర్లు బాగున్నాయి, నందిపేట నుంచి వెంకటేష్, వరంగల్ నుంచి రాంబాబు, చంద్రకళ వీరందరూ రైట్ ఆన్సర్స్ పంపించారు. మరి ఈ

ఈరోజు షో టైంలో పాల్గొన్న శ్రోతలందరికీ అనేక అనేక ధన్యవాదాలు. అలాగే శ్రోతలందరూ చాలామంది మెసేజెస్ పంపించారు, థ్యాంక్ యూ. మీరు ఈరోజు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి పాటలన్నీ వినిపిస్తున్నారు, మాకెంతో నచ్చాయని. మీ అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 2 గంటలు కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. 2 గంటల 15 నిమిషాలకు శక్తిశిలిలో మళ్లీ కలుద్దాం.

0: focusing on bilateral relations and key global issues, including Iran, the Ukraine conflict, and the international trade. China's foreign ministry said the talks would deepen the strategic partnership between Beijing and Moscow and enhance coordination through forums such as the United Nations, SCO, and BRICS. Both nations also highlighted the growing cooperation in trade, energy, and security, with bilateral trade surpassing $200 billion. The meeting came shortly after U.S. President Donald Trump visited China for discussions with Xi on regional and global developments. U.S. President Donald Trump will attend the G7 summit in France next month amid growing tensions between Washington and several European allies over the Iran conflict. According to a White House official, the summit to be held from June 15 to 17 in Avion-les-Bains in southeastern France will focus on issues including artificial intelligence, trade, critical minerals, immigration, and global security. In Congo, the death toll due to Ebola outbreak has risen to 136. Health Minister Roger Kamba informed this amid the spread of deadly virus that has gripped the eastern part of the country. According to Congolese health authorities, the country has recorded 543 suspected cases and 32 confirmed infections, while neighboring Uganda has reported 2 confirmed cases. On to sports. In IPL cricket, Kolkata Knight Riders will take on Mumbai Indians at the iconic Eden Gardens in Kolkata. The match will begin at 7:30 p.m. Yesterday, Rajasthan Royals defeated Lucknow Super Giants by 7 wickets in a high-scoring match in Jaipur last night, keeping their playoff hopes alive. Rajasthan Royals overhauled the massive target of 221 runs with 5 balls to spare. Benchmark domestic equity indices were trading marginally lower in the afternoon session. The Sensex dropped 101 points to 75,100, while the Nifty dipped 24 points to 23,594 when reports last came in. And now, before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi to hold talks with his Italian counterpart Giorgia Meloni in Rome in a short while from now to boost economic cooperation. Prime Minister Modi and Giorgia Meloni outline roadmap for India-Italy strategic partnership, highlight several economic initiatives in a joint article. DRDO completes trials of drone-launched unmanned precision-guided missile. Defence Minister terms it a strategic milestone. Supreme Court rejects petition challenging centre's decision to undertake caste enumeration. Severe heatwave grips north and central India. Temperature breaches 44-degree mark at several places. And in IPL cricket, hosts Kolkata Knight Riders to take on Mumbai Indians at Eden Gardens. And with that, we end the midday news.
1: Akasavani, Vivith Bharati Kendram, Studio Samyam Rendikantala, Padhi Nimshalo, Marikonik Shenalo, Sikhi Sili.
2: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
3: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
2: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 2:15. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. నేను మీ రేడియో సఖి అనుపమ. మరి ఈరోజు ఎవరి గురించి మాట్లాడుకోబోతున్నాము ఆసక్తిగా అందరూ ఎదురుచూస్తున్నారు కదా. సరే ఒక విషయం చెప్పనా, ప్రతిరోజు మనలో చాలామంది రకరకాల రంగురంగుల పూలతో పూజలు చేస్తూ ఉంటాము. పూజ గదిలో అలంకరణ చూసి మనమే మురిసిపోతాం కూడా. మరి తెల్లారి తాజా పూలతో పూజ చేసే మనమే ఈ వాడిన పూలని తెల్లారితీసి పడేస్తాం. ఈ వాడిన పూలని ఏం చేస్తే బాగుంటుంది, ఇలాంటిది ఎప్పుడన్నా ఆలోచించారా? అదేంటి వాడిపోయిన పూలతో ఏం చేస్తాము, పడేస్తాము? కానీ ఇదే ప్రశ్న కాన్పూర్లో ఇద్దరు అమ్మాయిలు ఒకరినొకరు అడిగారు. ఈ పూలను బతికిద్దామన్నది వారి ప్రయత్నం. వాడిన పూలని బతికించడమా, అదెలా చెప్తాను కదా.

మరి ఇందాక నేను పరిచే వాక్యాల్లో అన్నాను కదా, పూజ చేసి వాడేసిన పూలని బతికించే ప్రయత్నం చేయడానికి ఇద్దరికి ఆలోచన వచ్చింది, కాన్పూర్కి చెందినవారు అని. ఇంతకీ ఎవరు వాళ్ళో తెలుసా? ఆకృతి, భవ్య, ఇద్దరమ్మాయిలు కాన్పూర్ వాసులే. ప్రతిరోజు కాన్పూర్లో రకరకాల దేవాలయాల్లో వాడి పడేసిన పూలు, కూరగాయల వ్యర్థాలతో నిండిపోతున్న సరస్సులను, నీటి చెలమలను, చెత్తబుట్టలను చూసి చలించిపోయారు ఈ ఇద్దరమ్మాయిలు. ఏం చేస్తే

పూలను తిరిగి వాడచ్చు అన్న దాని మీద చాలా పుస్తకాలు చదివారు. సామాజిక మాధ్యమాల్లో కూడా వెతికారు. తమ సొంత ఆలోచనలు జోడించి సో మచ్ బెటర్, SEW అని అంటారు కదా చాలామంది, అది సో మచ్ బెటర్ ఇని ఒక ఫ్యాషన్ లేబుల్ని తీసుకొచ్చారు. ఇంతకీ ఏం కుట్టాలి? ఎండిపోయిన పూలను కుడుతున్నారా వీళ్ళు? ఏం చేసి ఉంటారు ఆలోచించండి.

0: The Indian Navy invites online applications from unmarried male and female candidates for short service commission information technology entry. Last date for submission is 1st June 2026. For more details, visit www.joinindiannavy.gov.in. The Indian Navy, combat ready, cohesive, Atmanirbhar, safeguarding seas for a viksit Samriddh Bharat.
1: శక్తిశీలి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. నేను మీ రేడియో సఖి అనుపమ. మరి ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నాం కాన్పూర్ కి చెందిన ఆకృతి, భవ్య. వీరిద్దరూ వాడిపోయిన పూలని బతికించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పాను కదా. ఏం చేశారో తెలుసా? గుళ్లల్లో ఇళ్లల్లో వాడే కిలోల కొద్ది పూలను బట్టలకు సహజమైన డై అంటే రంగులు అద్దడకానికి వాడుతున్నారు. బంతి, గులాబీ, లావెండర్ పూలు, రకరకాల రంగులు చేతితో మెత్తటి రంగుల కలయిక చేసి బట్టలపైన అద్దకానికి వాడుతున్నారు. నమ్మశక్యం కావటం లేదు కదా, కానీ చేసి చూపిస్తున్నారు ఈ కాన్పూర్ అమ్మాయిలు ఆకృతి, భవ్య. ఈ రంగులకు అనుగుణంగానే డిజైన్స్ వేసి ఆ రంగులు అద్ది అందమైన సరికొత్త బట్టలు మార్కెట్లో అమ్మేస్తున్నారు. మరి కాస్త మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత.

0: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. పదవ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 కు సంప్రదించండి.
1: శక్తిశీలిలో మనం మాట్లాడుకుంటున్నాం కాన్పూర్కి చెందిన ఆకృతి భవ్యాలు. వీరిద్దరూ వాడిన పూల నుంచి రంగులు తీసి, సహజంగా వచ్చే రంగులు తీసి అద్దకానికి వాడుతున్నారని ఇందాక చెప్పాను కదా. ఇందులో అన్నిటికన్నా అందమైన విషయం ఏంటో తెలుసా? వ్యర్థం, వేస్ట్ని పనికొచ్చే రోజువారీ బట్టల్లో డిజైన్స్లా మార్చి ఆ పూలకు కొత్త జీవమిస్తున్న ఈ ఆలోచన అద్భుతమే కాదు, అందమైంది కూడా కదా. పూలతో తాజాగా ఉన్నప్పుడు అందరం ఏదో ప్రయత్నిస్తాం, కానీ వాటిని వాడి పడేశాక ఏం చేయొచ్చు? మహా అయితే కొంతమంది ఫ్రేమ్ చేస్తున్నారు ఈ మధ్య కాలంలో, మా పెళ్లి రోజు మేము వేసుకున్న దండలు అనో, లేదా మేము ఎంగేజ్మెంట్ రోజు వేసుకున్న దండల్ని మేము ఇలా ఫ్రేమ్ చేసుకున్నాము అని చెప్పి ఇలాంటివైతే విన్నాం. కానీ ఆ పూలలోంచి రంగుల్ని తీసి, అవి కూడా సహజ సిద్ధంగా ఉండేవి తీసి, బట్టలకి మళ్ళీ తిరిగి అది వాడడం అనేది ఎంత మంచి ఆలోచన కదా.

శక్తిశీలి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. మరి ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నాం కాన్పూర్లోని అమ్మాయిలు ఆకృతి భవ్యాలు ఎలా వాడేసిన పూలతోటి కొత్త రంగులు అద్దకం వర్క్ పని మొదలుపెట్టారు అని చెప్పి. అయితే ఈ సో మచ్ బెటర్ లేబుల్ని కాన్పూర్ వాసులు అంత సీరియస్గా తీసుకోలేదు. ఒక్కసారి వేసుకుంటే బాగానే ఉండొచ్చు, కొత్త బట్టలు కదా, దాని తర్వాత ఉతికి ఆరేస్తే మళ్లీ రంగులు ఉంటాయో పోతాయో అని సందేహాన్ని వ్యక్తం చేసేవారు. వ్యాపారం మొదట్లో అసలు ఎవరూ కనీసం వాళ్ల షాప్లోకి అడుగు కూడా పెట్టేవాళ్ళు కాదు. అప్పుడేం చేశారు ఆకృతి భవ్యాలు సరికొత్తగా ఆలోచించారు, కస్టమర్స్ కి తాము వేసుకున్న డ్రెస్సులు చూపించారు. ఎంత సహజంగా ఉన్న రంగుల్లో మెరిసిపోతున్న ఆ డ్రెస్లను చూశాక కాన్పూర్ వాసులందరికీ నమ్మకం కలిగి ఇప్పుడు క్షణం తీరిక లేకుండా ఈ ఇద్దరు అమ్మాయిలు మరికొందరిని కలుపుకొని

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

0: ట్యూన్ చేసుకోండి మీ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం లో.
1: బృందావనమది అందరిది గోవిందుడు అందరి వాడేలే.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 2:49. మరి కాన్పూర్లో ఒక సరికొత్త ప్రయోగం చేసిన ఆకృతి భవ్యాలు వాడి పడేసిన పూల నుంచి వ్యర్థాల నుంచి రంగులని తీసుకొస్తున్నారు. ఆ రంగుల్ని అద్దకంగా వాడుతున్నారు వస్త్రాలపైన. దీనికి తొలిసారిగా వారు చేసినప్పుడు ఎక్కువగా కాన్పూర్ వాసులు స్పందించలేదు. కానీ ఇప్పుడు దేశం మొత్తం మీద ఈ సో మచ్ బెటర్ లేబుల్ని చాలామంది ఆదరిస్తున్నారు. కెమికల్స్ లేని సహజ సిద్ధమైన రంగుల వాడకం, నీటి చెలమలు, సరస్సులు ఇవన్నీ కూడా ఈ వ్యర్థాలు లేకుండా అన్ని శుభ్రంగా ఉంటున్నాయి కాన్పూర్ నగరంలో. ఇదొక సరికొత్త ప్రయోగం. వ్యర్థాలను రకరకాలుగా మనందరం వాడడం చూశాము, విన్నాము. కానీ యువతని కూడా ఆకట్టుకునే విధంగా ఈ సరికొత్త ఆలోచన నిజంగా అభినందనీయం, అవునా?

వ్యర్థాలతో కెమికల్స్ లేకుండా సహజ సిద్ధమైన రంగులు వాడేసి అవి డ్రెస్సుల మీద డిజైన్స్గా కుట్టడం అనేది ఒక సరికొత్త ఆలోచన, అవునా? మరి మీలో కూడా ఎందరో నైపుణ్యమున్న కళాకారులున్నారు. ఈ దిశగా మీరు కూడా ప్రయత్నించండి. మనమున్న ఊళ్ళల్లో ఎన్నో దేవాలయాలున్నాయి. వీలైతే ఆ పూలను ఇలా రంగులుగా మారుద్దాం, లేకపోతే కనీసం కంపోస్ట్గా మార్చేసి మొక్కలకు వేద్దాం ఎరువులుగా. ఏమంటారు?

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట మంత్రివర్గ సమాపేశం ఈ నెల 23వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరగనుంది. తొలుత ఈ నెల 21న నిర్వహించనున్నట్టు ప్రభుత్వం జీవో విడుదల చేసినా అదే రోజు సరస్వతి అంత్య పుష్కరాలు ప్రారంభం కానున్నందున 23వ తేదీకి మంత్రిమండలి సమాపేశాన్ని మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ యూసుఫ్గూడలోని ఇండోర్ స్టేడియంలో ఈరోజు తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఇంట్రామ్యూరల్ పోటీలు విజయవంతంగా నిర్వహించారు. బ్యాడ్మింటన్, బాస్కెట్బాల్, బాక్సింగ్, కరాటే, రోలర్ స్కేటింగ్, రెజ్లింగ్ ఇలా మొత్తం 6 క్రీడా విభాగాల్లో శిక్షణార్థులు పాల్గొన్నారు. దేశీయ రక్షణ రంగంలో మరో చారిత్రాత్మక ముందడుగు పడింది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ మానవరహిత విమానాల వాహకం ద్వారా ప్రయోగించే అత్యాధునిక క్షిపణి వ్యవస్థ అభివృద్దిని విజయవంతంగా పూర్తి చేసింది. ఈ క్షిపణిని గాలి నుండి నేలమీది లక్ష్యాలపైకి, అలాగే గాలి నుండి గాలిలోని లక్ష్యాలపైకి రెండు విధాలుగానూ ప్రయోగించవచ్చు. ఈ క్షిపణి సంపూర్ణంగా భారతీయ రక్షణ పరిశ్రమలో తయారైంది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ విజయాన్ని ఆత్మనిర్బర్ భారత్ దిశలో సాధించిన వ్యూహాత్మక మైలురాయిగా అభివర్ణించారు. హైదరాబాద్ మెట్రో 2వ దశ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బంది లేదని, కేంద్ర రాష్ట ప్రభుత్వాలు 50:50 ఖర్చు చేసే ప్రాతిపదికన కేంద్రం ముందుకెళ్లేందుకు సిద్దంగా ఉందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. జనగణనలో కుల గణన మినహాయించేలా ఆదేశాలివ్వాలన్న పిల్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఏజెన్సీలు కుల గణన సమాచారాన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఉందని సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. పిల్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం పిటిషన్ను కొట్టివేస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. తెలంగాణ ప్రభుత్వం జీహెచ్ఎంసీకి చెందిన 9 కొత్త పౌర సేవలను మీసేవ వాట్సాప్ చాట్బాట్ ద్వారా అందుబాటులోకి తెచ్చింది. ప్రజలకు డిజిటల్ సేవలను మరింత సులభతరం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరగబోయే మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ ముంబై ఇండియన్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AERNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 5:04 దాటి 21 సెకండ్లు. ఛాయ్తో హాయ్ కబుర్లు వింటారు, నేను మీ విశాలి. అసలు ప్రతిరోజు మనలో చాలా మంది ఉదయాన్నే దాదాపు ఒకే విధంగా ప్రారంభిస్తారు. కొంతమంది వామ్ లెమన్ వాటర్లో హనీ కలుపుతారు, మన కొంతమంది హనీని డ్రిజిల్ చేస్తారు, బనానా స్మూతీస్లో వాడతారు. కానీ ఎప్పుడైనా అసలు ఆలోచించారా, అసలు మనకి హనీ ఎక్కడ నుంచి వస్తోంది అని? తేనెటీగలు అనగానే మనకు అవి తయారు చేసే తేనె గురించే గుర్తొస్తుంది. కానీ అవి తేనెను తయారు చేయటం వెనుక ఎంత గొప్ప ప్రక్రియ, అంకుటిత దీక్షతో కూడిన ప్రయాస శ్రమ ఉంటుందో బహుశా మనలో చాలా మందికి తెలీదు. చిన్నగా ఉండే తేనెటీగలు మనిషి మనుగడకు, ఈ విశాలమైన భూమికి, అత్యంత అవసరమైన జీవ వైవిధ్యానికి ఎంత గొప్పగా తోడ్పడతాయో మనకి అసలు తెలియదు అనమాట. ఎందుకంటే ఈరోజు ఈ తేనెటీగల గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, May 20th వరల్డ్ బీ డే. మనిషి మనుగడ ఒక తేనెటీగ మనుగడతో ఎంత డీప్గా కనెక్ట్ అయి ఉందో గుర్తు చేసే రోజు ఈ రోజు అనమాట. దీని గురించిన విశేషాలను ఇంకా మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: జీన్స్ చిత్రానికి గాను జీన్స్ శ్రీనివాస్ గోపికా పూర్ణిమ పాడిన పాట విన్నారు. భాస్కర్ భట్ల సాహిత్యానికి దేవ్ శ్రీప్రసాద్ సంగీతం.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
3: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
4: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
3: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. నేను మీ విశాలి. బీడే గురించి మాట్లాడుకుంటున్నాం కదా, ఒక్కసారి ఆలోచించండి. మనము తినే ఫ్రూట్స్, వండే వెజిటేబుల్స్, నట్స్, సీడ్స్, ఇంకా ఫ్లవరింగ్ ప్లాంట్స్, వీటిలో చాలా తేనెటీగలు పువ్వు నుండి పువ్వుకు పుప్పొడిని తీసుకెళ్తాయి, కాబట్టి ఎగ్జిస్ట్ అవుతున్నాయి. బీ కేవలం హనీ మేకర్స్ కాదు, అవి ఫుడ్ ప్రొటెక్టర్స్, దేశానికి సైలెంట్ ఫార్మర్స్. అందుకే వరల్డ్ బీ డే జరుపుకుంటున్నాం అన్నమాట. తేనెటీగలు పువ్వుల నుండి మకరందాన్ని సేకరించి ఆ మకరందాన్ని ఒక ప్రత్యేకమైన తేనె కడుపులో తాత్కాలికంగా నిల్వ చేసుకుంటాయట. తర్వాత అవి తేనె పట్టుకు తిరిగి వస్తాయి. ఆ తేనె న్యాచురల్ ఎంజైమ్స్ ద్వారా అది నెమ్మదిగా రూపాంతరం చెందుతుంది. తేనెటీగలు నిరంతరం తమ రెక్కలను ఊపుతూ అందులో ఉన్న తేమను తొలగించి అది థిక్గా మారుస్తాయి. చివరకు మనం రోజూ వాడే హనీ తయారవుతుంది. ఆధునిక తేనెటీగల మార్గదర్శకుడు స్లోవేనియాకు చెందిన ఆంటోన్ జెన్సా జన్మదినం ఈరోజు అనమాట. అందుకే యునైటెడ్ నేషన్స్ దీనిని అఫీషియల్గా 2017లో డిక్లేర్ చేసింది. అంటే ఆయన పుట్టినరోజుని పురస్కరించుకొని దీనిని డిక్లేర్ చేయటం జరిగింది. 2018 నుండి దీనిని సెలబ్రేట్ చేస్తోందన్నమాట. ఇది బీ డే గురించిన ఇంట్రెస్టింగ్ విషయం. ఇంకా ఎన్నో కబుర్లు ఉన్నాయి, మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

హాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. నేను మీ విశాలి. కొన్నిసార్లు నిజంగా మన మైండ్ని మనమే హ్యాక్ చేస్తున్నాం అని అనిపిస్తుంది. అవునా? అదేంటి విశాలి, మన మైండ్ని మనమే ఎందుకు హ్యాక్ చేస్తాం అంటారా? అయితే ఇది విన్నాక అది నిజమో కాదో మీరే చెప్పండి. అందరూ కాకపోవచ్చు, కొందరు పొద్దున లేచిన దగ్గర నుండి ఫోన్ చూడటం, ఫోన్లో మాట్లాడటం, ఫోన్తోనే మన జీవితం అన్నట్టుగా బాగా అలవాటు చేసేసాం. దాంతో అన్ని పనులు కూడా లేట్ లేట్ లేట్ అయిపోతున్నాయి. మార్నింగ్ వాకింగ్, జిమ్, యోగా ఇలాంటి

అన్నీ కూడా తర్వాత చేద్దాం అని పక్కకు నెట్టేస్తుంటాం. దానితో రోజు మొత్తం అన్ని పనులు ఆలస్యం. కానీ మనమేం చెప్తాం? ఏం చెప్తాం చెప్పండి. అబ్బా, ఈరోజు ఎంత పని చేసేసానో, చాలా పని ఒత్తిడి, అలసిపోయాం అంటుంటాం. అవునా కాదా? ఎందుకు నవ్వుకుంటున్నారు? నిజమే కదా, అలాగే చెప్తాం కదా. మనలో చాలామంది చెప్పే తీపి అబద్ధం అన్నమాట ఇది. చాలామంది ఇలానే చెప్తూ ఉంటారు, కానీ నిజానికి మన మైండ్ని మనమే హ్యాక్ చేసి టైంకి పని చేయకుండా దానికి అబ్బా చేద్దాంలే అనే బద్ధకాన్ని అలవాటు చేసాం. ఇప్పుడు చెప్పండి, ఇది నిజమా కాదా? 100% ఇది నిజం అని ఒప్పుకునే తీరాలి కదూ. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలను ఇంకా మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का देश के सभी एग्जाम वॉरियर्स के लिए विशेष संदेश।
1: अपने से ऊपर का जो स्टूडेंट है, हमसे ज्यादा होशियार है, उसको कहो मैं 5-10 मिनट मेरे साथ बैठो, मुझे बताओ मैं ये सोच रहा हूँ ठीक है क्या, तुम करेक्ट करो।
0: परीक्षा से जुड़े किसी भी प्रश्न या समस्या के समाधान हेतु NCPCR द्वारा आयोजित लाइव स्ट्रीमिंग सेशन में विशेषज्ञों से सीधे बातचीत करें, जो कि 23 अप्रैल से 23 मई तक चलेंगे। अधिक जानकारी के लिए www.ncpcr.gov.in पर लॉगिन करें।
2: చాయ్ తో హాయ్ కబుర్లు వింటున్నారు, నేను మీ విశాలి. అలుగుతున్నారబ్బా, అలకనా? ఎందుకు విశాలి అంటారా చెప్తా. కొంతమంది వాళ్ళ యూట్యూబ్ వీడియోలు చూసి చాలా బాగా చేశారనో లేక బాగుందనో ఇలా ఏదో ఒకటి చెప్తాం కదా, అయినా కూడా అవునా ఓకే థ్యాంక్ యూ అని అలుగుతారు. ఎందుకు అలా అలిగావు అన్నామనుకోండి, నువ్వు నాకు కామెంట్ చేయలేదు, లైక్ చేయలేదు అని అంటుంటారు. మరి కొంతమంది ఉంటారు, అమ్మ బాబోయ్ పక్కనే ఉన్నాం కదా అనేసి బర్త్డే విషెస్ చెప్పామనుకోండి, సింపుల్గా ఒక నవ్వు నవ్వి బొంగమూతి పెడతారు. ఏమైంది అంటే నువ్వు నాకు స్టేటస్లో కేక్ పెట్టి

విష్ చేయలేదు, ఇన్స్టాలో పోస్ట్ చేయలేదు అంటారు. అదేంటి, నువ్వు నా పక్కనే ఉన్నావు కదా, నీకు ఎదురుగా ఉని చెప్పాను కదా అంటే కుదరదట. నేటి యుగంలో సోషల్ మీడియా మనల్ని ఎంత మార్చేసిందో కదా. మనుషులు ప్రేమలు ఆప్యాయతలు కంటే కూడా సోషల్ మీడియాలో వైరల్ అవ్వటానికే ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. మీలో కూడా ఇలాంటి వారు ఉన్నారా? అసలు ఇలాంటి వారు మీకు కూడా తగిలారా? తగిలే ఉంటారనుకోండి, ఒక్కోసారి ఇలాంటి వాళ్ళని చూస్తే నవ్వు వస్తుంది, బాధ అనిపిస్తుంది. రైట్, మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలను ఇంకా మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. నేను మీ విశాలి. నిజంగా ఒక ప్రాబ్లమ్ని మైండ్తో ఆలోచిస్తే అమ్మ బాబోయ్ చాలా పెద్ద సమస్య వచ్చింది అనిపిస్తుంది. అదే ప్రాబ్లమ్ని పేపర్ పైన రాసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి చూస్తే సొల్యూషన్ కూడా మన దగ్గరే ఉంటుంది. ఇది నిజంగా నాకు జరిగిన సంఘటన. అప్పుడు అనిపించింది మీతో దీన్ని షేర్ చేసుకోవాలని. మీరు కూడా దీనిని ట్రై చేయండి. అదే ప్రాబ్లం చాలా చిన్నగా కనిపిస్తుంది నిజంగానే. పైగా ఇంతేనా, ఇది ఇలా చేస్తే

బాగుండు అని మనకే దాని సొల్యూషన్ కనిపిస్తుంది. చూడగా చూడగా ఆలోచిస్తే అది అసలు సమస్య కాదు అని కూడా కొన్నిసార్లు అనిపిస్తుంది. ఏమంటారు? ట్రై చేయండి. చిన్న చిన్న విషయాలకు పెద్దగా బాధపడటం తగ్గించేయండి. రైట్, మరి ఇలాంటి విషయాలను ఇంకా మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్రం నుండి హేమచంద్ర పాడిన పాట విన్నారు. సంగీతం మణిశర్మ, రాసినవారు భాస్కర్ భట్ల.
1: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలు

లో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డ్ తో నిర్వహిస్తోంది. పదవ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230కు సంప్రదించండి.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. నేను మీ విశాలి. ఎగ్జామ్స్ అయిపోయాయి, టెన్త్ పాస్ అయిపోయి మంచి ర్యాంక్ వస్తే చాలు టెన్త్ లైఫ్ టర్నింగ్ పాయింట్ అనేస్తారు. ఆ తర్వాత రిజల్ట్ వచ్చాక నెక్స్ట్ ఏంటి, ఏ గ్రూప్ తీసుకుంటున్నావు, ఏ కాలేజీలో జాయిన్ అవుతావు, ఇంటర్ చాలా ఇంపార్టెంట్, ఇప్పుడు తీసుకునే గ్రూప్ని బట్టే కెరీర్ ఆధారపడి ఉంటుంది అంటారు. సరే, అది అయిపోయాక మళ్ళీ మొదలు, నెక్స్ట్ ఏంటి, డిగ్రీ, బీటెక్, ఇలా ఏదో ఒకటి, అది కూడా లైఫ్లో చాలా ఇంపార్టెంట్, జాబ్ కోసం ఎనీ డిగ్రీ అంటారు, లైఫ్ సెట్ అయిపోతుంది అని కూడా అంటుంటారు. తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు, చుట్టాలు అందరూ ఇలా చెప్పేస్తుంటారు. ఆ తర్వాత జాబ్. ఇలా అసలు మీరు చెప్పండి, మీ ఇంట్లో కూడా ఇలా అనేవాళ్ళు ఉన్నారా? ఖచ్చితంగా ఉండే ఉంటారు కదా. లైఫ్ అసలు ఎప్పుడు సెట్ అవుతుందంటారు? ఏమోనబ్బా, నాకైతే ఎప్పటికప్పుడు, వయసు పెరిగిపోతుంది, రోజులు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు మారిపోతున్నాయి, కానీ ఏ వయసులో బాధ్యత ఆ వయసులో ఉంటూనే ఉంది. ఇంతేనేమో జీవితం. అందుకే ఆలోచించి దిగులు పడకుండా మనకు కావాల్సిన దానిని మనం చూస్ చేసుకొని గొప్పగా గోల్ని రీచ్ అవ్వాలి. అలా ఉండాలంటే మన మైండ్ ఫ్రెష్గా ఉండాలి. మన మైండ్ ఫ్రెష్గా ఉండాలంటే ఈ వండర్ఫుల్ ట్రాక్ని వినాలి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

నువ్వు నేను ప్రేమ చిత్రాన్ని గాను శ్రేయ ఘోషల్ నరేష్ అయ్యర్ పాడిన పాట విన్నారు. రాసిన వారు వెన్నెలకంటి వేటూరి, సంగీతం ఏఆర్ రెహమాన్. ఇది ఈనాటి ఛాయ్తో హాయ్ కబుర్లు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 5:50 కావస్తుంది. మరికొద్దిసేపట్లో ఉర్దూలో వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 6:05 దాటి 40 సెకన్లు.
1: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 కు సంప్రదించండి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 6:10 కావస్తోంది. మరికొద్దిసేపట్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. తెలంగాణలో విద్యారంగంలో పెట్టుబడులు పెట్టేవారికి ఎఫ్ఆర్బిఎం నుంచి మినహాయింపు ఇవ్వాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ను ఈరోజు రాష్ట ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కోరారు. సరస్వతి అంత్య పుష్కరాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వెల్లడించారు. రాష్టంలో బీఆర్ఎస్ కుటుంబ పాలన లేకుండా చేసింది తామే అని, అందుకే తమపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. జనగణనలో కుల గణన మినహాయించేలా ఆదేశాలివ్వాలన్న పిల్ను సుప్రీంకోర్టు ఈరోజు కొట్టివేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈరోజు సమావేశమయ్యారు. రాష్ట్రానికి ఆర్థిక సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. విద్యారంగంలో భారీ పెట్టుబడులతో పాటు మూలధన వ్యయాలకు అదనపు ఆర్థిక సహాయం కోరారు. శాస్కీ పథకం కింద 5,000 కోట్ల రూపాయల ప్రత్యేక సహాయం, విద్యారంగంలో పెట్టుబడులకు ఎఫ్ఆర్బిఎం మినహాయింపు ఇవ్వాలని భట్టి విక్రమార్క కేంద్ర మంత్రిని కోరారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి ఇప్పటికే 4,208 కోట్ల రూపాయలు మంజూరైన విషయాన్ని ప్రస్తావిస్తూ రాష్ట్రంలో కొనసాగుతున్న అభివృద్ది కార్యక్రమాలు, సంక్షేమ పథకాలకు మరింత ఆర్థిక మద్దతు అవసరమన్నారు. సరస్వతి అంత్య పుష్కరాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వెల్లడించారు. ఈ పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకున్నామని వివరించారు. ఈరోజు వరంగల్లో పలు అభివృద్ది కార్యక్రమాలతో పాటు కంచి పీఠాధిపతి విజయేంద్ర స్వామితో కలిసి భద్రకాళి అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి,
1: అంత్య పుష్కరాలు 21 నుంచి వచ్చే నెల 1 వరకు కూడా నిర్వహించబడతా ఉన్నాయి. దీనికి గాను ప్రభుత్వం నుండి 30 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. అక్కడ పనులన్నీ కూడా పూర్తి చేసి అన్ని సౌకర్యాలు కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయడం జరిగింది.
0: రానున్న రోజుల్లో మహతల్ ప్రాంతం తెలంగాణ కోనసీమగా మారనుందని పశు సంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. నారాయణపేట జిల్లా ఉట్కూరులో కొనసాగుతున్న మహతల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి,
2: 5,000 కోట్లతో నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకానికి శాంక్షన్ ఇవ్వడం ఒకటే కాకుండా పనులు కూడా శరవేగంగా నడుస్తూ లేకుండా వచ్చే సంవత్సరం ఆఖరి నాటికి పనులకు ఒక దిశ ఏర్పడుతుందని నమ్మకం విశ్వాసం నాకుంది. తాగునీరు ఇచ్చేటువంటి ఈ ప్రాజెక్టు ఈ ప్రాంతాన్ని దిశ మారుస్తుంది.
0: బీజేపీలో ప్రతి ఒక్కరూ సుశిక్షితులైన కార్యకర్తలేనని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. కమిట్మెంట్తో పనిచేయడం బీజేపీ కార్యకర్తలకే సాధ్యమన్నారు. తాను ఎలాంటివాడినో కార్యకర్తలకు తెలుసన్నారు. ఈరోజు హైదరాబాద్లో బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ, ఇటీవల వచ్చిన ఆరోపణల నేపథ్యంలో చట్టంపై గౌరవంతోనే విచారణకు సహకరించాలన్న ఉద్దేశంతోనే తన కుమారుడిని తాను పోలీసులకు అప్పగించానన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ కుటుంబ పాలన లేకుండా చేసింది తామే అని, అందుకే తమపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట మంత్రివర్గ సమావేశం ఈ నెల 23వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరగనుంది.

0: ఉంది. తొలుత ఈ నెల 21న నిర్వహించనున్నట్టు ప్రభుత్వం జీవో విడుదల చేసినప్పటికీ అదే రోజు సరస్వతి అంత్య పుష్కరాలు ప్రారంభం కానున్నందున 23వ తేదీకి మంత్రిమండలి సమాపేశాన్ని మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ సమాపేశంలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. జనగణనలో కుల గణన మినహాయించేలా ఆదేశాలు ఇవ్వాలన్న బిల్లును సుప్రీంకోర్టు కొట్టేసింది. ఏజెన్సీలు కుల గణన సమాచారాన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఉందని సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. బిల్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం పిటిషన్ను కొట్టివేస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. జనగణన కుల ప్రాతిపదికన ఉండాలా వద్దా అనేది విధానపరమైన నిర్ణయమని, వెనుకబడిన తరగతుల జనాభా ఎంత ఉందో ప్రభుత్వం తెలుసుకోవాలి కదా అని ప్రశ్నించింది. అంగన్వాడీ కేంద్రాలకు వేసవి సెలవులు ఇచ్చినందున లబ్దిదారులు వారికి అవసరమైన సరుకులు తీసుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి లక్ష్మీరాజం చెప్పారు. ఆకాశవాణితో ఆయన మాట్లాడుతూ,
1: ఈ కాలంలో లబ్ధిదారులకు రేషన్ ను ఇంటికి పంపించడం జరుగుతుంది. సో దీన్ని డ్రై రేషన్ అని పిలవడం జరుగుతుంది. జిల్లాలో ఉన్నటువంటి ప్రతి లబ్ధిదారులు అంగన్వాడీ కేంద్రానికి వెళ్లి వారికి అవసరమైనటువంటి సరుకులు తీసుకొచ్చుకోవాలి. అలాగే ఎండాకాలంలో బయట తిరగకుండా, వడదెబ్బ తగలకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి.
0: తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్లకు జారీ చేయనున్న కొత్త హెల్త్ కార్డులకు సంబంధించి ఇప్పుడు కొనసాగుతున్న వివరాలనే పరిగణలోనికి తీసుకోవాలని ప్రభుత్వ పింఛన్దారుల కార్యాచరణ సమితి చైర్మన్ లక్ష్మయ్య, సెక్రటరీ జనరల్ తులసి సత్యనారాయణ కోరారు. ఈ పథకం ఇప్పటికే కొనసాగుతున్నందున ప్రభుత్వం వద్ద ఉన్న వివరాలనే అప్డేట్ చేయడం వల్ల వ్యయ ప్రయాసలు తగ్గుతాయని అభిప్రాయపడ్డారు. పెన్షనర్ల వయోభారం కారణంగా కొత్తగా వివరాలిచ్చేందుకు అధికారుల చుట్టూ తిరగడం ఇబ్బందని అన్నారు. జగిత్యాల జిల్లాలో గురుకుల పాఠశాలలు, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్లకు శాశ్వత భవనాలు నిర్మించి తగిన భూములు కేటాయించాలని బీఆర్ఎస్ రాష్ట ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సహకార విద్యుత్ సరఫరా సంఘం పంపిణీ బాధ్యతలను ఎన్పీడీసీఎల్ సర్కిల్గా అప్పగిస్తూ రాష్ట విద్యుత్ నియంత్రణ మండలి తుది ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్ 1 నుంచి జరిగిన తాత్కాలిక విలీనంపై వచ్చిన 1211 అభ్యంతరాలను పరిశీలించిన ఈఆర్సీ 42 పేజీల నివేదికతో ఈ వివరణ ఇచ్చింది. అయితే సెస్ పాలకవర్గం న్యాయస్థానంలో వేసిన కేసు ఇంకా కొనసాగుతోంది. ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించి అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించేలా అధికారులు, రాజకీయ పార్టీలు సమన్వయంతో పనిచేయాలని పెదపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. ఈరోజు రాజకీయ పార్టీల ప్రతినిధులు, సంబంధిత అధికారులతో నిర్వహించిన ఎస్ఐఆర్ సమీక్ష సమావేశంలో కలెక్టర్ పలు అంశాలను వెల్లడించారు. ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తుందని భువనగిరి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. జనగామలో అమృత్ పథకంలో భాగంగా మురికి కాలువ పనులకు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రారంభోత్సవం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో కొండపైన దుకాణాల వర్తక సంఘాన్ని రద్దు చేసి టెండర్ల ద్వారా దుకాణాలు కేటాయించాలని డిమాండ్ చేస్తూ యాదాద్రి పరిరక్షణ కమిటీ సభ్యులు నిరసన చేపట్టారు. మన గుడి మన వ్యాపారం పేరిట కొండపై కొబ్బరికాయలు అమ్ముతూ ఆందోళన నిర్వహించారు. కరీంనగర్లో శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణలో భాగంగా నగర పోలీస్ కమిషనర్ గౌజాలం ఆధ్వర్యంలో పోలీసులు పలు బంగారు ఆభరణాల షోరూంలు, లాడ్జీల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. జ్యువెలరీ దుకాణాల్లో ఖచ్చితంగా అర్హత గల భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలని సిపి సూచించారు. రైతుల విషయంలో ఎలాంటి రాజకీయ భేదాలు లేకుండా పార్టీలకు అతీతంగా పనిచేస్తున్నామని ప్రభుత్వ విప్ పెద్దపల్లి శాసనసభ్యుడు విజయ రమణారావు తెలియజేశారు. రైతులకు సంబంధించిన కొనుగోళ్లు పారదర్శకంగా జరుగుతున్నాయని అన్నారు. 99 రోజుల ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిక, పర్యాటక వారోత్సవాల వేడుకల్లో భాగంగా జాకారం గ్రామంలో నిర్వహించిన హెరిటేజ్ వాక్ను ములుగు జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు జెండా ఊపి ప్రారంభించారు.

0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక యువజన వారోత్సవాల్లో భాగంగా జనగామ జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు మూడవ రోజు యువ నాయకత్వ సదస్సు నిర్వహించారు. పెయింటింగ్, సాంస్కృతిక కార్యక్రమాలను మినీ స్టేడియం ధర్మకంచలో నిర్వహించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. తెలంగాణలో విద్యారంగంలో పెట్టుబడులు పెట్టేవారికి ఎఫ్ఆర్బిఎం నుంచి మినహాయింపివ్వాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ను ఈరోజు రాష్ట ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కోరారు. సరస్వతి అంత్య పుష్కరాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 6:20 దాటి 23 సెకండ్లు.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 కు సంప్రదించండి.
2: ఇప్పుడు విందాం కొత్త ప్రేమ లేఖలు.
3: ఆకాశవాణి కొత్త ప్రేమలేఖలు. రచన శ్రీమతి ఐనంపూడి శ్రీలక్ష్మి. పఠనం శ్రీ చావలి దేవదాస్.
4: చావుని ప్రేమించగలిగిన వాళ్ళం జీవితాన్ని ప్రేమించలేమా? నవ్వుని పువ్వుని బ్రతుకుని గువ్వని గుట్టని అమ్మా నాన్నని ప్రేమించలేకపోతే మనలో ఏదో లోపం ఉన్నట్టే. జీవంతో ఉన్న జీవితం కావాలి. పదుగురితో కలిసి బ్రతికే నిండుతనం కావాలి. పదుగురికి సాయం చేసే నిజమైన బ్రతుకు రావాలి. మన మరణం 10 మంది గుర్తుపెట్టుకునేలా, మన జననం 10గురికి మేలు కలిగించేలా జీవించాలి. అందుకే ముందుగా మనం జీవితాన్ని ప్రేమించాలి. నిరంతరం జీవితానికి ప్రేమలేఖ రాస్తూనే ఉండాలి.

నా ప్రియమైన జీవితమా, నీకు ఉత్తరం రాయడమంటే ఎందుకింత ఎగ్జైటింగ్గా ఉంది? ఏదో తెలియని ఉత్తేజం, ఉత్సాహం మనసంతా కమ్ముకుంది. అయినా నీకు ప్రేమలేఖ రాయడమంటే నాకు నేను రాసుకున్నట్టే కదా. నా అస్తిత్వం నువ్వు, నా ఉనికివి నువ్వు, నా జవసత్వాలు నువ్వే. నిన్ను నేను ప్రేమించలేకపోతే ఇక జీవితంలో ఎప్పుడూ ఎవరినీ ప్రేమించలేను. ప్రేమించే అర్హత కూడా ఉంటుంది అనుకోను. అంతేకాదు, ఒక జీవితకాలాన్ని పోగొట్టుకున్న మూర్ఖుడిని కూడా అవుతాను. నిన్ను పట్టుకోవాలని, పరమార్థాన్ని తెలుసుకోవాలని యోగులు ధ్యానం చేశారు, భోగులు రసస్వాదన చేశారు, భోగులు యోగులయ్యారు, మొగులు సంసార సాగరంలో ఈదారు. అయినా నీ ఆది అంతగా తెలుసుకోలేకపోయారు. పుట్టడం గిట్టడం అందరికీ ఒకటే, కాని మధ్యలో ఉన్నది జీవితమే. నడిచే ఈ బ్రతుక్కి వైవిధ్యంగా ఉంటుంది మనిషికి మనిషికి జీవితం. అయినా జీవితమా, శరీర మాధ్యం కలుధర్మ సాధనం అన్నారు కుమార సంభవంలో కాళిదాసు. లోకంలో ఏ కార్యసాధనకైనా శరీరం కావాలి.

అవ్వాలి. ఎందరు గమనిస్తారు ఇది? ఈ విషయాన్ని చెప్పు. నిమిషానికి లక్షల మంది పుడుతున్నారు, లక్షల మంది మరణిస్తున్నారు. ప్రపంచ జనాభా క్షణక్షణానికి మారుతూనే ఉంది. ఇప్పటి జనాభా దాదాపు 800 కోట్లు. ఇంతమంది కలగంటుంది నీ గురించే కదా. ప్రశాంతంగా ఉండాలని, తలెత్తుకునేలా మిగలాలని, చరిత్రలో తమ పేరున ఒక పేజీ కూడా ఉండాలని ఆశపడ్డం సహజమేగా. మరి ఎందరూ ఆ ఆశని వాస్తవికంగా చేసుకుంటున్నారు చెప్పు. ఈ మధ్య ఓ పెద్ద మనిషి చెప్పాడు ఏమనంటే, ప్రతి మనిషి శరీర విలువ దాదాపుగా 1.25 కోట్ల పైచిలికేనని. అత్యద్భుత చిత్రం మనిషి శరీరం. మనిషి శరీరంలోని కొవ్వుతో 7 సబ్బులు చేయవచ్చట, ఇక కార్బన్తో 9,000 పెన్సిళ్లు చేయొచ్చట, ఇనుముతో అయితే 2 అంగుళాల మేకుల్ని, గంధకంతో 2,000 అగ్గిపుల్లల్ని కూడా తయారు చేయవచ్చట. ఒకే ఒక రక్తపు చుక్కలో 50 లక్షల ఎర్ర కణాలు, 8,000 తెల్ల రక్త కణాలు ఉన్నాయట. నిజమేనా? మనిషి శరీరంలో వ్యాపించి ఉన్న సూక్ష్మ రక్తనాళాలు మొత్తం కూడా 60,000 మైళ్ల పొడవు ఉంటుంది అని చెప్తూ ఉంటారు. రక్తం గంటకు 7 మైళ్ల వేగంతో ప్రవహిస్తుంది అని కూడా అంటారు. 4,000 గ్యాలన్ల రక్తాన్ని గుండె దేహానికి అందిస్తూ ఉంటుంది. ఇక మూత్రాన్ని వడకట్టే సూక్ష్మ నాళికలు 10 లక్షల వరకు ఉంటాయట. మరి పొట్టలో జీవరసాన్ని స్రవించే చిన్న గ్రంథులు 3.5 కోట్లు ఉంటాయని తెలియచేస్తూ ఉన్నారు శాస్త్రవేత్తలు. ఎంత గొప్ప విషయం కదా. అవయవాల మధ్య ఎంత చక్కని అవగాహన. ఎవరో ఆపరేట్ చేస్తున్నట్టుగా గతి తప్పకుండా 100 సంవత్సరాలు మనిషి నడుస్తున్నాడు అంటే ఎంత గొప్పవరమో కదా. ఈ మధ్య మా పక్కింట్లో చిన్న గొడవ జరిగితే చూద్దామని వెళ్లాను. తల్లిదండ్రుల్ని ఆ కొడుకు నిలదీస్తున్నాడు, నాకేమిచ్చారు మీరు అని. నాకు నిజంగా చాలా కోపం వచ్చింది. ఉన్నదాని విలువ తెలుసుకోలేరు, లేనిదానికోసం నిరంతరం పోకలాడుతూ ఆ వెతుకులాటలో ఆనందించాల్సిన జీవిత అద్భుతాలను పోగొట్టుకుంటూ ఉంటారు చాలామంది. ఒక్క నిమిషం అలా ఒక ఆసుపత్రికి వెళ్లి చూడమను. కిడ్నీ ఫెయిల్ అయిన పేషెంట్సు డయాలసిస్తో ఎంతగా అవస్థలు పడుతున్నారో, హార్ట్ ప్రాబ్లం ఉన్న చిన్నారులు ఎంత ఆశగా ఎదురు చూస్తున్నారో, మరో ఆశావహ వార్త కోసం ఎంతమంది అరులు చాసి అలా ఎదురు చూస్తున్నారో చూస్తేనే తెలుస్తుంది. లివర్ చితికిన మద్యపాన ప్రియులు ఎంతగా పశ్చాత్తాపడుతున్నారో, కంటి చూపు లేని మనుషులు కారు చీకటి దారుల్లో పడే అవస్థలు ఎన్నని చెప్పాలి. సకలాంగులుగా పుట్టడమే ఓ పెద్ద ఆస్తి, ఆరోగ్యంగా ఈ భూమి మీద నడవడమే ఓ పెద్ద వరం అని ఎంతమందికి తెలుస్తుంది. నువ్వు అర్థమయ్యేలా మళ్లీ మళ్లీ చెప్పమన్నావా బంగారు జీవితమా? నేను నిన్ను నిరంతరం ప్రేమిస్తూనే ఉన్నాను. ప్రతిరోజు లేచి అమ్మకి నాన్నకి ముందుగా మనసులో ధన్యవాదాలు తెలియచేసుకుంటాను. ఆ తర్వాత నీకు ఐ లవ్ యూ చెప్తాను. ఈ ప్రాణం ఇచ్చింది ఒకరైతే ఆ ప్రాణాన్ని, ప్రాణం విలువను తెలియచేస్తూ దాన్ని సార్థకం చేసుకోవడానికి ఎలా నడవడి ఉండాలో తెలియచెప్పేది నువ్వేగా. అందుకే నా అస్తిత్వమైన నిన్ను ఎప్పుడూ నేను ప్రాణపదంగా చూసుకుంటూనే ఉంటాను, నిరంతరం ప్రేమిస్తూనే ఉంటాను. ప్రతిరోజు పేపర్ చూస్తాను, టీవీని గమనిస్తాను. ఒక్కరోజైనా బలవన్మరణం లేని మంచి రోజు వస్తుందా అని. పరీక్షలో ఫెయిల్ అయితే చావాలా? ప్రియురాలు ఫోన్ లిఫ్ట్ చేయకపోతే బిల్డింగ్ పైనుంచి దూకాలా? ఎంత ఘోరం. ఉద్యోగం పోతే, వ్యాపారంలో నష్టం వస్తే, ఆరోగ్యం బాగాలేకపోతే, నాన్న తిడితేనో చచ్చిపోతున్నారంటే వీళ్లంతా నిన్ను ప్రేమించట్లేదు అనేగా దాని అర్థం. బ్రతుకును ప్రేమించిన వారెవరూ చావును కోరుకోరు. అమ్మా నాన్నల్ని గుర్తుంచుకునే వాళ్లందరూ కూడా చావు చెయ్యి పట్టుకోరు. అయినా జీవితమా, నా సందేహాన్ని తీర్చవా? బ్రతికిచ్చింది ప్రకృతి, ప్రాణం పోసింది అమ్మా నాన్న. మరి జీవితాన్ని అర్ధాంతరంగా ముగించడానికి వీళ్లకెవరు పర్మిషన్ ఇచ్చారు? ఆ ప్రాణం పుట్టించిన వారికే కదా సర్వహక్కులు చెందుతాయి. లాల పోసిన అమ్మమ్మ, భుజాన ఊపిన తాతయ్య,

పేగుబంధాన్ని ఇచ్చిన అమ్మ, తన వారసులంటూ మురిసే నాన్న, నా తోబుట్టు అంటూ వేలు పట్టుకు నడిపించిన తోబుట్టువులు, వీళ్లందరితో ముడిపడినప్పుడే కదా జీవితం. కలసి ముద్దులు తిన్నాం, ముద్దులు పంచుకున్నాం, ఒకరి బట్టలు ఒకరు తొడుక్కున్నాం, కాకి ఎంగిలు తిన్నాం. మరి చచ్చే ముందు అవన్నీ గుర్తుకురావా? బ్రతకటం మన బాధ్యతగా భావించొద్దు అని గట్టిగా అడగవా జీవితమా? ఈ మధ్య ఓ మంచి మాట విన్నాను. అదేమిటంటే, మనసు తనకు నచ్చిన వాటి మీద కర్చీఫ్ వేసి పెట్టుకుంటుంది అని విన్నాను. వాటిని గుర్తించి గౌరవించుకుంటే మనసుకెంతో ప్రశాంతంగా ఉంటుంది. తనకు నచ్చని వ్యక్తుల మధ్య ఉన్న, తన మనసుకు నచ్చని పనులు చేస్తున్నా ఎంతో అసంతృప్తిగా ఉంటుంది. అప్పుడు జీవితం మీద, అంటే నీ మీద అనాసక్తి ఏర్పడుతూ ఉంటుంది. ఎందుకలా నవ్వుకుంటున్నావు? ఈ భూమి మీద ఏ వ్యక్తికి అన్నీ దొరకవు. వాటిని ఎవరికి వారు కూడగట్టుకోవాలి, సంపాదించుకోవాలి. అన్నిట్లోనూ అమెరికా అంటూ ఉదాహరిస్తూ ఉంటారు, కానీ అక్కడ పిల్లలెవరూ తల్లిదండ్రుల ఆస్తుల్ని తీసుకుని స్కూలింగ్ అయిపోగానే ఇంట్లో నుంచి బయటికి వెళ్లిపోయి స్వతంత్రంగా పనిచేస్తూ బ్రతుకుతారని ఎంతమందికి తెలుసు? చైనీస్ ఫుడ్, అమెరికన్ శాలరీ, జపాన్ హోమ్, ఇండియా వైఫ్ కావాలని చాలామంది కోరుకుంటారట. అంటే అప్పుడు జీవితం రంగులమయంగా ఉంటుందా అని నేను ప్రశ్నించలా, ఎవరూ సమాధానం చెప్పలా. అన్నట్టు జీవితమా, నువ్వీ వార్త విన్నావా? ఒక సౌదీ సహోదరి ఈ మధ్య భర్తకు విడాకులిచ్చింది. ఆవిడ అభియోగం, భర్త తనను విపరీతంగా ప్రేమిస్తున్నాడని, ఏది కోరినా క్షణాల్లో తీసుకొస్తున్నాడని, అయినా తనకు ఆ భర్త వద్దని కోర్టుకు వెళ్ళింది. తమాషాగా ఉంది కదూ. న్యాయాధిపతులు విస్తుపోయి ఇంతకన్నా ఏం కావాలి అని అడిగారు. నా హస్బెండ్ వాళ్ల అమ్మను అసలు గౌరవించటం లేదు, ఆవిడ సంగతి ఏదడిగినా చిన్నవి తప్ప పెద్దవి తీర్చటం లేదు, తల్లిని గౌరవించలేని కొడుకును నేను ఎలా నమ్మను అని అందట. అతనితో కలిసి ఎలా భద్రంగా బ్రతకగలను అని ఎదురు ప్రశ్న వేసింది న్యాయమూర్తులకి. నిజమే, భరోసా లేని జీవితం కోసం ఆవిడ అడిగిన ప్రశ్నను మన్నిస్తూ నేను తన భావనతో ఏకోభవిస్తూ డైవర్స్ ఇస్తున్నాను అని న్యాయాధిపతి డైవర్సును శాంక్షన్ చేశారు. చిత్రంగా అనిపిస్తుంది కదూ. మూలాల్ని మర్చిపోయి బ్రతికితే ఆ బ్రతుకు చివరికి ఏం మిగిలిస్తుందో తెలుసుకున్నారు కదా. పాపం, ప్రపంచంలో ఇలా చాలామందికి ఈ విషయం ఇంకా అర్థం కావడం లేదు. జీవితమా, నీతో కలిసి సహవసిస్తేనే నా ఉనికికో అర్థం దొరుకుతుంది. ఎన్నెన్నో జన్మల తర్వాత మానవ జన్మ దొరుకుతుంది అంటారు. ఎన్నేళ్ల తర్వాతనో దొరికిన ఈ వరాన్ని మేము నిరంతరం ఆస్వాదించేలా మమ్మల్ని ఆశీర్వదించవు. చిన్న చిన్న విషయాలకే ఆవేశంతో, తొందరపాటుతనంతో ఆత్మహత్యలకు పాల్పడి బ్రతికుండగానే మన అమ్మానాన్నల్ని బలిపెట్టొద్దని, బ్రతికే సవాలుగా మార్చొద్దని చెప్పు ప్లీజ్. మన చావు క్షణకాలమే, కానీ మనతో బ్రతికిన వారు, మనకు బ్రతుకును వరంగా ఇచ్చిన మన వాళ్లు జీవితాంతం కడుపు శోకంతో తలడిల్లుతూనే ఉంటారు. అయినా చావునే ప్రేమించగలిగిన వారు నిన్ను ప్రేమించలేరా? నవ్వుని పువ్వుని, గువ్వని గుట్టని, అమ్మా నాన్నని ప్రేమించలేకపోతే మనలో ఏదో తేడా ఉందని గమనించాలి అని అందరికీ చెప్పు. ఓ జీవితమా, నిన్ను బ్రతిమలాడుకుంటున్నా. బ్రతుకంటే గుర్తొచ్చింది, ఈ మధ్య ఒక వాట్సాప్ మెసేజ్ వైరల్ అయింది. అందులోని ఓ సందేశం చాలామందికి కంటనీరు తెప్పించింది కూడా, ఎక్కువ మందిని ఆలోచింపజేసింది. కెవిన్ అనే ఫోటోగ్రాఫరు సూడాన్లో 1990లో కరువు కాలంలో ఒక ఫోటోను తీశాడు. సూడాన్లో తిండి లేక చాలామంది చనిపోతూ ఉన్నారు. ఎముకలకు చర్మం అతుక్కున్నట్టుగా కనిపించే అన్నార్తుల బాధల్ని ప్రపంచానికి చాటాలి అన్న ఉద్దేశంతో ఎన్నో ఫోటోలు తీశాడు. అందులో ఒక ఫోటో మాత్రం బక్కసచ్చి కూలబడ్డ ఓ పాప చేతిలో కొంత ఆహారం ఉంది. ఆ పాప వెనుక ఓ రాబందు ఆశగా ఎదురుచూస్తూ ఉంది. ఆ పాప భయపడుతూ ఉంది,
నా చేతిలో ఆహారం రాబందు ఎక్క

ఎక్కడ లాక్కుపోతుందోనని. కాని పాపకు తెలియదు పాపం. ఆ రాబందు వచ్చింది ఆ నాలుగు మెతుకుల కోసం కాదని, తన కోసమని. ఆ ఫోటో చూసిన అంతర్జాతీయ సమాజం కెలిన్ని ఆకాశానికి ఎత్తేసింది, ఎన్నెన్నో అవార్డులతో సత్కరించింది, విపరీతమైన షేర్లతో పాటు సత్కారాలు సన్మానాలతో అతన్ని ఆకాశానికి ఎత్తేసింది. సత్కారాలు సన్మానాలతో క్షణం తీరిక లేకుండా ఉన్న కెవిన్ కి ఒకరోజు ఓ ఫోన్ కాల్ వస్తుంది. మరో సత్కారానికేమో టైం లేదు అని చెప్పాలి అనుకుంటాడు కెవిన్. ఫోన్ తీసిన కెవిన్ కి ఒక షాక్ తగులుతుంది. ఇంతకీ ఆ పాప బ్రతికిందా చనిపోయిందా అని ప్రశ్నిస్తుంది అవతలి గొంతు. విసుగ్గా సమాధానం చెప్తాడు కెవిన్. ఏమో నాకేం తెలుస్తుంది, ఫోటో తీసుకుని నేను వచ్చేశాను, ఆ తర్వాత ఈ సన్మానాలతో నాకసలు తీరిందా అని ఎదురు ప్రశ్న వేస్తాడు. అప్పుడు అవతల వ్యక్తి సమాధానమిస్తాడు, నిజమే సార్, మీరన్నది నిజమే, మీ ఫోటోలో ఒక మిస్టేక్ ఉంది అని. నా ఫోటోలో మిస్టేక్? నెవర్. ఏంటది చెప్పండి అని పొగరుగా అడుగుతాడు కెవిన్. ఆ ఫోటోలో ఒక రాబందునే చూపించారు, నిజానికి అక్కడున్నవి రెండు రాబందులు. ఒకటి పాపను పీకు తిందామని చూస్తుంటే ఆ రాబందు బ్రతికి ఉన్నా కూడా పట్టించుకోలేని ఆ పాపను సురక్షిత ప్రాంతానికి చేర్చకుండా కీర్తి కోసం పరిగెత్తుకొచ్చిన మీరు రెండో రాబందు అంటాడు. నిజం కదా, అద్భుతమైన ఫోటో దొరికింది, నాకిక ప్రపంచమంతా నేరాజనాలు పలుకుతుంది అని ఆలోచించాడే కాని అయ్యో ఈ చిన్న పాపని సురక్షిత ప్రాంతానికి చేరుద్దాం అన్న ఆలోచన రానే రాలేదు. పొగడ్తలు సత్కారాలు మానవత్వం కన్నా గొప్పవి కావు, అవి మన ఆత్మని సంతృప్తిపరచలేవు కూడా. ఓ మంచి పని చేసి చూడండి, మానవత్వంతో స్పందించి ఎంతో ప్రశాంతంగా ఉంటుంది జీవితం, ఎంత ఆనందంగా ఉంటుందో. అయినా ఓ జీవమా, మన కోసం మన బ్రతికే బ్రతుకు విలువ సున్నానే, ఇతరుల కోసం బ్రతకడంలోనే చాలా సంతృప్తి ఉంటుంది. నాకు బ్రతుకు కంటే ఉత్తమమైన నువ్వు కావాలి, ప్రతి క్షణం ఆనందించేలా జీవంతో ఉన్న జీవితం కావాలి. పదుగురితో కలిసి బ్రతికే నిండు జీవితం, పదుగురి కోసం బ్రతికే సార్థకమైన జీవితం కావాలి. మానవ సేవే మాధవ సేవ, జనసేవే జనార్దన సేవ అంటూ దేవుణ్ణి మన పొరుగువాడిలో చూసుకుంటూ రేపటి మా జీవన విలువల్ని నీలో వెతుక్కుంటూ నిరంతరం ప్రాణం పోసిన నీకోసం ప్రేమతో బ్రతుకుతాం. ఆత్మని హత్య చేసుకునేంత పిరికితనాన్ని, భయాన్ని, ఉద్రేకాన్ని, ఆవేశాన్ని మా నుంచి దూరం చేయి. జీవితం గొప్పది, ఎంతో గొప్పది. చావు కన్నా, బలవంతంగా ముగించుకునే చావు కన్నా ఎంతో గొప్పది. అందుకనే నేను నిరంతరం నీ ప్రేమికుణ్ణి, నీ ఆరాధికుణ్ణి. అందుకే ఆనందంగా ఆహ్లాదంగా జీవిస్తూ ఉన్నాను. జిందగీ నా మిలేగీ దోబార్, రెండవసారి దొరకని జీవితాన్ని ఎంత అపురూపంగా చూసుకోవాలి, ఎంత గొప్పగా ఆస్వాదించాలి. పంట పండలేదని రైతన్న కళ్ళాల్లో పురుగుమందులు తాగడాలు, నేతన్నలు దోలాలకు ఉరేసుకుపోవడాలు, ఆడపడుచులు అత్తారింటి వేధింపులకు కాల్చుకోవడాలు, ఎంత అమానుషం. ఒక్క క్షణం, ఒకే ఒక్క క్షణం ఆలోచించమని చెప్పవా జీవితమా? జీవితంలో గొప్పవాళ్లైన అందరి బ్రతుకులు మొదట్లో ఆటుపోట్లతోనే ఉన్నాయి. ప్రపంచాన్ని ఒక ఊపు ఊపుతున్న గొప్ప వ్యాపారవేత్త ఓనాడు నిర్భాగ్యుడిగా వీధుల్లో తిరిగినవాడే. ఈనాడు క్రికెట్ను ఏలుతున్న ఆటగాళ్లు చాలామంది పరీక్షలో ఫెయిల్ అయిన వాళ్లేనని గుర్తు చేయవా? సహనం ఉంటే తప్ప విజయం రాదు, ఓపిక లేకపోతే ఓటమి తప్పదు. ఎన్ని దెబ్బలు తింటే రాయి దేవుడయ్యాడు చెప్పు. అయినా నువ్వేగా నాకు ఆ కథ చెప్పావు. ప్రతి ఒక్కరూ నేర్చుకోవలసిన బ్రతుకు పాఠం అది, ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవలసిన జీవన సూత్రం అది. అమ్మ చేతి దెబ్బ తినకుండా, గురువుగారి బెత్తం దెబ్బ పడకుండా, నాన్నగారి కన్నెర్ర చూడకుండా ఎవ్వరూ పెరగలేరు, ఎదగలేరు కూడా. జీవితమా, నిన్ను గెలవాలంటే, నన్ను అర్థం చేసుకోవాలంటే మనుషులుగా మేము తెలుసుకోవలసినది ఒక్కటే. విజయం సాధించాలంటే, అద్భుత సంకల్పాలు కావాలి అని అనుకుంటే అసాధారణ సహనం కావాలి.
సముద్రాన్నే అవపో

పోషణ పట్టగల ఓర్పు కావాలి. అప్పుడే ఆయుష్ ఉన్నంత వరకు ముఖం మీద చిరునవ్వు చెదరకుండా సౌకర్యవంతమైన జీవితాన్ని ఆస్వాదించగలుగుతాం. నిజం, భిక్షపాత్ర పట్టుకుని ఓ దుఃఖమా ఓ మరణమా అంటూ చావుని అభ్యర్థించడం కంటే ఓ సహనపు చిరునవ్వుతో జీవితాన్ని శరణుచొచ్చటం మంచిది కదా. ఎలాంటి భేషజాలు లేకుండా జీవితానికి శరణరైపోతే అదే మనల్ని విజయ తీరాలకు చేరుస్తుంది, వివేకవంతులను చేస్తుంది.

0: కొత్త ప్రేమలేఖలు ధారావాహికలో ప్రేమలేఖ విన్నారు. లేఖా రచన శ్రీమతి ఐనంపూడి శ్రీలక్ష్మి, పఠనం శ్రీ చావలి దేవదాస్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
1: మీరింతవరకు కొత్త ప్రేమలేఖలు విన్నారు.
2: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
3: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
4: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
3: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.

Hi, dear friends. Welcome to Vennela program with me, your RJ Chetan. మనుషుల జీవనశైలి పూర్తిగా మారిపోయింది. ప్రతినిత్యం ఉరుకుల పరుగుల జీవితంలో అంతా యాంత్రికమైపోయింది. కేవలం డబ్బు సంపాదన, ఉద్యోగ బాధ్యతలు వంటి వాటితోనే బిజీగా మారిపోయి ఆరోగ్యం గురించి పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయింది. శారీరక శ్రమకు దూరమవుతున్నారు. తినేది జంక్ ఫుడ్, దానివల్ల ఎలాంటి ప్రయోజనం లేదని తెలుసు. అయినా పూట గడపటానికి పొట్టలో వేయడంతోనే సరిపెడుతున్నారు. తిన్నది అరిగించి కరిగించే పనే ఉండటం లేదు. పనొత్తిడి, సమయాభావం వల్ల కనీస వ్యాయామానికి కూడా దూరమవుతున్నారు. ఫలితంగా అనారోగ్యానికి గురవుతున్నారు. వివిధ రుగ్మతలకు శారీరక శ్రమ లేకపోవటమే ప్రధాన కారణమని వైద్యులు చెబుతున్నారు. కొందరు వ్యాయామశాలలకు వెళ్లే సమయాలు లేక మరికొందరు ఇంకో రోజు చేద్దాన్లే అని వాయిదాలు వేస్తున్నారు. మారిన ఆహారపు అలవాట్లు, జీవనశైలి, పని విధానాలతో క్యాలరీలు కరగకపోగా కొత్తగా వచ్చి చేరుతున్నాయి. దీనికోసం పెద్ద పెద్ద బరువులెత్తడం, గంటల తరబడి జిమ్లో గడపడం, కిలోమీటర్ల లెక్కన నడవటం లాంటివే కాకుండా కేవలం చిన్న చిన్న పనులతో కూడా తగ్గించుకునే ప్రయత్నాలు చేసుకోవచ్చు. ఇంటి పనులతో వ్యాయామం చేసిన దాంతో సమానమని, దీనికి తోడు మానసిక ప్రశాంతత లభించడం, తెలియకుండానే శారీరక శ్రమ పెరగడం వల్ల రెండు రకాలుగా ఉపయోగాలుంటాయి. కొన్ని చిన్న చిన్న పనులు నేను చెప్తానండి. లిఫ్ట్కి దూరంగా ఉండటంతో బిల్డింగ్స్ కానీ అపార్ట్మెంట్స్ వారు కానీ ఇంటికో ఆఫీస్కో వెళ్లాల్సి వచ్చినప్పుడు లిఫ్ట్లను ఆశ్రయిస్తూ ఉంటారు. ఈ విధానానికి చెక్ పెట్టాలి. సాధ్యమైనంత వరకు మెట్లెక్కే ప్రయత్నం చేయాలి. కనీసం ఒకటి రెండు అంతస్తులైనా నడిచి ఎక్కాలి. 5 నిమిషాలు మెట్లెక్కేందుకు కేటాయిస్తే సుమారు 200 క్యాలరీల వరకు కరుగుతాయి. మై డియర్ ఫ్రెండ్స్, నేను చేసే ఆఫీస్లో అయితే 5 ఫ్లోర్స్ ఉన్నాయి. నేను రోజుకి ఎన్నిసార్లు ఎక్కుతానో ఎన్నిసార్లు దిగుతానో నాకే తెలియదు. కానీ మార్నింగ్ ఎంత యాక్టివ్ గా ఉంటానో ఇంటికి వెళ్లేటప్పుడు కూడా అంతే యాక్టివ్ గా ఉంటాను. రీజన్ దాట్ ఐ యూజ్ ద స్టేర్స్ బట్ నాట్ ద లిఫ్ట్. కాసేపు తోట పని చేసి చూడండి. ఇంటి పరిసరాలు, పంట పొలాల్లో ఎవరి పనులు వారే చేసుకోవటం ఉత్తమం. ఇంటిలోని గార్డెన్ లో మొక్కలను నాటడం, నాటిన

మొక్కలకు నీరు పోయడం, పరిసరాలు శుభ్రం చేయటం, బాగా పెరిగిన ఆకులను కొమ్మలను కత్తిరించటం లాంటి పనులు శరీరానికి శ్రమను కలిగిస్తాయి. రోజూ 40 నిమిషాల పాటు ఈ తరహా పనులు చేస్తే సుమారు 200 పైగా క్యాలరీలు తగ్గించొచ్చు. చెట్లు, పచ్చదనం మనసుకు ఆహ్లాదాన్ని ఇస్తుంటాయి. ఇంటి పనులు కూడా చేయొచ్చు. ఖాళీ సమయాల్లో బయటకు వెళ్లే పని లేకపోతే ఇంట్లో ఉండి దుమ్ము దులపటమే పనిగా పెట్టుకోండి. రోజులో కాసేపు గదుల్లో పట్టిన బూజును శుభ్రం చేయటం వంటి పనులతో కొంత సమయం కేటాయిస్తే ప్రయోజనం ఉంటుంది.

మీ సలహాలు సూచనల కొరకై సంప్రదించవలసిన మా నంబర్ 9515227039 నంబర్ మరోసారి 9515227039. మా ఇమెయిల్ ఐడి feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media Center.

రోజు 40 నిమిషాల పాటు ఈ తరహా పనులు చేస్తే దాదాపు 130 కేలరీల కొవ్వును కరిగించొచ్చని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. ఇంటి పనులు చేయడం వల్ల ఇళ్లు శుభ్రం చేసుకోవడంతో పాటు ఆరోగ్యం, మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. సైకిల్ తొక్కటం ఎక్కువ మందికి ఇష్టం. వారంలో ఒక్కరోజైనా రోడ్లపైన తొక్కేందుకు ఆసక్తి చూపాలి. ఇంటికి కాస్త దూరంలో ఉండే పనులు చేసేందుకు చాలా మంది మన బైక్స్ తీసుకుని స్టార్ట్ అయిపోతూ ఉంటారు. పక్కన షాపున్నా గానీ నడిచెళ్లకుండా బైక్ తీసేసుకుంటారు. అలాంటి వాళ్ళు ఆల్టర్నేట్ గా సైకిల్ పై వెళ్తే మంచిది. రోజు అరగంట పాటు సైకిల్ తొక్కితే దాదాపు 210 కేలరీలు తగ్గించుకోవచ్చట. 40 నిమిషాల పాటు కూర్చోకుండా నిలబడితే సుమారు 100 కేలరీలు కరుగుతాయట. రోజు ఒకే చోట కూర్చొని పనిచేసేవారు కొద్దిసేపు లేచి నిలబడి తిరగటం చాలా మంచిదని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. చాలా మందికి డెస్క్ జాబ్స్ కాబట్టి కంప్యూటర్ ముందు గంటల తరబడి రాంగ్ పోస్చర్ లో కూర్చుంటున్నారు. అలాంటి వాళ్ళు పీరియాడికల్ గా లేస్తూ కాస్త వాకింగ్ చేసుకుని మళ్లీ వచ్చి కూర్చొని స్పైన్ కరెక్ట్ గా ఉందా, కరెక్ట్ పోస్చర్ లో కూర్చున్నారా, మెడ ఎలా ఉంది, వంగిపోయిందా అని బాడీ పోస్చర్ కూర్చుంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు అని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఇంట్లో ఉదయం పూట వాకింగ్ చేసే మైదానంలో రోజు కాసేపు స్కిప్పింగ్ చేయండి. 10 నిమిషాల నుంచి 15 నిమిషాలు ఎగురుతూ గెంతేస్తూ స్కిప్పింగ్ చేస్తే 100కు పైగా క్యాలరీలు తగ్గుతాయని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. స్కిప్పింగ్ వల్ల ఒక ఆట ఆడినట్లు అనిపించడంతో పాటు ఆరోగ్యం కూడా లభించడం విశేషం. మంచి ఎంథూజియాస్టిక్ మ్యూజిక్ వినగానే కాళ్లు చేతులు వాటంతటా అవే కదులుతుంటాయి. ఇష్టమైన పాటలను వింటూ వాటికి అనుగుణంగా కాసేపు నృత్యం చేస్తే చాలు, చెమట చిందించటంతో పాటు కొవ్వు కరిగే అవకాశం ఉంది. 20 నిమిషాల పాటు డాన్స్ చేస్తే 100 నుంచి 120 వరకు క్యాలరీలు తగ్గించుకోవచ్చు. డాన్స్ చేయడం వల్ల డాన్స్ చేశామనే తృప్తితో పాటు మానసిక ఆనందంతో పాటు క్యాలరీలు కూడా తగ్గుతాయి. వెల్, విత్ దిస్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ యువర్ హెల్త్ అండ్ హౌ నాట్ టు సిట్ ఆల్ ద టైమ్, మీరు నించొని కూడా చాలా పనులు చేసుకోవచ్చండి. కాసేపైనా ఎవ్రీ డే మీరు నించోవడం అలవాటు చేసుకోవడం, ప్రతి ఒక్కరికి కూర్చోడం అలవాటు అయిపోయింది కదా. సో డియర్ ఫ్రెండ్స్, choose to stand at work. With this lovely health tips, this is Chetan signing off for today. I'll get back to you in our next segment. Till then, bye.

మీ సలహాలు సూచనల కొరకై సంప్రదించవలసిన మా నంబర్ 9515227039 నంబర్ మరోసారి 9515227039. మా ఇమెయిల్ ఐడి feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media Center.

0: ఏంటి, ఏదో సీరియస్ గా వింటున్నావు?
1: హా, రేడియోలో మంచి ప్రోగ్రామ్ వస్తుంటే వింటున్నా.
0: ఒకవైపు ఐపీఎల్ అంటూ ఇంత క్రికెట్ ఫీవర్ నడుస్తూ ఉంటే నువ్వు రేడియో వింటున్నావా?
2: వందనం ఆకాశవాణికి, వందనం అమృత శ్రేణికి.
1: సరే, ఐపీఎల్ అంటున్నావు, క్రికెట్ అంటున్నావు, నీకు అసలు హర్ష భోగ్లే తెలుసా?
0: ఎందుకు తెలీదు, ఫేమస్ క్రికెట్ కమెంటేటర్ కదా, ఆయన కమెంటరీ చెప్తూ ఉంటే ఎంత ఇంట్రెస్టింగ్ గా వినేవాళ్ళవో తెలుసా?
1: ఆయన ప్రయాణం మొదలుపెట్టింది కూడా ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంతోనేనంట.
0: అవునా?
1: అవును, యువవాణి ఇంగ్లీష్ కాంపియర్ గా.

0: అలాగే గొల్లపూడి మారుతిరావు గారు తెలుసు కదా.
1: ఆయనెందుకు తెలీదు. దర్శకులు, రచయిత, నటుడిగా తెలుగునాట పరిచయం అక్కర్లేని పేరాయినది.
0: ఆయన ప్రస్థానం కూడా ఆకాశవాణితోనే మొదలైందంట.
2: నా ముందు కొత్త ప్రపంచం ఆవిష్కృతమైంది. ఇది శ్రవణ మాధ్యమంలోంచి వచ్చిన వారికి కొత్తగా కలిసి వచ్చిన ఆకాశం. అన్ని మాధ్యమాల్లో పనిచేసిన వాడిగా ఇప్పటికీ నేను రేడియో నాటకానికే ప్రథమ స్థానాన్ని ఇస్తాను. సో బై ఫార్ రేడియో ఇస్ ది బెస్ట్ మీడియా.
0: రాజకీయ రంగమైనా, క్రీడారంగమైనా, సినిమా రంగమైనా, ఏ రంగంలో అయినా ఎదిగిన ఎంతో మంది ఆకాశవాణితోనే ప్రయాణం మొదలు పెట్టారంట.
1: అటా అటా అంటున్నావు, నీకెవరు చెప్పారు? నువ్వెక్కడ విన్నావు?
0: ఇంకెక్కడ, మన ఆకాశవాణిలోనే. 1936లో మొదలైన ఆకాశవాణి ఈ సంవత్సరంతో 90 వసంతాలు పూర్తి చేసుకుంటుంది. ఈ సందర్భంగా ప్రతిరోజు ఉదయం 10 గంటలకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఎంతో మంది గొప్పవారిని పరిచయాల ద్వారా, చర్చా కార్యక్రమాల ద్వారా మరొక్కసారి వారి ప్రయాణాన్ని మనకు గుర్తు చేస్తుంది.
1: అవునా? అయితే నేను వింటాను.
0: తప్పక వినాల్సిందే.

మరువకండి ఆకాశవాణి 90 వసంతాల సందర్భంగా ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం ప్రతి ఉదయం 10 గంటలకు మీ అభిమాన ఆకాశవాణిలో.

శ్రోతలకు ఒక గమనిక. ప్రతి గురువారం 2:15 నుండి 3 గంటల వరకు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8లో హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ గురువారం అంటే మే నెల 21వ తేదీన గర్భిణీలకు నార్మల్ డెలివరీ సమయంలో వచ్చే సమస్యలు, కారణాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు, ఈ అంశం గురించి సీనియర్ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ డాక్టర్ ఏ శాంతిశ్రీ గారు శ్రోతల సందేహాలకు సమాధానమిస్తారు. మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 0402324-0853, 0402324-0854, 0402955-0923. గమనిక విన్నారు.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 7 గంటలు దాటి 29 సెకండ్లు.
1: ఏంటి, ఏదో సీరియస్ గా వింటున్నావు?
2: హా, రేడియోలో మంచి ప్రోగ్రామ్ వస్తుంటే వింటున్నా.
1: ఒకవైపు ఐపీఎల్ అంటూ ఇంత క్రికెట్ ఫీవర్ నడుస్తూ ఉంటే నువ్వు రేడియో వింటున్నావా?
3: వందనం ఆకాశవాణికి, వందనం అమృత శ్రేణికి.
2: సరే, ఐపీఎల్ అంటున్నావు, క్రికెట్ అంటున్నావు, నీకు అసలు హర్ష భోగ్లే తెలుసా?
1: ఎందుకు తెలీదు, ఫేమస్ క్రికెట్ కమెంటేటర్ కదా, ఆయన కమెంటరీ చెప్తూ ఉంటే ఎంత ఇంట్రెస్టింగ్ గా వినేవాళ్ళవో తెలుసా?
2: ఆయన ప్రయాణం మొదలు పెట్టింది కూడా ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంతోనేనంట.
1: అవునా?
2: అవును, యువవాణి ఇంగ్లీష్ కాంపియర్ గా.

0: అలాగే గొల్లపూడి మారుతీరావు గారు తెలుసు కదా.
1: ఆయనెందుకు తెలీదు. దర్శకులు, రచయిత, నటుడిగా తెలుగునాట పరిచయం అక్కర్లేని పేరాయినది.
0: ఆయన ప్రస్థానం కూడా ఆకాశవాణితోనే మొదలైందంట.
2: నా ముందు కొత్త ప్రపంచం ఆవిష్కృతమైంది. ఇది శ్రవణ మాధ్యమంలోంచి వచ్చిన వారికి కొత్తగా కలిసి వచ్చిన ఆకాశం. అన్ని మాధ్యమాల్లో పనిచేసిన వాడిగా ఇప్పటికీ నేను రేడియో నాటకానికే ప్రథమ స్థానాన్ని ఇస్తాను. సో బై ఫార్ రేడియో ఇస్ ది బెస్ట్ మీడియా.
0: రాజకీయ రంగమైనా, క్రీడా రంగమైనా, సినిమా రంగమైనా, ఏ రంగంలో అయినా ఎదిగిన ఎంతో మంది ఆకాశవాణితోనే ప్రయాణం మొదలు పెట్టారంట.
1: అటా అటా అంటున్నావు, నీకెవరు చెప్పారు? నువ్వెక్కడ విన్నావు?
0: ఇంకెక్కడ, మన ఆకాశవాణిలోనే. 1936లో మొదలైన ఆకాశవాణి ఈ సంవత్సరంతో 90 వసంతాలు పూర్తి చేసుకుంటుంది. ఈ సందర్భంగా ప్రతిరోజు ఉదయం 10 గంటలకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఎంతో మంది గొప్పవారిని పరిచయాల ద్వారా, చర్చా కార్యక్రమాల ద్వారా మరొక్కసారి వారి ప్రయాణాన్ని మనకు గుర్తు చేస్తుంది.
1: అవునా? అయితే నేను వింటాను.
0: తప్పక వినాల్సిందే.

మరొకండి ఆకాశవాణి 90 వసంతాల సందర్భంగా ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం ప్రతి ఉదయం 10 గంటలకు మీ అభిమాన ఆకాశవాణిలో.

0: శ్రోతలకు ఒక గమనిక. ప్రతి గురువారం 2:15 నుండి 3 గంటల వరకు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8లో హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ గురువారం అంటే మే 21వ తేదీన గర్భిణీలకు నార్మల్ డెలివరీ సమయంలో వచ్చే సమస్యలు, కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈ అంశం గురించి సీనియర్ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ డాక్టర్ ఏ శాంతిశ్రీ గారు శ్రోతల సందేహాలకు సమాధానమిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 0402324085, 0402324085, మరొక నంబర్ 0402955092. గమనిక విన్నారు.
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాల గని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9:00 నుండి 10:00 వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 7:05 కావస్తోంది. మరికొద్దిసేపట్లో తెలుగులో వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు రోమ్లో ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీతో ప్రతినిధి స్థాయి చర్చలు జరిపారు. వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడానికి, సమాజాన్ని ప్రగతి శిఖరాలకు తీసుకెళ్లడానికి ఐఏఎస్ అధికారులు కృషి చేయాలని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. పరీక్షా విధానంలో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న ఛానళ్లపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆదేశించారు. ఎబోలా వ్యాధి వ్యాప్తిని అంతర్జాతీయ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి అని డబ్ల్యూహెచ్ఓ ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు రోమ్లో ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీతో ప్రతినిధి స్థాయి చర్చలు జరిపారు. ఈ సమావేశంలో వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, రక్షణ, స్వచ్ఛమైన ఇంధనం కీలక వ్యూహాత్మక భాగస్వామ్యాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడంపై ప్రధానంగా దృష్టి సారించారు. ఇరువురు నేతలు పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై కూడా చర్చించారు. అలాగే ఆర్థిక సహకారం, ప్రజల మధ్య సంబంధాల విస్తరణకు ప్రాధాన్యతనిచ్చారు. ప్రతినిధి స్థాయి చర్చల అనంతరం ఇరుదేశాల నేతలు సంయుక్త విలేకరుల సమావేశంలో ఒక ప్రకటన విడుదల చేశారు. భారత్ ఇటలీ ద్వైపాక్షిక సంబంధాలను ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యంగా అప్గ్రేడ్ చేయాలని నిర్ణయించినట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. భారత్ ఇటలీ సంయుక్త వ్యూహాత్మక కార్యాచరణ ప్రణాళిక 2025-2029 ద్వైపాక్షిక సంబంధాలకు ఆచరణాత్మక భవిష్యత్ ప్రణాళికతో కూడిన ఒక పటిష్టమైన చట్రాన్ని అందిస్తుందని చెప్పారు. భారత్ ఇటలీ ఇన్నోవేషన్ సెంటర్ను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నట్టు మోదీ తెలిపారు. ఇరుదేశాలు షిప్పింగ్, ఓడరేవుల ఆధునీకరణ, లాజిస్టిక్స్, బ్లూ ఎకానమీపై కలిసి పనిచేస్తాయని చెప్పారు.
1: 10 వర్షో మే హమారా బైలేటరల్ ట్రేడ్ లగ్భగ్ 4 గుణా బఢా హై. నార్డిక్ దేశో కే ఇన్వెస్ట్మెంట్ ఫండ్ భీ భారత్ కి రేపిడ్ గ్రోత్ మే అహమ్ సాజేదార్ బన్ రహే హై. పిచ్లే 1 దశక నార్డిక్ దేశో సే భారత్ మే నివేశ్ మే లగ్భగ్ 200% కి బఢోత్రి హుయీ హై. తేజీ సే బఢతే ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ నే భారత్ కి గ్రోత్ స్టోరీ మే తో యోగ్దాన్ దియా హీ హై. సాథ్ హీ నార్డిక్ దేశో కి అర్థవ్యవస్థాఓ మే భీ బహుత్ సకారాత్మక భూమిక నిభాయి హై ఔర్ హజారో నయే జాబ్స్ క్రియేట్ కియే హై.
0: భారత్ ఇటలీలు తమ సంబంధాలను ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెంచుకుంటున్నాయని ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీ తెలిపారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలిప్పుడు వాటి పూర్తి సామర్థ్యాన్ని చాటుకుంటూనే స్థాయికి చేరుకున్నాయని ఆమె వ్యాఖ్యానించారు. రెండు దేశాల మధ్య ఉన్న స్నేహం, పరస్పర గౌరవం, నమ్మకంపై ఆధారపడి ఉందని పేర్కొన్నారు. భారత్ ఇటలీ సంబంధాలను బలోపేతం చేయడంపై ఇరుపక్షాలు విస్తృతంగా చర్చించాయని కూడా ఆమె తెలిపారు. వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడానికి, సమాజాన్ని ప్రగతి శిఖరాలకు తీసుకెళ్లడానికి ఐఏఎస్ అధికారులు కృషి చేయాల్సి ఉంటుందని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఈరోజు రాష్ట్రపతి భవన్లో 2024 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారుల బృందం తనను కలిసిన సందర్భంగా మాట్లాడుతూ ముర్ము, ఈ యువ అధికారులకు వివిధ రంగాల్లో పనిచేసేందుకు, ప్రత్యేక రంగాల్లోని నిపుణుల బృందాలకు నాయకత్వం వహించేందుకు ఒక అద్భుతమైన అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు. నిర్ణయం తీసుకోకుండా వెనుకడుగు వేయడం నైతికత అనిపించుకోదని, ప్రజా ప్రయోజనాలకు, నిబంధనలకు అనుగుణంగా సరైన నిర్ణయాలు తీసుకోవడమే నిజమైన నైతికత సారాంశమని రాష్ట్రపతి అన్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు సియోల్లో దక్షిణ కొరియా మంత్రి లీ యాంగ్ చుల్తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఉమ్మడి అభివృద్ది, ఉత్పత్తి, ఎగుమతుల కోసం నూతన మార్గాలు అన్వేషించేందుకు ఇరుపక్షాలు తమ పరస్పర సహకారం అందించుకోవడానికి అంగీకరించాయని మంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. రెండు దేశాల ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్లను అనుసంధానించడానికి ఉద్దేశించిన కైండ్ ఎక్స్ పూర్తి సామర్థ్యాన్ని వినియోగించేలా ఒక కార్యాచరణ ప్రణాళికపై కూడా చర్చించినట్టు మంత్రి వివరించారు. గుజరాత్ ప్రభుత్వం వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లుకు మద్దతిస్తోంది. గాంధీనగర్లో ఈరోజు వివిధ రాజకీయ

రాజకీయ పార్టీల ప్రతినిధి బృందాలతో వన్ నేషన్ వన్ ఎలక్షన్ సంయుక్త పార్లమెంటరీ కమిటీ చర్చలు జరిపింది. ఈ సందర్భంగా ఆ రాష్ట హోంమంత్రి హర్ష్ సంఘ్వి మాట్లాడుతూ, ఒకే దేశం ఒకే ఎన్నికల వల్ల కలిగే ప్రయోజనాలను గురించి వివరిస్తూ గుజరాత్ ప్రభుత్వం కమిటీ ముందు ఒక వివరణాత్మక నివేదికను కూడా సమర్పించిందని తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. రాబోయే నీట్ యూజీ పునః పరీక్షను పారదర్శకంగా నిర్వహించడానికి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు, అప్రమత్తత అవసరమని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. ఈరోజు న్యూఢిల్లీలో కేంద్ర రక్షణ ఇంటెలిజెన్స్ సంస్థలతో జరిగిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశానికి అధ్యక్షత వహించిన సందర్బంగా ప్రధాన్ ఈ విషయాలు వెల్లడించారు. ఈ సమావేశంలో అనామక ఆన్లైన్ గ్రూపుల ద్వారా పోటీ పరీక్షలకు సంబంధించి పెరుగుతున్న తప్పుడు సమాచారం వ్యాప్తిపై తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. ఈ సమస్యను తీవ్రంగా పరిగణించిన ప్రధాన్, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న ఛానళ్లను ముందస్తుగా గుర్తించడం, బ్లాక్ చేయడం, తొలగించడంతో పాటు అటువంటి నెట్వర్కులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సోషల్ మీడియా ప్లాట్ఫారంలు, విద్యామంత్రిత్వ శాఖ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, చట్టాన్ని అమలు చేసే సంస్థలతో సన్నిహిత సమన్వయంతో పనిచేస్తూ తప్పుడు సమాచారాన్ని వేగంగా అరికట్టాలని, తద్వారా పరీక్షా విధానం సమగ్రతను కాపాడాలని మంత్రి చెప్పారు. కాంగో, ఉగాండా దేశాల్లో ఎబోలా వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం జాతీయ ప్రాంతీయ స్థాయిల్లో ఎక్కువగా ఉందని, అయితే ప్రపంచ స్థాయిలో తక్కువగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఎబోలా విజృంభణను అంతర్జాతీయంగా ఆందోళన కలిగించే ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి అని డబ్ల్యూహెచ్ఓ ప్రకటించింది. దీనిని అదుపు చేయడానికి సమన్వయంతో కూడిన ప్రతిస్పందన అవసరమని పేర్కొంది. కాంగోలోని ఉత్తర ప్రాంతాలైన ఇటోరి, నార్త్ కివూల్లో ఇప్పటివరకు 51 కేసులు, అలాగే ఉగాండాలో 2 కేసులు నమోదైనట్టు డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ తెలిపారు. దాదాపు 600 మంది అనుమానిత రోగులు, అనుమానాస్పద మరణాలు ఉన్నాయని ఆయన చెప్పారు. కాంగోలోని డబ్ల్యూహెచ్ఓ బృంద నాయకుడు మాట్లాడుతూ, ఈ వ్యాధి వ్యాప్తి వల్ల ఇప్పటికే 134 మంది అనుమానాస్పదంగా మరణించారని, వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి సహాయ చర్యలు ముమ్మరం చేశారని తెలియజేశారు. హిందీ అనేది కేవలం ఒక భాష మాత్రమే కాదని, దేశాన్ని ఏకం చేసే ఒక శక్తివంతమైన మాధ్యమంగా పనిచేస్తుందని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో మంత్రిత్వ శాఖకు చెందిన హిందీ సలహా కమిటీ సమావేశానికి అధ్యక్షత వహిస్తూ, మంత్రిత్వ శాఖకు సంబంధించిన దాదాపు అన్ని పనులను అందరికీ అందుబాటులో ఉండే ఆచరణాత్మక హిందీలో నిర్వహించేలా చూడడమే తమ ప్రయత్నమని అన్నారు. సాంకేతికత, డిజిటల్ ప్లాట్ఫారంల వినియోగం పెరుగుతున్న కొద్దీ హిందీ వాడకం కూడా వేగంగా విస్తరించడం అవసరమని గడ్కరీ చెప్పారు. హిందీని కష్టమైన భాషగా భావించకుండా సామాన్య ప్రజలకు అర్థమయ్యేలా సరళమైన భాషలో ఉపయోగించాలని అన్నారు. దేశంలోని ఇతర భాషలను గౌరవిస్తూనే హిందీని ఒక అనుసంధాన భాషగా ప్రోత్సహించడం అందరి బాధ్యత అని గడ్కరీ చెప్పారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరిగే మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ ముంబై ఇండియన్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, చండీగఢ్ ప్రాంతాల్లో ఈరోజు తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో రాత్రి వేళల్లో కూడా ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని హెచ్చరిస్తూ రెడ్ అలర్ట్ ప్రకటించింది. వచ్చే 2 రోజుల పాటు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, బీహార్, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, యానం, మరట్వాడా, ఒడిశా రాష్ట్రాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఐఎండి తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు రోమ్లో ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీతో ప్రతినిధి స్థాయి చర్చలు జరిపారు. వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడానికి, సమాజాన్ని ప్రగతి శిఖరాలకు తీసుకెళ్లడానికి ఐఏఎస్ అధికారులు కృషి చేయాలని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. పరీక్షా విధానంలో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న ఛానళ్లపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆదేశించారు.
ఎబోలా వ్యాధి వ్యాప్తి

0: పరిస్థితిని అంతర్జాతీయ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి అని డబ్ల్యూహెచ్ఓ ప్రకటించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 7:15 దాటి 40 సెకండ్లు. ఇది మన చట్టం పోష్ యాక్ట్. డాక్టర్ మమతా రఘువీర్ ఆచంట గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీమతి ఐనంపూడి శ్రీలక్ష్మి.

0: ఈ రోజు కార్యక్రమంలో పాష్ యాక్ట్ గురించి కొన్ని విశేషాలు మనకు అందించబోతున్నారు డాక్టర్ మమత ఆచంట గారు. నమస్కారం అండి మమత గారు.
1: నమస్కారం అండి.
0: ఎన్నెన్నో చట్టాలు వచ్చాయి, కానీ ఈ పాష్ యాక్ట్ అనేది మనకి చాలా ఇప్పుడు చాలా వినపడుతున్నది, దాంట్లో సరియైన అవగాహన కూడా జనాలకు లేదు అన్నది మనందరికీ తెలిసిన వాస్తవమే. కాబట్టి అసలు యాక్ట్ ఏంటి, దేనికోసం దీన్ని వినియోగిస్తున్నారు?
1: ముఖ్యంగా పనిచేసే ప్రదేశాలలో లైంగిక వేధింపుల నిరోధక చట్టమే పాష్ యాక్ట్ అండి. ఆ స్త్రీలకి పనిచేసే ప్రదేశాల్లో వాళ్ళకి ఎలాంటి వేధింపులు లేకుండా వాళ్ళు బాగా పనిచేయడానికి, ఏ ఇబ్బందులు కలగకుండా ఉండడానికి ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ చట్టం ఎలా వచ్చింది అనేది. ముందు మనకి దీన్ని విశాఖ గైడ్ లైన్స్గా రావడం జరిగింది. తర్వాత 2013లో దీన్ని పాష్ యాక్ట్గా తీసుకురావడం జరిగింది. అంతకుముందు బన్వరీదేవి అనే ఒక ఆవిడ, ఒక ఫీల్డ్ వర్కరు, ఒక చైల్డ్ మ్యారేజ్ ఆపడానికి ప్రయత్నం చేస్తే ఆమెని అక్కడ ఉన్న కొంతమంది వ్యక్తులు ఆమె భర్త పిల్లల ముందే రేప్ చేయడం జరిగింది. ఆమె వెళ్ళి కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ కూడా సరిగ్గా తీసుకోని పరిస్థితి. తర్వాత కంప్లైంట్ తీసుకున్న ఆ కేసు దాదాపు హైకోర్టు వరకు కూడా వెళ్ళింది, ఎందుకంటే ప్రతి చోట కొట్టేశారు ఆ కేసుని. అప్పుడు ఒక విశాఖ అనే సంస్థ ఢిల్లీలో వాళ్ళు ఈ కేసును టేకప్ చేసి సుప్రీంకోర్టులో ఈమె తన వర్క్ తను చేస్తోంది, ఒక బాల్య వివాహం ఆపడం తన విధి, తను చేస్తుంటే ఇలా జరిగిందని పెట్టడం, దాని వలన సుప్రీంకోర్టు దాన్ని తీసుకుని ఆ వాళ్ళని శిక్షించమని చెప్పి అప్పుడు కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చారు. పని చేసే ప్రదేశాల్లో మహిళలు లైంగిక వేధింపులకు గురి కాకుండా ఎలా ఉండాలి అనేది గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. ఈ గైడ్ లైన్స్ ముందు మనకి ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ కూడా కొన్ని గైడ్ లైన్స్ ఇవ్వడము, అలాగే మనకి మానవ హక్కుల డిక్లరేషన్, సీడా ఏదైతే మనకి మహిళలపై ఎలాంటి వేధింపులు ఉండకుండా ఉండడానికి వచ్చిన ఒక ఒడంబడిక, ఇలాంటివన్నీ కూడా పనిచేసే ప్రదేశాల్లో మహిళలకి రక్షణ ఉండాలి, రక్షణ బాధ్యత ఆ ఎంప్లాయర్ది అనేది తీసుకురావడం జరిగింది. సో ఇది 2013లో చట్టంగా మనకి రావడం జరిగిందండి. దీన్ని అన్ని చోట్ల ఎక్కడైతే ఏదైనా ఆఫీస్ కానీ ఎక్కడైనా సరే మహిళలు పనిచేసే దగ్గర,
0: అసంఘటిత కార్మికుల లేకపోతే
1: అందరికి, అసంఘటిత కార్మికులు అవనండి ఎవరికైనా ఈ చట్ట పరిధిలో వస్తారు. వాళ్ళు ఏం చెప్పారు అంటే మొట్టమొదటిగా 10 మంది ఉమెన్ పనిచేస్తున్నారు అంటే ఖచ్చితంగా ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ అనేది పెట్టుకోవాలి అనేది ఈ చట్టం చెప్తుంది. 2 కమిటీల గురించి ఈ చట్టం చెప్తుందండి. మనకందరికీ తెలుసు పనిచేసే ప్రదేశాల్లో మహిళలు అనేక రకాల వేధింపులకి గురవుతూ ఉంటారు. అవి మాటల దగ్గర నుంచి చూపుల దాకా, తర్వాత లైంగికంగా చేతల దాకా, తర్వాత ప్రమోషన్ల కోసమో ఇంకోటో వాళ్ళని భయపెట్టో ఇంకోటో వాళ్ళని లోబర్చుకోవాలనే ఉద్దేశంతో ఎన్నో విధాలుగా ఇబ్బంది పెట్టేవాళ్ళు ఎక్కువ. ఇప్పటికీ కూడా చాలా తక్కువ పర్సంటేజ్ మహిళలే సంఘటితంగా అంటే ఒక ఆర్గనైజేషన్స్ లో పనిచేస్తున్నారు, అసంఘటితంగా పనిచేసే మహిళలే ఎక్కువ. ఎప్పుడైనా మహిళకి ఏదైనా బాస్ ఇలా అన్నాడు, కొలీగ్ ఇలా అన్నారు, లేకపోతే ఫలానా వ్యక్తి ఇలా చేశారు అని ఇంట్లో చెప్తే ఉద్యోగం మానే అంటారు. ఫస్ట్ వచ్చే మాట అదే. కాబట్టి ఆ మహిళకి ఎలా ఎదుర్కోవాలి, ఎవరిని కాంటాక్ట్ చేయాలి, అమ్మో పోలీసుల దగ్గరికి వెళ్ళాలా, కోర్టుల చుట్టూ తిరగాల, మన పరువేమైపోతుందో, నన్ను

0: ఏమని బ్రాండ్ చేస్తారు, ఎందుకంటే కంప్లైంట్ చేసిన మహిళని ఈమె చాలా కాంప్లికేటెడో, ఈ అమ్మాయి చాలా ప్రాబ్లమాటిక్కో అనే బ్రాండింగ్ వచ్చేస్తుంది. సో ఆ భయంతో చాలా మంది అసలే కంప్లైంట్ చేయరు. అందుకనే అంతర్గతంగా వాళ్ళు దాన్ని సరిదిద్దుకోవడానికి ఈ అంతర్గత
1: ఇంటర్నల్ కమిటీ.
0: కమిటీలని, ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీస్ అని పెట్టారండి. ఎంత బ్యూటిఫుల్ కమిటీస్ అంటే ఇవి, ఆ మహిళకి తన ఇల్లు తను బాగు చేసుకోవడానికి ఆ ఆర్గనైజేషన్కి ఇది ఒక అవకాశం. తర్వాత ఆ మహిళకి అటు పోలీసో కోర్టో తిరగకుండా తన ఆఫీస్లోనే చెప్పుకోవడానికి ఒక మనుషులు దొరుకుతారు. సో అంత మంచి ఇది. తర్వాత సివిల్ కోర్ట్ అథారిటీ ఇచ్చారు, ఏదైనా ఎవరినైనా సమ్మన్ చేయొచ్చు, ఎవరినైనా డాక్యుమెంట్స్ అడగచ్చు, మేనేజ్మెంట్ కూడా వీళ్ళు సలహాలు ఇవ్వాలి, అలాంటి అధికారాలు వీళ్ళకి ఇచ్చారు. సో ఐదుగురు సభ్యులతో ఇంటర్నల్ కంప్లైంట్, ఐదుగురు అని కాదు, ఒక కన్వీనర్, సీనియర్ మోస్ట్ లేడీ ఆఫీసరు దానికి చైర్పర్సన్ గాను, తర్వాత మహిళా మెంబర్లు ఇద్దరు, 50-50% మగవాళ్ళు ఇద్దరు, అన్ని బ్రాంచ్లు నుంచి కూడా దాంట్లో ప్రాతినిధ్యం ఉండేట్టు, మూడు నాలుగు ఆఫీసులు ఉంటే అక్కడ ఎక్కువ మంది మహిళలు పనిచేస్తుంటే ప్రతి చోట ఒక్కొక్క కమిటీ పెట్టుకునేటట్లు అలాంటివన్నీ ఇచ్చారు. ఈ కమిటీ అధికారాలు ఏంటంటే, మొట్టమొదటిగా అందరికీ అవగాహన కల్పించడం, తర్వాత ఇలాంటి కేసులు వచ్చినప్పుడు వాళ్ళు టేకప్ చేయడం, ఆ మహిళ యొక్క అంటే వాళ్ళ కంప్లైంట్ ని రిటర్న్ ఫామ్ లో తీసుకోవడం, ఆమె రిటర్న్ ఫామ్ లో ఇవ్వలేకపోతే వీళ్లే ఆమె చేత రాయించి తీసుకోవడం, తర్వాత అది తీసుకున్నాక ఎంక్వైరీ చేయడం, అంటే నేచురల్ దీని ప్రకారం పక్షపాతరహితంగా ఖచ్చితంగా విచారణ చేయాలి, పూర్తి చేయాలి 3 నెలల్లో, 90 రోజుల్లో విచారణ పూర్తి చేయాలి, రిపోర్ట్ రాసి వాళ్ళకి అందజేయాలి, తర్వాత మేనేజ్మెంట్ కూడా 2 నెలల్లోపు యాక్షన్ తీసుకోవాలి, ఇలా టైం పీరియడ్స్ కూడా పెట్టడం జరిగింది. ఒకవేళ ఆ మహిళ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నా, ఆమె చనిపోయినా, ఆమె తరఫున ఎవరైనా కానీ కంప్లైంట్ ఇవ్వచ్చు, 3 నెలల వ్యవధిలో కంప్లైంట్ ఇవ్వాలి. ఒకవేళ 3 నెలల వ్యవధిలో ఇవ్వకపోతే 6 నెలల్లో కూడా ఇవ్వచ్చని అమెండ్మెంట్ చేశారు. 6 నెలల్లో ఏంటంటే ఆ అమెండ్మెంట్ లో ఒక ఎందుకు ఇవ్వలేకపోయింది కంప్లైంట్ అనేది రాసి ఇవ్వడం జరుగుతుంది. సో ఏదైనా కేసులో ఎవరైనా వాళ్ళ తరఫున ఇవ్వలేకపోతే చూసిన వాళ్ళు కానీ, కొలీగ్స్ కానీ, వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు. ఈ కంప్లైంట్ ఇచ్చాక మామూలు విచారణ చేపట్టిన క్రమంలో కూడా ఆ అమ్మాయికి ఎక్కడా కూడా ఇబ్బంది కలగకుండా అదర్ పార్టీ ముందు ఇవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ అంతా అయిపోయి రిపోర్ట్ వచ్చాక కూడా అమ్మాయికి ఆ రిపోర్ట్ నచ్చకపోతే మన ఐసీసీ వాళ్లే చెప్పి ఆమెను ఎలాగ పోలీసుల్ని రీచ్ అవ్వచ్చో, లేకపోతే కోర్టు ద్వారా ఎలా న్యాయం పొందొచ్చో కూడా నేర్పించాలి. తర్వాత ఇదంతా అయిపోయాక మేనేజ్మెంట్ యాక్షన్ తీసుకుందా లేదా కూడా చూడాలి. అలానే అవగాహన కార్యక్రమాలు, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ నిర్వహించాలి. ఎంప్లాయర్ బాధ్యత ఏంటంటే ఇలాంటి కమిటీ ఖచ్చితంగా పెట్టుకోవడం, ఆ కమిటీలో ఎక్స్టర్నల్ గా ఒక మెంబర్ ని వేసుకోవడం, వాళ్ళు అడ్వకేట్ గాని ఎన్జిఓ ప్రతినిధి అయి ఉండాలి, దాని వల్ల పారదర్శకత వస్తుంది, ప్రతి కంప్లైంట్ మీద యాక్షన్ తీసుకోవడం, ఇది ఎంప్లాయర్ బాధ్యత. అలాగే యాన్యువల్ రిపోర్ట్ సబ్మిట్ చేయాలి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కి ప్రతి సంవత్సరము, అండ్ వాళ్ళ రూల్స్ ప్రకారము ముందు ఇది ప్రిలిమినరీ ఎంక్వైరీ చేశాక తర్వాత డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ కూడా వాళ్ళ సర్వీస్ రూల్స్ ప్రకారం చేయించాలి. అలానే సర్వీస్ రూల్స్ ప్రకారం కూడా వాళ్ళకి శిక్షలు పడతాయి. ఎక్కడైతే ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీస్ లేవో అక్కడ లోకల్ కంప్లైంట్ కమిటీస్ ఉన్నాయి. ఇది డిస్ట్రిక్ట్ కలెక్టర్ కింద ఉంటాయి. ప్రతి తాలూకా, ప్రతి మండలాన్ని నుంచి ఒక అధికారిని, అలాగే ఇద్దరు సోషల్ వర్కర్స్, ఒక సీనియర్ మోస్ట్ లేడీ ఆఫీసరు దీంట్లో మెంబర్స్గా ఉంటారు. ఎక్కడైతే అసంఘటిత కార్మికులు ఉన్నారో, సపోజ్ మీ ఇంట్లో పనిచేసే ఆమెకు కూడా ఈ చట్టం వర్తిస్తుంది, అలాంటి వాళ్ళు ఏదైనా ఇలాంటి వేధింపులకు గురైతే వాళ్ళు లోకల్ కంప్లైంట్ కమిటీకి వెళ్ళొచ్చు. కలెక్టరేట్ లో ఈ లోకల్ కంప్లైంట్ కమిటీవి ఉంటాయి, వాళ్ళు కూడా దీని మీద అవగాహన చేయడం, ఐసీసీలు అన్ని చోట్ల ఉన్నాయా లేదా వాటి కమిటీల రిపోర్ట్స్ తీసుకోవడం కూడా ఎల్సీసీ లోకల్ కంప్లైంట్ కమిటీ చేస్తుంది. తర్వాత ఎంత విస్తృతంగా ఇచ్చారు అంటే, ఇక్కడ ఆ సంస్థలో పనిచేసే మహిళే కాదు, ఆ సంస్థకి విజిట్ చేసిన, ఒక ఇంటర్న్గా వెళ్ళినా, ఏదైనా కాంట్రాక్చువల్ లేబర్ అయినా, ఊరికే పని చేయడానికి లేబర్గా వెళ్ళినా, ఎలాంటి వాళ్ళైనా, అలాగనే ఆమె ఆఫీస్కి వచ్చే క్రమంలో ట్రాన్స్పోర్ట్లో జరిగిన ఇలాంటివి, ఆమె వస్తుంటే ఎవరైనా వేధించినా, ఇవన్నీ కూడా ఐసీసీ కిందకే వస్తాయి. అంటే ఆ ఎంప్లాయర్ బాధ్యత ఆమె సేఫ్గా వెళ్ళడము, అలాగనే ఆ క్రమంలో తన సంస్థలో, తన ఆఫీస్లో వచ్చిన ఏ మహిళ కూడా ఇబ్బంది కలగకుండా చూడడం. తర్వాత ఇంకొకటి, డెఫినిషన్లో కూడా ఇక్కడ వేధింపులు అనేదానికి

0: చాలా వైడ్ డెఫినేషన్ ఇచ్చారు. ఆ స్త్రీ అన్కంఫర్టబుల్ ఫీల్ కాకూడదు అంటే తనకి ఇష్టమై ఎవరితో అయినా బాగానే ఉంటే అది వేరే విషయం, కానీ ఆమెకి ఇష్టం లేకుండా ఆమె అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతూ ఆమె వేధింపుకి గురి అయ్యాననే ఫీలింగ్ ఉంటే తప్పనిసరిగా ఇది ఈ చట్టం పరిధి కిందకు వచ్చేటట్లు చేశారు. అందుకనే ఆ వేధింపులకి దానికి చాలా పెద్ద డెఫినేషన్ ఇచ్చారు. ఇంకొకటి, ఇక్కడ మూడు రకాలైన ఇంగ్రీడియంట్స్ ఉండాలి. ఒకటి లైంగిక వేధింపు అయి ఉండాలి, ఒకటి హెరాస్మెంట్, ఇంకొకటి పని చేసే ప్రదేశంలో పని చేసే దానికి కనెక్ట్ అయ్యి ఉండాలి. తర్వాత ఆమె అన్కంఫర్టబుల్ ఫీల్ అయ్యి ఉండాలి, ఆమె కన్సెంట్ లేకుండా జరిగి ఉండాలి. ఈ మూడు ఉన్నాయి అంటే ఖచ్చితంగా వేధింపు. ఇప్పుడు కొన్నిసార్లు నాకు ఈ పని చెప్పి వేధిస్తున్నారు, లేకపోతే నన్ను అనవసరంగా వేరే ట్రాన్స్ఫర్ చేశారు, అవన్నీ కూడా సర్వీస్ రూల్స్ కిందకు వస్తాయి. దాంట్లో లైంగికత ఉంది, వాళ్ళు ఆ ఆలోచన విధానంతో చేశారు అంటే ఖచ్చితంగా ఇది పని చేసే ప్రదేశంలో వచ్చే లైంగిక వేధింపుల చట్టం కిందకే వస్తుంది. ఎవరైనా కంప్లైంట్ చేయలేకపోయిన వాళ్ళు మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కింద, అలానే జాతీయ మహిళా కమిషన్ కింద ఈ బాక్స్ అనేది పెట్టారు. ఎవరైనా సరే తమ మీద ఇలాంటివి జరుగుతున్నాయి, వాళ్ల సంస్థలో వాళ్ళకి న్యాయం జరగదు అని అనుకున్న వాళ్ళు దానికి కూడా కంప్లైంట్ చేయొచ్చు. వాళ్లే టేకప్ చేసి ఆ ఫలానా ఆర్గనైజేషన్స్ తోటి తీసుకుంటారు. అండ్ ఇంకొకటి, ఇక్కడ సంస్థలంటే పనిచేసే ప్రదేశాలంటే ఆఫీసులే కాదు, ఈవెన్ స్కూల్స్, అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని, అలాగే ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్, స్పోర్ట్స్ కానీ ఎనీథింగ్, ఎనీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్, అలాగే అసంఘటిత కార్యక్రమం అంటే ఏదైనా కానీ కూలి పని చేసుకునే ప్రదేశం దగ్గర నుంచి అన్నీ కూడా పని ప్రదేశాలే అన్నారు. సో అందువలన స్కూళ్లలో కూడా పెట్టాలి ఇలాంటి కమిటీలు, అక్కడ ఉన్న టీచర్లకే కాదు స్టూడెంట్స్ కోసం కూడా ఇవ్వాలి. సో ఇలాంటి కమిటీలు ఖచ్చితంగా అన్ని చోట్ల ఉండాలి అనేది చెప్తున్నారు. మూడు నెలలకి ఒక మీటింగ్ పెట్టాలి, ఆ మీటింగ్లో అసలు ఏమైనా అలాంటివి జరుగుతున్నాయా, జరగకుండా ఉండడానికి ఏమేమి చర్యలు తీసుకోవాలి, సీసీ కెమెరాలు పెట్టాలా, లైటింగ్ బాగుండాలా, ట్రాన్స్పోర్ట్ కరెక్ట్గా ఉండాలా, ఏముండాలి మహిళలకి అనేది చూడాలి. సో ఇవన్నీ కూడా ఎంప్లాయర్ బాధ్యత అన్నమాట. అందుకని ప్రభుత్వం దీని మీద ప్రత్యేకంగా మహిళా విభాగము, పోలీసు, తెలంగాణ పోలీసు సాహస్ అని కార్యక్రమం పెట్టడం జరిగింది. మహిళా భద్రతా విభాగం ఉమెన్ సేఫ్టీ వింగ్ వెబ్సైట్ లోకి వెళ్లి సాహస్ నుంచి కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు. సాహస్ లో ఏంటంటే ముఖ్యంగా దీని మీద అందరికి అవేర్నెస్ కలగజేయడం, కార్పొరేట్స్ లోను, పెద్ద పెద్ద ఆఫీసుల్లోనూ అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. తర్వాత ఏమేం గైడ్ లైన్స్ ఉండాలి, ఎలా ఉండాలి, ఐసీసీ ఎలా నిర్వర్తించాలి అనేది కూడా చెప్తున్నారు. సో దాని ద్వారా మహిళా భద్రతా విభాగం, ఉమెన్ సేఫ్టీ వింగ్, టీఎస్ పోలీస్ వెబ్సైట్ కి వెళ్తే మీరు అక్కడ సాహస్ అనే దాని నుంచి కూడా మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు. ఇదే కాకుండా మామూలు పోలీస్ స్టేషన్ కి వెళ్లి కూడా ఈ చట్టం కింద, పాష్ యాక్ట్ కింద కంప్లైంట్ ఇవ్వచ్చు. దాంట్లో ఇప్పుడు అనేక రకాల వేధింపులు, లైంగిక వేధింపులు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాల అన్నిటి కిందకి ఇది వర్తిస్తుంది, అవి కూడా దీనికి యాడ్ చేయొచ్చు. అలాగే ఏమొద్దు అనుకుంటే కోర్టుకు కూడా వాళ్ళు వెళ్ళొచ్చు. కాబట్టి మహిళలు పనిచేసేటప్పుడు తెలివిగా ఉండాలండి. మనం బౌండరీస్ మనం జాగ్రత్త పెట్టుకోవాలి, అంటే ఫిజికల్ బౌండరీ కాదు, మనని ఎవరైతే అనవసరంగా మనతోటి ఇది చేస్తున్నారు, ఎవరి నుంచి రిస్క్ ఉంది, రిస్క్ అసెస్మెంట్ చేసుకోవాలి. ఏదైనా ఉంటే తప్పనిసరిగా వాయిస్ అవుట్ చేయాలి. చాలా మంది ఊరుకోవడం వల్లనే వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఇతర మహిళల మీద చేసే అవకాశం దొరుకుతుంది. కాబట్టి వీటి మీద తప్పనిసరిగా చర్యలు తీసుకునేటట్లు అన్ని సంస్థలు చూడాలి.
1: పోష్ యాక్ట్ అనేది ఎంతవరకు ఉంది, మనకున్న పరిధి ఏంటి, మనకి ఎంతవరకు విస్తారంగా కూడా ఉపయోగించుకోవచ్చో వివరంగా తెలియచేశారు. మరి బ్రేక్ ద సైలెన్స్, మీ సైలెన్స్ ని బ్రేక్ చేయండి, నిశ్శబ్దంగా ఉండటం సమస్యకు పరిష్కారం కాదు అన్నది మాత్రం గుర్తుపెట్టుకోండి. నమస్కారం అండి మమతా ఆచంటి గారు.
0: థ్యాంక్స్ అండి, నమస్తే.
2: ఇది మన చట్టం.

మీరింతవరకు ఇది మన చట్టం పాష్ యాక్ట్ డాక్టర్ మమతా రఘువీర్ ఆచంట గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీమతి

0: കൂടി ശ്രീലക്ഷ്മി.
1: మాటైనా
2: పాటైనా
3: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాల గని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే నీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
3: 2324 0856.
2: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ లో సమయం 7:32 దాటి 34 సెకండ్లు. పాటతో ప్రయాణం కార్యక్రమంలో పాటతో ప్రయాణిస్తూ పాటలను వినండి, పాటలను వింటూ ప్రయాణించండి. ఏ టైంలో అయినా ఎక్కడ ఉన్నా ఏ పనులు చేస్తున్నా కూడా మన వివిధ భారతి కార్యక్రమాలు వినటం మాత్రం మర్చిపోకండి. ఈ కార్యక్రమంలో ముందుగా మీరు వినపోయే పాట

శశిరేఖా పరిణయం చిత్రం నుండి చిత్రపడిన ఈ పాట. రాసినవారు సిరివెన్నెల, సంగీత దర్శకత్వం మణిశర్మ.

0: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का देश के सभी एग्जाम वॉरियर्स के लिए विशेष संदेश।
1: आपके परिवार के जो बड़े लोग हैं उनके साथ परीक्षा पे चर्चा पढ़ने के लिए कहिए, उसकी चर्चा कीजिए। और कोई मंत्र है तो खास लाइन करके बताइए, देखिए ये पीएम ने ये कहा है तुम पढ़ो।
0: परीक्षा से जुड़े किसी भी प्रश्न या समस्या के समाधान हेतु NCPCR द्वारा आयोजित लाइव स्ट्रीमिंग सेशन में विशेषज्ञों से सीधे बातचीत करें, जो कि 23 अप्रैल से 23 मई तक चलेंगे। अधिक जानकारी के लिए www.ncpcr.gov.in पर लॉगिन करें।
2: పాటతో ప్రయాణం కార్యక్రమంలో తర్వాత వస్తున్న పాట 2000 సంవత్సరంలో సిమ్రాన్ నటించిన చాలా తెలుగు చిత్రాలు ఘన విజయాన్ని అందుకున్నాయి. వాటిలో ముందుండే చిత్రం సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై ఉదయశంకర్ దర్శకత్వంలో డి సురేష్ బాబు నిర్మించిన కలిసిందాన్రా. జాతీయ స్థాయిలో ఉత్తమ తెలుగు చిత్రంగా పురస్కారాన్ని అందుకుంది ఈ చిత్రం. చంద్రబోస్ గారు రాసిన ఈ గీతం ఎస్ఏ రాజకుమార్ గారి స్వరకల్పనలో బాలుగారు స్వర్ణలత గారు కలిసి ఆలపించిన ఆ పాటే నచ్చావే పాలపిట. ఈ పాట మీకోసం.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

పాటతో ప్రయాణం కార్యక్రమంలో తర్వాత వస్తున్న పాట ప్రభాస్ నటించిన ఎపిక్ యాక్షన్ మూవీ భారతీయ దర్శక కుటుంబం మొత్తం గర్వించదగ్గ రీతిలో దర్శక రాజమౌళి రూపొందించిన బాహుబలి. అగ్రస్థాయి కథానాయకుడై ఉండి దర్శకుడికి ఇచ్చిన మాట కోసం ఒక నిబద్ధతతో అంకితభావంతో ఈ చిత్రంలో నటించారు ప్రభాస్. అందుకు ప్రతిఫలంగా ఘన విజయాన్ని కూడా సాధించారు. కీరవాణి గారి స్వరకల్పనలో కార్తీక్ దామిని పాడిన ఈ అనంత శ్రీరామ్ గారి పాట మీకోసం.

శ్రోతలకు ఒక గమనిక. రేపు మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8లో హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ గురువారం అంటే మే నెల 21వ తేదీన గర్భిణీలకు నార్మల్ డెలివరీ సమయంలో వచ్చే సమస్యలు, కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈ అంశం గురించి సీనియర్ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ డాక్టర్ ఏ శాంతిశ్రీ గారు శ్రోతల సందేహాలకు సమాధానమిస్తారు. మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 0402324085, 0402324085, మరొక ఫోన్ నంబర్ 0402955509923. గమనిక విన్నారు. పాటతో ప్రయాణం కార్యక్రమంలో తర్వాత వస్తున్న పాట ఏఆర్ రెహమాన్ గారికి వేటూరి గారంటే ప్రాణం. వాద్యకారుడిగా ఉండే రోజుల్లోనే వేటూరి గారి దగ్గరకు వచ్చి త్యాగరాజస్వామి చేసిన కృతుల గురించి, ఆ రాగాల గురించి అడిగేవారట. తెలుగులోకి అనువదించబడిన బొంబాయి, ఇద్దరు, సఖి, అమృత, మిరపకలలు ఇలా చాలా చిత్రాల్లో రెహమాన్ గారి బాణీలకి సాహిత్యాన్ని సమకూర్చారట వారు. అచ్చ తెలుగు గీతాలు అని అనిపించారట వేటూరి. ఆ కోవకు చెందినవే మెరుపుకలలు చిత్రంలోని ఈ వెన్నెల గీతం. హరిహరన్ సాధనా సర్గం ఆలపించిన ఈ గీతం మీ అందరి కోసం.

ఏఆర్ మురుగదాస్ తమిళంలో రూపొందించిన రమణ చిత్రం కథ ఆధారంగా వివి వినాయక్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన సందేశాత్మక చిత్రం ఠాకూర్. మణిశర్మ గారి స్వరకల్పనలో హరిహరన్ గారు చిత్రగారు పాడిన ఈ చంద్రబోస్ గారి గీతాన్ని ఇప్పుడు విందాం.

దృష్టి సారించారు. రాబోయే నీట్ యూజీ పునఃపరీక్షను పారదర్శకంగా నిర్వహించడానికి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు, అప్రమత్తత అవసరమని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. హిందీ కేవలం ఒక భాష మాత్రమే కాదని, అది దేశాన్ని ఏకం చేయడానికి ఒక శక్తివంతమైన మాధ్యమంగా పనిచేస్తుందని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడానికి, సమాజాన్ని ప్రగతి శిఖరాలకు తీసుకెళ్లడానికి అధికారులు కృషి చేయాలని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఈరోజు రాష్టపతి భవన్లో 2024 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారుల బృందం తనను కలిసిన సందర్భంగా రాష్టపతి వారికి మార్గనిర్దేశం చేశారు. తెలంగాణలో విద్యారంగంలో పెట్టుబడులు పెట్టేవారికి ఎఫ్ఆర్బిఎం నుంచి మినహాయింపు ఇవ్వాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు రాష్ట ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు. రాష్టంలో బీఆర్ఎస్ కుటుంబ పాలన లేకుండా చేసింది తామే అని, అందుకే తమపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. సైబర్ నేరగాళ్లకు సిమ్ కార్డులు అందిస్తున్న 66 మందిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ఆపరేషన్ ఆక్టోపస్ 3.0లో భాగంగా 13 రాష్ట్రాల్లో పోలీసులు దాడులు నిర్వహించారు. ఘోస్ట్ సిమ్ కార్డులతో దేశవ్యాప్తంగా 76 సైబర్ నేరాలు చేసినట్టు గుర్తించారు. వచ్చే బక్రీద్ పండుగ నేపథ్యంలో తెలంగాణలో జరుగుతున్న అక్రమ పశువుల రవాణా, గోవధ నిలిపివేయాలని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి డిమాండ్ చేసింది. హైదరాబాద్లో కొందరు బహిరంగంగా గోహత్యలు ప్రోత్సహిస్తూ అక్రమ వధశాలలు నడిపిస్తున్నారని, వారిపై పీడీ యాక్ట్ కింద కేసులు పెట్టాలని సమితి అధ్యకులు జి రాఘవరెడ్డి, ప్రధాన కార్యదర్శి డాక్టర్ రావినూతల శశిధర్ డిమాండ్ చేశారు. కాంగో, ఉగాండా దేశాల్లో ఎబోలా వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం జాతీయ, ప్రాంతీయ స్థాయిల్లో ఎక్కువగా ఉందని, అయితే ప్రపంచ స్థాయిలో తక్కువగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఎబోలా విజృంభణను అంతర్జాతీయంగా ఆందోళన కలిగించే ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి అని డబ్ల్యూహెచ్ఓ ప్రకటించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 8:04 దాటి 8 సెకండ్లు. మస్తీ మజా వింటారు, నేను మీ విశాలి. కొంచెం మస్తీ, బోలెడంత మజా. ప్రపంచంలో జరిగే ఇంట్రెస్టింగ్, వైరల్ అండ్ ట్రెండింగ్ న్యూస్ ను మీ ముందుకు తీసుకొస్తుంది మన మస్తీ మజా. అరే, ఇలా కూడా జరుగుతుందా, అవునా అనే ఆశ్చర్యకరమైన కొన్ని వింతలు విశేషాలను మీ ముందుకు తీసుకొస్తుంది మన మస్తీ మజా కార్యక్రమం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

మస్తీ మజా వింటున్నారు, నేను మీ విశాలి. కొంతకాలంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ గురించి చాలానే వింటున్నాం కదా, ఎలక్ట్రిక్ బైక్స్, కార్స్ ఇలాంటి వాటి గురించి వింటూనే ఉంటున్నాం. కానీ ఒక్కసారి ఆలోచించండి, కరెంటు ఛార్జ్ లేకుండానే, పెట్రోల్ పోయకుండానే, కేవలం సూర్యకాంతితోనే ఒక కారు నడిస్తే ఎలా ఉంటుంది? వింటుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది కదా, కానీ ఇది నిజం. అలాంటి ఆలోచనను నిజం చేసి చూపించాడు గుజరాత్లోని ఒక సాధారణ గ్రామీణ వ్యక్తి. అది కూడా కోట్ల రూపాయల టెక్నాలజీతో కాదు, పాత స్క్రాప్ మెటీరియల్స్తో తన ఇంట్లోనే తయారు చేసిన ఒక సోలార్ పవర్డ్ కార్తో. మనకు సోలార్ ఎనర్జీ అంటే పెద్ద పెద్ద సోలార్ ప్యానెల్స్, భారీ ప్రాజెక్టులు గుర్తొస్తాయి కదా, కానీ ఇన్నోవేషన్ అంటే అదే, ఊహించని చోట ఊహించని విధంగా మార్పు తీసుకురావటం. మరి ఈ సోలార్ కార్ గురించిన విషయాలను ఇంకా మాట్లాడుకుందాం, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: మస్తీ మజా వింటున్నారు మీ విశాలితో. సోలార్ కార్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సాధుల్బాయ్ గారు పాత ఎలక్ట్రిక్ బైక్ పార్ట్స్, స్క్రాప్ ఐరన్, స్కూటీ టైర్లు, ఇలా ఇంట్లో దొరికిన పాత వస్తువులనే ఉపయోగించి తన ఇంట్లోనే ఈ కారును తయారు చేశారు. వేస్ట్ అనుకున్నది కూడా సరైన ఆలోచన ఉంటే వండర్ఫుల్ ఇన్నోవేషన్గా మారుతుంది. సోలార్ కార్పై 200 వాట్స్ సోలార్ ప్యానెల్స్ ఉంటాయి. అవి పగలు సూర్యకాంతితో బ్యాటరీలను ఛార్జ్ చేస్తాయి. ఒకసారి ఫుల్ ఛార్జ్ అయితే ఈ కారు 50 నుండి 60 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. అది కూడా 1 రూపాయి ఫ్యూయల్ ఖర్చు లేకుండా. పగలు ఛార్జ్ అయిన ఫ్యూయల్తో రాత్రిపూట కూడా ఈ కారు నడుస్తుందట. గుజరాత్లోని ఒక చిన్న గ్రామం నుండి వచ్చిన ఈ సోలార్ కార్ భవిష్యత్తులో ఇలా కూడా ఉండొచ్చని చూపిస్తుంది. డబ్బులు లేకపోయినా, డిగ్రీలు లేకపోయినా మనలో కొత్త ఆలోచన ఉంటే ప్రపంచం చూసే మార్పును తీసుకురావచ్చు. నిజంగా ఇది చాలా ఇన్స్పిరేషన్గా ఉంది కదా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల కోసం వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

మస్తీ మజా వింటున్నారు మీ విశాలితో. ఉరుకులు పరుగుల జీవితంలో మన రోజు ఎలా మొదలవుతుందో మనకే తెలియదు. లేవటం, హడావిడిగా పనులు చేసుకోవటం, వంట చేయటం, బాక్సులు పెట్టుకోవటం, ఆఫీసులకు వెళ్ళటం, వర్క్ చేయటం, ట్రాఫిక్లో తిరిగి ఇంటికి రావటం, తినటం, పడుకోవటం, మళ్ళీ నెక్స్ట్ డే అదే రొటీన్. ఇలా పరుగులు తీస్తున్న జీవితంలో మన చుట్టూ ఉన్న పరిసరాల గురించి, మన ఊరి శుభ్రత గురించి, మన ప్రకృతి గురించి మనం ఎప్పుడైనా నిజంగా ఆలోచించామా? చిప్స్ ప్యాకెట్లు లాంటివి తిని అక్కడే పడేస్తుంటాం, వాటర్ బాటిల్స్ లాంటివి నీళ్లు తాగాక అక్కడే వదిలేస్తాం. ఒక ప్లాస్టిక్ కవర్ కానీ, బాటిల్ కానీ, ఎనీ ప్లాస్టిక్ నేల మీద పడితే అది ఎన్నేళ్ళు అలాగే ఉంటుందో తెలుసా? చెత్తను సరిగ్గా వేరు చేసే విషయాల గురించి ఇప్పుడు చిన్న చిన్న పిల్లలే ఆలోచిస్తున్నారు అంటే నిజంగా ఇది చాలా గొప్ప విషయం. అలాంటి ఒక అందమైన మార్పు ఆంధ్రప్రదేశ్లోని తణుకు పట్టణంలో చిన్న పిల్లలతో ప్రారంభమైన ఒక గ్రీన్ మూమెంట్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అదేంటో తెలుసుకుందాం ఈ పాట తర్వాత.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: The Indian Navy invites online applications from unmarried male and female candidates for short service commission. Information technology entry. Last date for submission is 1st June 2026. For more details visit www.joinindiannavy.gov.in. The Indian Navy, combat ready, cohesive, Atmanirbhar, safeguarding seas for a viksit samriddh Bharat.

మస్తీ మజా వింటున్నారు మీ విశాలితో. గ్రీన్ స్కూల్ ప్రోగ్రామ్ చేంజ్ మేకర్స్ ప్రోగ్రామ్ పేరుతో ఆంధ్రాలోని తణుకు మున్సిపాలిటీ వాషి సంస్థ, నెస్ట్ సొసైటీ వాలంటీర్స్ కలిసి 45 స్కూల్స్ పిల్లలతో ఈ కార్యక్రమం చేపట్టారు. దీంతో పిల్లల్లో చైతన్యం నింపి పర్యావరణ పరిరక్షణలో మార్పు తీసుకురావటం, ప్లాస్టిక్ పేపర్ బాటిల్స్ లాంటి వేస్ట్ని ఎలా సెపరేట్ చేయాలి, ఎలా రీసైకిల్ చేయాలి, ఎలా రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేయాలో నేర్పుతున్నారట. పిల్లలకు పుస్తక జ్ఞానం మాత్రమే కాకుండా సమాజం పట్ల ఎలా వ్యవహరించాలి, సమాజ పర్యావరణాన్ని ఎలా గ్రీనరీగా ఉంచాలో నేర్పుతున్నారట. పెద్దవాళ్లలోనే రాని ఈ మార్పు ఈ చిన్న పిల్లల్లో రావటం నిజంగా విశేషం. ఒక మొక్క నాటే చేయి, ఒక ప్లాస్టిక్ కవర్ ఎత్తి డస్ట్బిన్లో వేసే బాధ్యత, ఒక స్కూల్ని గ్రీన్గా మార్చే ఆలోచన, ఇవన్నీ చిన్నవిగా అనిపించవచ్చు కానీ ఇవే రేపటి పెద్ద మార్పులకు బీజాలు. ఏమంటారు, తణుకులో మొదలైన ఈ చిన్న ఉద్యమం ఇంకా ఎన్నో ఊళ్లకు స్ఫూర్తి కావాలని, మన పిల్లలకు కూడా నిజమైన చేంజ్ మేకర్స్గా ఎదగాలని మనస్ఫూర్తిగా ఆశిద్దాం, ఆహ్వానిద్దాం. ఇది ఈనాటి మస్

న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ లో సమయం 8:30 దాటి 55 సెకండ్లు. ఏకచిత్ర గానం. ఈనాటి ఏకచిత్ర గానంలో ఏ సినిమా పాటను వినిపిస్తానా అని మీరందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నారని నాకు తెలుసు. అందుకే

అందరి కోసం ఒక వండర్ఫుల్ మూవీ నుండి పాటలను వినిపించబోతున్నాం. అదే గోదావరి. గోదావరి సినిమా ఈ రోజుకి 20 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏకచిత్రగానంలో గోదావరి సినిమా నుండి పాటలు వినిపించబోతున్నా. మన తెలుగు సినిమాల్లో కొన్ని సినిమాలు ఉంటాయి, వాటిని కేవలం చూసాం అని మాత్రమే చెప్పలేం, వాటిని అనుభవించామని చెప్పగలం. అలాంటి సినిమాల్లో ఒక అందమైన ప్రయాణం, ఒక ప్రశాంతమైన ప్రేమ కథ, ఒక నది లాంటి సినిమా గోదావరి. మరి ఈ సినిమాలోని పాటలను వినేద్దామా?

0: ఒకవైపు ఐపీఎల్ అంటూ ఇంత క్రికెట్ ఫీవర్ నడుస్తూ ఉంటే నువ్వు రేడియో వింటున్నావా?
1: వందనం ఆకాశవాణికి, వందనం అమృత శ్రేణికి.
2: సరే, ఐపీఎల్ అంటున్నావు, క్రికెట్ అంటున్నావు, నీకు అసలు హర్ష భోగ్లే తెలుసా?
0: ఎందుకు తెలీదు, ఫేమస్ క్రికెట్ కమెంటేటర్ కదా. ఆయన కమెంటరీ చెప్తూ ఉంటే ఎంత ఇంట్రెస్టింగ్ గా వినేవాళ్ళవో తెలుసా?
2: ఆయన ప్రయాణం మొదలుపెట్టింది కూడా ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంతోనేనంట.
0: అవునా?
2: అవును, యువవాణి ఇంగ్లీష్ కాంపియర్ గా.

0: అలాగే గొల్లపూడి మారుతిరావు గారు తెలుసు కదా.
1: ఆయనెందుకు తెలీదు, దర్శకులు రచయిత నటుడిగా తెలుగునాట పరిచయం అక్కర్లేని పేరాయినది.
0: ఆయన ప్రస్థానం కూడా ఆకాశవాణితోనే మొదలైందంట.
2: నా ముందు కొత్త ప్రపంచం ఆవిష్కృతమైంది. ఇది శ్రవణ మాధ్యమంలోంచి వచ్చిన వారికి కొత్తగా కలిసి వచ్చిన ఆకాశం. అన్ని మాధ్యమాల్లో పనిచేసిన వాడిగా ఇప్పటికీ నేను రేడియో నాటకానికే ప్రథమ స్థానాన్ని ఇస్తాను. సో బై ఫార్ రేడియో ఇస్ ది బెస్ట్ మీడియా.
0: రాజకీయ రంగమైనా, క్రీడా రంగమైనా, సినిమా రంగమైనా, ఏ రంగంలో అయినా ఎదిగిన ఎంతో మంది ఆకాశవాణితోనే ప్రయాణం మొదలు పెట్టారంట.
1: అటా అటా అంటున్నావు, నీకెవరు చెప్పారు, నువ్వెక్కడ విన్నావు?
0: ఇంకెక్కడ, మన ఆకాశవాణిలోనే. 1936లో మొదలైన ఆకాశవాణి ఈ సంవత్సరంతో 90 వసంతాలు పూర్తి చేసుకుంటుంది. ఈ సందర్భంగా ప్రతిరోజు ఉదయం 10 గంటలకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఎంతో మంది గొప్పవారిని పరిచయాల ద్వారా, చర్చా కార్యక్రమాల ద్వారా మరొక్కసారి వారి ప్రయాణాన్ని మనకు గుర్తు చేస్తుంది.
1: అవునా? అయితే నేను వింటాను.
0: తప్పక వినాల్సిందే.

మరవకండి ఆకాశవాణి 90 వసంతాల సందర్భంగా ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం ప్రతి ఉదయం 10 గంటలకు మీ అభిమాన ఆకాశవాణిలో.

శ్రోతలకు ఒక గమనిక. రేపు మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8లో హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ గురువారం అంటే మే నెల 21వ తేదీన గర్భిణీలకు నార్మల్ డెలివరీ సమయంలో వచ్చే సమస్యలు, కారణాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు, ఈ అంశం గురించి సీనియర్ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ డాక్టర్ ఏ శాంతిశ్రీ గారు శ్రోతల సందేహాలకు సమాధానమిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 0402324085, 0402324085, మరొక ఫోన్ నంబర్ 0402955092. గమనిక విన్నారు.

0: ఏకచిత్ర గానంలో గోదావరి మూవీ నుండి పాటలు వింటున్నాం కదా. దర్శకుడు శేఖర్ కమ్ముల గారి అత్యంత సఫల్ సినిమాలో గోదావరి సినిమా ఒకటి. ఈ రోజుకి ఈ సినిమా విడుదలై 20 ఏళ్ళు అయింది. సినిమా విడుదలై ఇన్ని సంవత్సరాలు గడిచినా ఆ కథలోని ఆత్మీయత, ఆ పాటల్లోని మాధుర్యం, ఆ గోదావరి ప్రయాణంలోని ప్రశాంతత ఇప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో అలానే తేలియాడుతూనే ఉన్నాయి.
1: లెవెల్ ఏంటో నీకు

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

సుమంత్ కమల్ని ముఖర్జీ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఒక సింపుల్ లవ్ స్టోరీ మాత్రమే కాదు, ఇది ఒక అందమైన భావోద్వేగ ప్రయాణం, ఒక నదీ ప్రవాహం లాంటిది, ఒక మనసు నుంచి ఇంకో మనసుకు చేరే సైలెంట్ సాల్ జర్నీ. ఈ సినిమా చూస్తుంటే మనము ఆ పడవలోనే ప్రయాణిస్తున్నట్టు అనిపిస్తుంది. మరి ఈ సినిమాకి సౌర్ ఏంటంటే మ్యూజిక్ డైరెక్టర్ కెఎం రాధాకృష్ణన్ అందించిన సంగీతం. ఈ రోజుకి ఎంతో ఫ్రెష్గా ఉంటాయి ఈ సినిమాలోని పాటలు. సినిమాలో ప్రతి పాట స్టోరీని ముందుకు తీసుకువెళ్తుంది, ప్రతి లిరిక్ ఒక ఫీలింగ్ని

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

ఏకచిత్ర గీతాల్లో గోదావరి సినిమా గురించి మాట్లాడుకుంటున్నాం కదా, గోదావరి అలలు, పాపికొండల అందాలు మధ్యలో చిన్న చిన్న కాన్వర్జేషన్స్ అన్నీ కలిపి ఈ సినిమా ఒక పోయెట్రీలా అనిపిస్తుంది.

0: ఏంటి, ఏదో సీరియస్ గా వింటున్నావు?
1: హా, రేడియోలో మంచి ప్రోగ్రామ్ వస్తుంటే వింటున్నా.
0: ఒకవైపు ఐపీఎల్ అంటూ ఇంత క్రికెట్ ఫీవర్ నడుస్తూ ఉంటే నువ్వు రేడియో వింటున్నావా?
2: వందనం ఆకాశవాణికి, వందనం అమృత శ్రేణికి.
1: సరే, ఐపీఎల్ అంటున్నావు, క్రికెట్ అంటున్నావు, నీకు అసలు హర్ష భోగ్లే తెలుసా?
0: ఎందుకు తెలీదు, ఫేమస్ క్రికెట్ కమెంటేటర్ కదా. ఆయన కమెంటరీ చెప్తూ ఉంటే ఎంత ఇంట్రెస్టింగ్ గా వినేవాళ్ళవో తెలుసా?
1: ఆయన ప్రయాణం మొదలుపెట్టింది కూడా ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంతోనేనంట.
0: అవునా?
1: అవును, యువవాణి ఇంగ్లీష్ కాంపియర్ గా.

0: అలాగే గొల్లపూడి మారుతిరావు గారు తెలుసు కదా.
1: ఆయనెందుకు తెలీదు. దర్శకులు, రచయిత, నటుడిగా తెలుగునాట పరిచయం అక్కర్లేని పేరు ఆయనది.
0: ఆయన ప్రస్థానం కూడా ఆకాశవాణితోనే మొదలైందంట.
2: నా ముందు కొత్త ప్రపంచం ఆవిష్కృతమైంది. ఇది శ్రవణ మాధ్యమంలోంచి వచ్చిన వారికి కొత్తగా కలిసి వచ్చిన ఆకాశం. అన్ని మాధ్యమాల్లో పనిచేసిన వాడిగా ఇప్పటికీ నేను రేడియో నాటకానికే ప్రథమ స్థానాన్ని ఇస్తాను. సో బై ఫార్ రేడియో ఇస్ ది బెస్ట్ మీడియా.
0: రాజకీయ రంగమైనా, క్రీడా రంగమైనా, సినిమా రంగమైనా, ఏ రంగంలో అయినా ఎదిగిన ఎంతో మంది ఆకాశవాణితోనే ప్రయాణం మొదలు పెట్టారంట.
1: అటా అటా అంటున్నావు, నీకెవరు చెప్పారు? నువ్వెక్కడ విన్నావు?
0: ఇంకెక్కడ, మన ఆకాశవాణిలోనే. 1936లో మొదలైన ఆకాశవాణి ఈ సంవత్సరంతో 90 వసంతాలు పూర్తి చేసుకుంటుంది. ఈ సందర్భంగా ప్రతిరోజు ఉదయం 10 గంటలకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఎంతో మంది గొప్పవారిని పరిచయాల ద్వారా, చర్చా కార్యక్రమాల ద్వారా మరొక్కసారి వారి ప్రయాణాన్ని మనకు గుర్తు చేస్తుంది.
1: అవునా? అయితే నేను వింటాను.
0: తప్పక వినాల్సిందే.

మరొకండి ఆకాశవాణి 90 వసంతాల సందర్భంగా ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం ప్రతి ఉదయం 10 గంటలకు మీ అభిమాన ఆకాశవాణిలో.

శ్రోతలకు ఒక గమనిక. రేపు మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 100.8లో హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ గురువారం అంటే మే నెల 21వ తేదీన గర్భిణీలకు నార్మల్ డెలివరీ సమయంలో వచ్చే సమస్యలు, కారణాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు ఈ అంశం గురించి

సీనియర్ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ డాక్టర్ ఏ శాంతిశ్రీ గారు శ్రోతల సందేహాలకు సమాధానమిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 0402324085 3, 0402324085 4. మరొక ఫోన్ నంబర్ 0402955092. గమనిక విన్నారు.

తెలుగు సంగీత ప్రేమికుల హృదయాల్లో ఒక స్పెషల్ స్థానాన్ని సంపాదించుకుంది గోదావరి మూవీ. చాలా సాఫ్ట్గా, చాలా న్యాచురల్గా ఒక చక్కటి నదీ ప్రవాహంలా కంపోజ్ చేశారు ఈ సినిమాని.

0: అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.
1: సలలే

0: મધરીમાં.
1: గోదావరి సినిమాలో పాటలు హెడ్ఫోన్స్లో వినినా, బస్సు జర్నీలో వినినా, రాత్రి ఒంటరిగా వినినా మనసులోకి నెమ్మదిగా దిగిపోతాయి, అలా ఉండిపోతాయి. గోదావరి ఒడ్డున పాపికొండల మధ్య మ్యూజిక్ అలలపై తేలుతూ ఒక్కో పాట వెనుక ఉన్న భావాన్ని మీరు ఆస్వాదించారనుకుంటాను. ఇది ఈనాటి ఏకచిత్ర గీతాలు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ లో సమయం 10 గంటలు దాటి 35 సెకండ్లు. నాటి మేటి సినీ గీతమాలిక మధురిమ వింటారు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నాటి మేటి సినీ గీతమాలిక మధురిమ.
2: శ్రోతలకు నమస్కారం. నేటి కార్యక్రమంలో ప్రముఖ సినీ కవి, పద్మశ్రీ పురస్కార గ్రహీత సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారి కవిత మధురములను ఆస్వాదిద్దాం. 1955 మే నెల 20వ తేదీన అనకాపల్లిలో జన్మించిన చేంబోలు సీతారామ శాస్త్రి కొంతకాలం ప్రభుత్వ ఉద్యోగం చేశారు. భరణి అనే కలం పేరుతో వీరు రాసిన కవితలు కళా తపస్వి

ఏ విశ్వనాథ్ గారి దృష్టిని ఆకర్షించాయి. దాంతో వారు 1986లో తీసిన సిరివెన్నెల చిత్రం ద్వారా శాస్త్రి గారిని సినీ రంగానికి పరిచయం చేశారు. అంతే, సిరివెన్నెల సీతారామ శాస్త్రిగా మారిపోయారు. నాటి నుంచి 1921 నవంబర్ 30వ తేదీన తుదిశ్వాస విడిచేదాకా రికార్డు స్థాయిలో 2700 గీతాలు రాశారు శాస్త్రి గారు. జీవితకాలంలో 11 నంది పురస్కారాలు, 5 ఫిల్మ్ఫేర్ అవార్డులు, 4 కళాసాగర్ అవార్డులు అందుకున్నారు. సీనియర్ సముద్రాలలోని గాంభీర్యం, ఆత్రేయులోని అంతరంగ మథనం, ఆరుద్రలోని చమక్కులు, కొసరాజులోని వ్యంగ్య కవితా విన్యాసం, వేటూరులోని శృంగారతత్వం, శ్రీశ్రీలోని సామాజిక స్పృహ, ఈ 5 అంశాలని ఏకాత్మక తనలో రూపొందించుకుని కవితా విహారం చేశారు సీతారామ శాస్త్రి గారు. సంగీత సాహిత్య సమలం కృతే అని అన్నారు డాక్టర్ సి నారాయణ రెడ్డి. దాన్ని స్ఫూర్తిగా తనదైన

ఈ ఐదు అంశాలని ఏకాత్మకతనలో రూపొందించుకుని కవితా విహారం చేశారు సీతారాం శాస్త్రి గారు. సంగీత సాహిత్య సమలం కృతే అని అన్నారు డాక్టర్ సి నారాయణ రెడ్డి. దాన్ని స్ఫూర్తిగా తనదైన శైలిలో తన ఉచ్ఛ్వాసం కవనమని తన నిశ్వాసం గానమని చెప్పారు శ్రీవేందల. విధాత తలపన ప్రభవించినది అన్న గీతంలో స్వరాలు కెవి మహదేవన్.

ఈ చిత్రంలోనే ముక్కోటి ముక్కోపి తెక్కశంకరుడు అని నిందాస్తుతి చేస్తూనే ఆది బిచ్చువానినేమి కోరేది, బూడిదిచ్చేవానినేమి అడిగేది అంటూ ఆ సృష్టి వైచిత్రాన్ని ప్రశ్నించారు శాస్త్రిగారు. మరి మహాదేవన్ బాణి, బాలు గానం, అద్భుతమైన

కళాతపస్వి కె విశ్వనాథ్ సిరివెన్నెల కాంబినేషన్లో మరో చిత్రం సృష్టిలయ్యరు. ప్రముఖ వాగ్గేయకారుల కృతిని స్ఫురించేలాగా శాస్త్రి గారి తీర్చిదిద్దిన రచన తెల్లవారదేమో స్వామి. అయితే ఈ పల్లవిలో తెల్లవారదేమో స్వామి అనే మాటని మాత్రం విశ్వనాథ్ గారు సూచించారు. ఈ గీతం విన్నటువంటి జేసుదాసు గారు ఇది అన్నమాచార్య రాశాడా అని ఆశ్చర్యపోయారట. అంతటి డెప్త్ ఉన్న పాట అది.

విశ్వనాథ్ గారి ఆపద్బాంధవుడు చిత్రానికి స్వరకర్త కీరవాణి, కథానాయకుడు చిరంజీవి. ఔరా అమ్మక చెల్ల అనే పదంతో పాట ప్రారంభమవుతుంది. ఓసారి ఓ సందర్భంలో నారాయణ రెడ్డి గారు వివరిస్తూ, అమ్మ అక్క చెల్లి ఈ మూడు పదాలు కలిస్తేనే అమ్మక చెల్ల అవుతుందిట. దాన్నే ఇక్కడ ప్రయోగించారు శాస్త్రి గారు. ఔరా అమ్మక చెల్ల అనే ముఖటం గల ఈ గీతంలో గోపాలకృష్ణుని లీలలు అందంగా అర్థవంతంగా ఆవిష్కరించారు శాస్త్రి గారు. చిరంజీవి, మీనాక్షి, శేషాద్రి వీరిపై చిత్రీకరించిన ఈ గీతాన్ని బాలు చిత్ర పాడారు.

0: ఆలకించి నమ్మడమెల్ల అంత వింత కథలు ఆనందలాల.
1: నంది పురస్కారం అందుకున్న స్వర్ణకమలం చిత్రంలో అందెల రవం మీద పదములదా అనే గీతంలో ప్రతి మాట కవితాత్మకమే, ప్రతి పదము ప్రయోజనాత్మకమే. ఈ పాటలో నమశివాయ అనే పంచాక్షరి మంత్రానికి అద్భుతమైన వ్యాఖ్యానం చెప్పారు శాస్త్రి గారు. నాయక భానుప్రియ, హీరో వెంకటేష్ వీరిద్దరిపై చిత్రీకరించిన ఈ అందెల రవముది అనే పాటని బాలు వాణి జయరాం గొంతులో విందాం. సంగీతం స్వరరాజు, లయరాజు, ఇళయరాజా.

0: ప్రముఖ గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం భాగస్వామ్యంలో రూపొందిన చిత్రం శుభ సంకల్పం. బాలు హీరో కమల్ హాసన్ ఒక పాత్రకి కీలకమైన దానికి విశ్వనాథ్ గారే పోషించారని కోరారు. ఆ విధంగా నటుడిగా ఆయన జీవితాన్ని ఆ శుభ సంకల్పం చిత్రం మలుపు తిప్పింది. కీరవాణి స్వరాలు సమకూర్చగా అందులో చిత్ర బాలు పాడిన ఒక అద్భుతమైన గీతం హైలెస్సో నీలాల కన్నుల్లో సంద్రమే.
1: హైలెస్సు హైలెస్సు హైలెస్సు హైలెస్సు హైలెస్సు హైలెస్సు హైలెస్సు

కథానాయక సౌందర్యాన్ని కనువిందుగా చిత్రీకరించడంలో దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు ప్రతిభ అద్భుతం అమోఘం. వారికి సిరివెన్నెల గారు రాసినటువంటి గీతాలను కొన్ని అవలోకిస్తే, రాజశ్రీ కథానాయకుడిగా నటించిన ముక్కోణపు ప్రేమ కథా చిత్రం అల్లరి ప్రియుడు, పుట్టినరోజు వేడుక, మన మనసులోని భావాలకి ఆత్రేయ గారు ఏ విధంగా అయితే చెప్తారో మరో విధంగా భాష్యం చెప్పారు సిరివెన్నెల గారు. కీరవాణి స్వరాలు సమకూర్చగా బాలు చిత్ర పాడిన గీతం

మోహన్ బాబు హీరోగా రాఘవేంద్రరావు గారు రూపొందించిన చిత్రం అల్లరి మొగుడు. అందులో హీరోకి, హాస్యనటుడు నగేష్కి పాటల పోటీ జరుగుతుంది. ఆ సందర్భంలో వచ్చే పాట నా పాట పంచామృతం. కీరవాణి

ఉషాకిరణ్ పతాకంపై నిర్మాత రామోజీరావు రూపొందించిన అద్భుత చిత్రం నువ్వే కావాలి. తరుణ్, రీచా హీరో హీరోయిన్లు, వారిద్దరి మధ్య చిత్రీకరించిన నవతర యువ గీతం ఎక్కడ ఉన్నా పక్కననేవే ఉన్నట్టుంటుంది. చాలా యూత్ఫుల్ సాంగ్ అన్నమాట.

సందీప్ సౌత సంగీత సమకూర్చిన నిన్నే పెళ్లాడతా చిత్రంలో హీరో నాగార్జున. అందులో హీరో పాత్ర కోసం నూతన గాయకుడు రమేష్ గాతదానం చేశారు. అతను పాడినటువంటి గీతం ఎటో వెళ్ళిపోయింది మనస్సు, యువహృదయాలను గిలిగింత పెట్టింది.

నువ్వు వస్తావని అనే చిత్రానికి స్వరకర్త ఎస్ఏ రాజ్ కుమార్. నాగార్జున సిమ్రాన్ హీరో హీరోయిన్. పాటల పల్లక్కిపై ఊరేగే చిరుగాలి. ఇందులోని అద్భుతమైన చరణం నీ తోడు లేనిదే శ్వాసకు శ్వాస ఆగదే.

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, స్వరకర్త కీరవాణి కాంబినేషన్లో రూపొందిన అద్భుత చిత్రం క్షణక్షణం. అందులో హీరో హీరోయిన్స్ వెంకటేష్, శ్రీదేవి వీరిద్దరి మీద నైట్ ఎఫెక్ట్లో చిత్రీకరించినటువంటి హాంటింగ్ సాంగ్ జాముడా తిరిగి జాబిలమ్మ. బాలు చిత్ర గానం గిలిగింతలు పెట్టినట్టు మన ఎక్కడికో ఊహాలోకాల్లో తీసిపోయే అద్భుత గీతం అది.

0: burning.
1: మెగాస్టార్ చిరంజీవి యువ హృదయాలను కొల్లగొట్టిన నటుడే కాదు, భావయుక్తంగా పాడగల గాయకుడు కూడా. మాస్టర్ చిత్రంలోని ఈ తికమక తెగులే ప్రేమంటే తమ్ముడు అంటూ ప్రేమ భావ పరంపరను రచనాపరంగా మన శాస్త్రి గారు ఆవిష్కరిస్తే గానంతో అభినయంతో చిరంజీవి ప్రాణం పోశారు. దర్శకులు సురేష్ కృష్ణ, ఈ చిత్రానికి సంగీత దర్శకులు దేవా.

0: మీరు ఇంత బాగా పాడగలరని మేము అస్సలు అనుకోలేదు మాస్టర్.
1: ఇంతవరకు నేను ఎప్పుడు పాడలేదు, ఇదే ఫస్ట్ టైం.
2: సార్ మొదటిసారి మీరు అదరగొట్టేశారు సార్.
1: మీ ఉత్సాహం చూసి ఏదో సరదాగా హమ్ చేయాలనిపించింది చేశారండి.
3: ఏ శివనగేశ్వరరావు తీసిన మనీ ఒక విలక్షణ చిత్రం. అందులో కోట శ్రీనివాసరాజు ఒక విలక్షణమైన పాత్ర. భద్రం బీ కేర్ఫుల్ బ్రదరు, భర్తక మారకు బ్యాచులరు అంటూ వివాహ బంధంలో జంజాటం గూర్చి వ్యంగ్యంగా చెప్పారు శాస్త్రి గారు. కోట శ్రీనివాసరావు పాత్రకు శ్రీనివాసమూర్తి గాత్రదానం చేశారు.
4: భద్రం బీ కేర్ఫుల్ బ్రదరు, భర్తక మారకు బ్యాచులరు, షాదీ మాటే వద్దు గురు, సోలో బ్రతుకు.

అమ్మ అనే పదానికి నిర్వచనం చెప్పడం ఆషామాషీ కాదు. ఆనాడు రాజశ్రీ చెప్పారు, ఆ తర్వాత నారాయణ రెడ్డి గారు చెప్పారు, ఆ తర్వాత శాస్త్రి గారు అమ్మ రాజీనామా చిత్రంలో చాలా చక్కటి పాట, ఎవరు రాయగలరు అమ్మ అను మాట కన్నా కమ్మని కావ్యం అని ఒక వాక్యంలో అమ్మ తత్వాన్ని అంతటిని కూడా ఆవిష్కరించారు. చక్రవర్తి స్వరాలకు చిత్రగానం వినండి.

బహుముఖ ప్రజ్ఞాశాలి ఎస్వి కృష్ణారెడ్డి దర్శకత్వంలో ఆయన సంగీత సారథ్యంలో రూపుదిద్దుకున్న చిత్రం శుభలగ్నం. చిలక ఏ తోడు లేక అన్న గీతంలో చిత్ర కథా సారాంశం అంతటిని కూడా నిక్షిప్తం చేశారు శాస్త్రి గారు. దానికి బాలు గళగాంభీర్యం వన్నీ తెచ్చింది.

0: కరంటి ఆశల వెనక.
1: నా అదృష్టం, నేను రచన చేసినటువంటి శుక్రవార మహాలక్ష్మి చిత్రానికి కూడా 1992 విడుదలైంది. శాస్త్రి గారి చేత ఒక పాట రాయించుకున్నాం, శ్రీమన్ మహాలక్ష్మి చేరవచ్చింది సౌభాగ్య శోభల వెలుగునిచ్చింది అని. మహత్తరమైన శాస్త్రి గారు.

గొల్లపూడి మారుతీరావు గారి రచనతో కెమెరామెన్ ఎంవి రఘు దర్శకత్వంలో రూపొందించిన అవార్డు విన్నర్ మూవీ కళ్ళు. ఇందులో శాస్త్రి గారు పాట రాయటమే కాకుండా బాలు గారు స్వరాలు సమకూరుస్తే దానికి తన గాత్రదానం చేశారు శాస్త్రి గారు. శాస్త్రి గారి గొంతులో పాట ఎలా పలవించిందో వినండి. ఆ పాట తెల్లారింది లెగండోహో.

0: ఇంతవరకు నాటి మేటి సినీ గీతమాలిక మధురిమ విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి వివిధ భారతి సమర్పణ.
1: మీరింతవరకు నాటి మేటి సినీ గీతమాలిక మధురిమ విన్నారు.

0: ఏంటి, ఏదో సీరియస్ గా వింటున్నావు?
1: హా, రేడియోలో మంచి ప్రోగ్రామ్ వస్తుంటే వింటున్నా.
0: ఒకవైపు ఐపీఎల్ అంటూ ఇంత క్రికెట్ ఫీవర్ నడుస్తూ ఉంటే నువ్వు రేడియో వింటున్నావా?
2: వందనం ఆకాశవాణికి, వందనం అమృత శ్రేణికి.
1: సరే, ఐపీఎల్ అంటున్నావు, క్రికెట్ అంటున్నావు, నీకు అసలు హర్ష భోగ్లే తెలుసా?
0: ఎందుకు తెలీదు, ఫేమస్ క్రికెట్ కమెంటేటర్ కదా, ఆయన కమెంటరీ చెప్తూ ఉంటే ఎంత ఇంట్రెస్టింగ్ గా వినేవాళ్ళవో తెలుసా?
1: ఆయన ప్రయాణం మొదలు పెట్టింది కూడా ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంతోనేనంట.
0: అవునా?
1: అవును, యువవాణి ఇంగ్లీష్ కాంపియర్ గా.

0: అలాగే గొల్లపూడి మారుతిరావు గారు తెలుసు కదా.
1: ఆయనెందుకు తెలీదు. దర్శకులు, రచయిత, నటుడిగా తెలుగునాట పరిచయం అక్కర్లేని పేరాయినది.
0: ఆయన ప్రస్థానం కూడా ఆకాశవాణితోనే మొదలైందంట.
2: నా ముందు కొత్త ప్రపంచం ఆవిష్కృతమైంది. ఇది శ్రవణ మాధ్యమంలోంచి వచ్చిన వారికి కొత్తగా కలిసి వచ్చిన ఆకాశం. అన్ని మాధ్యమాల్లో పనిచేసిన వాడిగా ఇప్పటికీ నేను రేడియో నాటకానికే ప్రథమ స్థానాన్ని ఇస్తాను. సో బై ఫార్ రేడియో ఇస్ ది బెస్ట్ మీడియా.
0: రాజకీయ రంగమైనా, క్రీడారంగమైనా, సినిమా రంగమైనా, ఏ రంగంలో అయినా ఎదిగిన ఎంతో మంది ఆకాశవాణితోనే ప్రయాణం మొదలు పెట్టారంట.
1: అటా అటా అంటున్నావు, నీకెవరు చెప్పారు, నువ్వు ఎక్కడ విన్నావు?
0: ఇంకెక్కడ, మన ఆకాశవాణిలోనే. 1936లో మొదలైన ఆకాశవాణి ఈ సంవత్సరంతో 90 వసంతాలు పూర్తి చేసుకుంటుంది. ఈ సందర్భంగా ప్రతిరోజు ఉదయం 10 గంటలకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఎంతో మంది గొప్పవారిని పరిచయాల ద్వారా, చర్చా కార్యక్రమాల ద్వారా మరొక్కసారి వారి ప్రయాణాన్ని మనకు గుర్తు చేస్తుంది.
1: అవునా? అయితే నేను వింటాను.
0: తప్పక వినాల్సిందే.

మరొకండి ఆకాశవాణి 90 వసంతాల సందర్భంగా ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం ప్రతి ఉదయం 10 గంటలకు మీ అభిమాన ఆకాశవాణిలో.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 11:02 దాటి 5 సెకన్లు. ఈ ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 ఎఫ్ఎం బ్యాండ్ 102.8 మెగాహెడ్స్ పై మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.